ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 13వ తేదీ బుధవారం. నీ లక్ష్యం చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా, మణికొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి అన్నారు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 5:58 దాటి 30 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:05 కు వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: ఇంతవరకు మీరు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు విన్నారు. ఈనాటి అంజలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం సమర్పణ శ్రీ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి గారు.
1: మన సమాజంలో మనతో పాటుగా పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఇంకా అనేక రకాల జీవాలు ఎన్ని జీవిస్తున్నప్పటికీ మానవులమైన మనమే మన తెలివితేటలతో కానివ్వండి, ఒక్కొక్క సమయంలో భుజబలంతో కానివ్వండి, వాటినన్నింటినీ మన అధీనంలోకి తెచ్చుకొని మన పెత్తనాన్నే కొనసాగించుకుంటున్నాం. ఇది మన ప్రపంచం అనిపించుకుంటున్నాం.

ఎవరెన్ని మాటలు చెప్పినా మనం మేధావులమే, మహనీయులమే, జీవకోటి సర్వములో శ్రేష్ఠతములం మనమే, సందేహమేమీ లేదు. ఈ మాటలను విని మనం అహంకరించవలసిన అవసరమేమీ లేదు. ఎందుకంటే ఈ పొగడ్త వెనుక ఒక బలమైన బరువైన బాధ్యత మన మీద ఉన్నది. అదేమిటి అంటే, ఇది మన సమాజం కనుక మనం సక్రమ మార్గంలో నడిచామా ఈ సమాజం ఆనంద నిలయమవుతుంది, మనం నీతి తప్పి ప్రవర్తించామా నరక కోపమవుతుంది. అట్లా అయితే ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది మనుష్యులున్నారో

0: అందరినీ అందరినీ అవసరం లేదు, వీళ్లలో రెండవ రకం వాళ్లని మనం బాగు చేయగలమా అని ప్రశ్న. సమాధానంగా ఇది వినండి. ఒక తండ్రి ఉన్నాడు. ఆయన తన కుమారుణ్ణి పిలిచి, ఒరే వరల్డ్ మ్యాపు, ప్రపంచ పటం తీసుకొని రారా అన్నాడు. వాడు ఒక అరటావు సైజులో ఉన్న కాగితం మ్యాపుని తీసుకుని వచ్చాడు. తండ్రి, దానిని రెండు ముక్కలుగా చించరా అన్నాడు. కొడుకు చించాడు. మళ్లీ చించరా అన్నాడు తండ్రి. మళ్లీ చించాడు కొడుకు. నాలుగు ముక్కలైంది అది. మళ్లీ మళ్లీ చించమన్నాడు తండ్రి. మళ్లీ మళ్లీ చించాడు కొడుకు. చిన్న చిన్న ముక్కలైపోయింది ఆ కాగితం. అప్పుడు తండ్రి, ఒరే నేనట్లా బజారుకు వెళ్ళి వస్తాను, వచ్చేసరికి ఈ మ్యాప్ని వెనకటిలాగా ఉండేట్లుగా సరిగా అతికించి ఉంచరా అన్నాడు. చాలా కష్టమైన, దాదాపు అసాధ్యమైన పని అనిపిస్తున్నది కదా మనకు. తండ్రి ప్యాంటు వేసుకొని చొక్కా వేసుకోబోతున్నాడు. అంతే, నానా మ్యాప్ని తయారు చేశాన్నానా అన్నాడు కొడుకు. తండ్రి ఆశ్చర్యపోయి, ఈ కొద్దిసేపట్లోనే ఎట్లా చేశావురా అని అడిగాడు. ఏమీ లేదు నానా, ఈ మ్యాప్ వెనక ఒక మనిషి బొమ్మ ఉన్నది, దానిని ఆర్డర్లో పెట్టాను, మ్యాప్ ఆర్డర్లోకి వచ్చింది అన్నాడు కొడుకు హుషారుగా. ఈ విషయానికి సారాంశం ఏమిటి అంటే, మనిషిని ఆర్డర్లో పెట్టండి, ప్రపంచం దానంతట అదే ఆర్డర్లోకి వస్తుంది. ఇప్పుడు ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమండి, మనం మన అధీనంలోనే ఉంటాం గనుక ఏదో ఒక విధంగా ప్రయత్నించి మనం బాగుపడటం పెద్ద కష్టమైన పనేమీ కాదు, కానీ అవతల వ్యక్తిని ఆర్డర్లో పెట్టడం మన వల్ల అవుతుందే? వాడు మన మాట వింటాడా? మన దారిలోకి వస్తాడా? అది ప్రశ్న. బాబు, మనం ఎవరినీ బాగు చేయనవసరం లేదు. ప్రతి ఒక్కడూ తనను తాను సంస్కరించుకుంటే చాలును. తన మటుకు తాను సక్రమంగా ఉంటే చాలును. ప్రపంచంలోని అందరూ బాగుపడినట్లే కదా. మనిషి బాగుపడ్డాడు, ప్రపంచమంతా బాగుపడ్డది. ఒక క్షణం ఆగండి. త్రికరణ శుద్ధి అన్నారు కదా పెద్దలు, మనసు, మాట, పని, ఈ మూడు త్రికరణాలు. వీటిలో శుద్ధి ఉండటమే త్రికరణ శుద్ధి. ఒక పనిని గురించి ఆలోచించటం మనస్సు, ఆ ఆలోచించిన దానిని తప్పకుండా చేస్తాను అని చెప్పటం మాట, ఆ చెప్పిన దానిని చక్కగా చేయటం పని. ఇదే త్రికరణ శుద్ధి. మన సమాజం ఆనంద నిలయం కావాలని ఇంతకు ముందుగానే సంకల్పించుకున్నాం. ఒక పని అయిపోయింది. ఏ విధంగా చేస్తే ఆనంద నిలయం అవుతుందో ఇప్పుడే ముచ్చటించుకున్నాం. అమ్మయ్యా, రెండవ పని కూడా పూర్తి అయింది. ఇక మిగిలింది ముచ్చటగా మూడవది, ముఖ్యమైనది ఆచరణలో పెట్టడం. ఇక ఆలస్యం ఎందుకు? ఈ క్షణం నుండే మనం ఆర్డర్లో ఉండటం ప్రారంభిద్దాం. మన ప్రపంచాన్ని ఆర్డర్లోనికి తెచ్చుకుందాం.
1: విన్నారు కదా, డాక్టర్ పోలపెద్ది రాధాకృష్ణమూర్తి గారు వినిపించిన సుభాషితం అది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
4: మెట్ట సాగులో పాటించవలసిన మెళకువల గురించి తెలుసుకుంటారు. తెలంగాణలో సుమారు 60% వ్యవసాయం వర్షాధారంగానే జరుగుతుంది. రాష్ట్రంలో సరాసరి సంవత్సర వర్షపాతం 906 మిల్లీమీటర్లు కాగా ఇందులో 76% వర్షం నైరుతి ఋతుపవనాల ద్వారా కురుస్తుంది. తెలంగాణలో ఎర్ర నేలలు 54%, నల్ల నేలలు 23%, ఒండ్రు నేలలు 9%, మిగతా నేలలు 7% ఉన్నాయి. ఈ అన్ని నేలల్లో మెట్ట వ్యవసాయం జరుగుతోంది. ఈ మెట్ట వ్యవసాయంలో భూ సంరక్షణ విషయానికి వస్తే వర్షం తక్కువగాను లేదా సకాలంలో వర్షం పడకపోవటం వలన పంటల దిగుబడిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి మెట్ట సాగులో భూ సంరక్షణ ఇంకా ఆధునిక మెట్ట వ్యవసాయ సాగు పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులను సాధించవచ్చు. ఈ మెట్ట సాగులో ఎర్ర నేలలలో సాగు చేస్తున్నట్లయితే ఎర్ర నేలలు లోతు తక్కువ, ఇంకా నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. తక్కువ సమయంలో అధిక వర్షం లేదా ఎండతెరిపి లేకుండా తుఫాను వర్షాలు కురిసినప్పుడు నీటి ఒరవడి రూపంలో ఎర్ర నేలల సారం నష్టపోవడం జరుగుతూ ఉంటుంది.

0: ఈ ఒరవడి ద్వారా సారవంతమైన పైపొర మట్టి, అందులోని పోషక పదార్థాలు నష్టపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. వీటిని రక్షించటానికి కాంటూరు గట్లు, జీవగట్లతో వాలుకు అడ్డంగా సేద్యం చేసుకోవాలి. మెట్ట వ్యవసాయాభివృద్ధిలో భూ సంరక్షణ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో కొన్ని పద్ధతులున్నాయి. అవేమిటంటే, వాలుకు అడ్డంగా దుక్కిదున్నటం, విత్తటం, అంతర కృషి చేయటం వలన నీటి ఒరవడిని ఎక్కడికక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోనికి ఇంకింపజేయవచ్చు. పొలంలో కాలువలు, ఇంకా బోదలను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు తేమ సంరక్షించబడుతుంది. అలాగే అధిక వర్షపాతం కురిసినప్పుడు మురుగునీరు బయటకు వెళ్లడానికి కూడా వీలవుతుంది. ప్రతి 2.4 నుండి 3.6 మీటర్ల అంతరంలో దుంప నాగలితో గొడ్డుచాలును ఏర్పాటు చేసుకోవాలి. ఈ మెట్టలో వ్యవసాయం చేసేటప్పుడు బెట్ట పరిస్థితిలో ఉన్నప్పుడు 1 లేదా 2 సార్లు దంతి సహాయంతో తేలికగా అంతరకృషి చేస్తే దుమ్ము రక్షక కవచంగా ఏర్పడి భూమిలో తేమను నిల్వ ఉంచుతుంది. 2% వాలు కలిగిన నేలల్లో ప్రతి 50 మీటర్ల దూరానికి 0.63 గణపు మీటర్ల పరిమాణంలో కాంటూరు గట్లు వేసుకోవాలి. నేల పైపొర గట్టిపడే భూములకు ఎకరానికి 15 టన్నుల ఇసుకను తోలి కలియదున్నుకోవాలి. ఇటువంటి భూముల్లో వేరుశనగ ఊడలు సులభంగా దిగి కాయలు బాగా ఊరటానికి అవకాశముంటుంది. వర్షపు నీరు బాగా భూమిలోపలికి ఇంకి నీటి వృధా కూడా తగ్గుతుంది. జొన్న, వేరుశనగ పంటల్లో అంతర పంటగా కందిని వేసినప్పుడు కందితో పాటు ఒరవడిని అరికట్టే పంటలైన ఉలవ, అలసంద కలిపి విత్తితే ఒరవడిని అరికట్టడమే కాకుండా అధిక నికరాదాయం కూడా పొందవచ్చు. ఇక నల్ల నేలల్లో చేపట్టే మెట్ట వ్యవసాయం విషయానికి వస్తే, నల్ల నేలలకు నీటిని నిల్వ ఉంచుకునే శక్తి అధికం, వర్షపు నీరు తక్కువగా ఇంకనందువలన ఎక్కువ శాతం నీరు మట్టి కొట్టుకుని పోతూ ఉంటుంది. ఈ నేలల్లో అధిక దిగుబడి సాధించటానికి భూ సంరక్షణ ఇంకా దున్నడంలో కొత్త సాంకేతిక పద్ధతులను అవలంబించాల్సి ఉంటుంది. ఎర్ర నేలలకు కాంటూరు గట్ల మాదిరిగానే నల్ల నేలలకు 0.8 గణపు మీటర్ల గ్రేడెడ్ గట్లు వేసుకోవాలి. ఈ గట్ల పైభాగాన 0.1 నుండి 0.25% వాలుతో నీరు పోవడానికి కాలువ ఏర్పరచుకుని ఈ కాలువలను పెద్ద కాలువలతో కలిపి నేల కోత లేకుండా నీటిని బయటికి పోయే విధంగా చేసుకోవాలి. వెడల్పాటి బోదెలు కాలువలుగా నేలలను తయారు చేసుకుని పైన విత్తుకోవాలి. కాలువలు మురుగునీటిని బయటికి పంపడానికి ఉపయోగపడతాయి. లోతైన నల్లరేగడి నేలలకు ఈ పద్ధతి ఎంతో అనుకూలమైనది. 3 మీటర్ల వెడల్పుతో 20 సెంటీమీటర్ల ఎత్తుగల వెడల్పాటి బోదలు చేసి విత్తుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. బోదెల ప్రక్కన కాలువలు తక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు ఇంకడానికి, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు బయటకు పోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఎకరానికి 8 టన్నుల పశువుల వేస్తే నీరు బాగా ఇంకుతుంది. వర్షం వచ్చే సమయాన్ని ఇంకా నేల స్వభావాన్ని బట్టి పంటలను నిర్ణయించుకోవాలి.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
3: రైతు సమాచారం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలతో మీ రేడియో నిస్తం దాసరి వెంకటేశ్వరరావు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా తలనొప్పి రకాలు, కారణాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుంటారు. 7:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:45 క్రీడాలోకం. ఈనాటి క్రీడాలోకం కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా

జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ పోటీల గురించి అసిస్టెంట్ ట్రెజరర్ శ్రీ కె రమేష్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి డి కిరణ్ కుమారి. 8 గంటలకు సమాచార ప్రభాతి హిందీలో వార్తలు, 8:15కు మార్నింగ్ న్యూస్ ఆంగ్లం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం 8:30, 8:35 నాకు నచ్చిన పాట, శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట రికార్డింగ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ కోలిపాక శంకర్రావు. 9:30 ఏక చిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు మీకోసం. 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లం వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. తెలుగులో వార్తలు 12:30, 12:40 కార్మికుల కార్యక్రమంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రసంగం. అనంతరం నేటి సమాజానికి దర్పణమే మహాభారతం ఒక విశ్లేషణ ప్రసారమవుతుంది ఈనాటి కార్మికుల కార్యక్రమంలో. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 2:00 దోపర్ సమాచార్, 2:15 మిడ్ డే న్యూస్, 2:30 మహిళలు మహారాణులు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:30 ఏక చిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలో ఉన్న పాటలు, సాయంత్రం 4:00 నుంచి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:35 చిత్రగీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు. రాత్రి 7:15 ప్రసారమయ్యే రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో కోల్డ్ స్టోరేజ్ ఉపయోగాలు, గ్రామప్రియ కోళ్ల పెంపకం వివరాలు, నువ్వులో ఆశించే చీడపీడలు సంరక్షణ గురించి ఈనాటి రైతే రాజు కార్యక్రమంలో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఏడు గంటల 45 నిమిషాలకు వికసిత భారత్, 8:00 కిన్నర లహరి, 9:30 చిత్రగీతాలు, 10:00 రాగంతానం పల్లవి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:45 రాత్రి మధురిమ ఆపాత మధుర గీతాలు. ఇవి ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:45 వస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:55 సంస్కృతంలో వార్త ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలీసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్, వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పంటల వైపు ప్రోత్సహించాలని సూచించారు.

0: లో ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, డేటా ఆధారిత నిర్ణయాలతో వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి పీచు, నారు, ఇతర అనుబంధ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తుల నాణ్యత పెంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు ప్రోత్సహించాలన్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది కూడా వారి సమస్యల మీద జిల్లాధికారుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ పరిష్కారం కానీ కేసులు కానీ లేకుండా ఇక్కడికి వస్తే నాణ్యమైనటువంటి పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో చాలా మంది కూడా అక్కడికి వచ్చారు. వారి సమస్యలు విని అప్పటికప్పటికే ఏదో పేపర్ మీద రాయడమే కాకుండా సంబంధించినటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకు, అదేవిధంగా ఇతర శాఖలకు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యల పట్ల కూడా చాలా మంది సంతృప్తి చెందుతున్నారు కాబట్టి వందలాదిగా కూడా కొన్ని పరిష్కారాల కోసం లేకుంటే ఇక్కడైతే తొందరగా ఆ పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి పరిష్కార వేదిక చాలా బాగుందని ప్రజలు చెప్తా ఉన్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జైలు శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్టంలోని జైళ్ల పరిస్థితి, ఖైదీల రద్దీ, భద్రతా చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపయోగంలో లేని జైళ్లను మరమ్మతులు చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై నివేదిక సిద్దం చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం జైళ్లలో అధిక రద్దీ ఉన్న నేపథ్యంలో కొన్ని జైళ్లను పునరుద్దరించి ఖైదీలను అక్కడికి తరలించే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఖైదీలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, మానసిక ఆరోగ్య సహాయం అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో పలు అభివృద్ది పనులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. పర్యాటకులను ఆకర్షించేలా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ రైడ్స్ను కూడా ప్రారంభించారు. సూర్యలంక బీచ్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 98 కోట్ల రూపాయల్ని ఇవాళ సూర్యలంక బీచ్ అభివృద్ది కోసం ప్రత్యేకించి కేంద్రం నిధులు విడుదల చేస్తుందనేటువంటి ప్రకటన తెలియజేస్తున్నారు. సూర్యలంక బీచ్ లో ప్రైవేట్ భాగస్వామ్యంతో రిసార్ట్స్ కానీ స్టార్ హోటల్స్ కానీ నిర్మించడానికి కూడా ఈ మధ్య కాలంలోనే ఇక్కడ కొంత భూమిని ప్రైవేట్ భాగస్వామ్యులు కూడా కేటాయించడం జరిగింది. అందులో 3 పెద్ద ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. ఆ 3 పెద్ద ప్రాజెక్టుల్లో కూడా పర్యాటకుల్లో 2-3 రోజులు ఇక్కడ ఉంచగలిగేలా చేసేదానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. అదేవిధంగా ఇన్నాళ్లు మనం కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఔషధాలను ఎగుమతి చేసేందుకు ఔషధి ఎక్స్ప్రెస్ పేరుతో దేశంలోనే తొలి ఫార్మా ప్రత్యేక రైలును భారతీయ రైల్వే ప్రారంభించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి ముంబై పోర్టుకు తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఔషధాలు దెబ్బతినే ప్రమాదం ఉండేదని, ఔషధి ఎక్స్ప్రెస్ ఆ సమస్యలకు పరిష్కారంగా నిలవనుందని తెలిపారు. పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో దేశంలోని ఇతర ఫార్మా కేంద్రాలకు కూడా ఈ తరహా రైళ్లను విస్తరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మార్కప్

0: అనంతపురం మధ్య నూతన రైలును నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి నంద్యాల రైల్వే స్టేషన్లో జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి రైలు సేవలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కొత్త రైలు ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని రైళ్లను తీసుకురావడానికి కృషి చేస్తామని బైరెడ్డి శబరి తెలియజేస్తూ,
1: అమృత్ భారత్ కింద 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి, పనులు కూడా ముందుకెళ్తున్నాయి, డబ్లింగ్ వర్క్ జరుగుతుంది, డబ్లింగ్ వర్క్ పూర్తవుతే మనకు ముఖ్యమైన విశాఖపట్నం గానీ, గుంటూరు గానీ ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు ట్రైన్లు మొదలు కావచ్చు. అట్లాగే నందిపల్లి దగ్గర గూడ్స్ షెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్, అది కూడా షెడ్ రెడీ అయిపోయింది. మొన్న కూడా మేజ్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ట్రైన్ గూడ్స్ షెడ్ ద్వారా మన ట్రైన్లలో ఎక్కించాము మొట్టమొదటిసారిగా నంద్యాలలో. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆర్యూబి అయితేనేమి, ఆర్యూబిస్ అయితే
0: తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. పరీక్షకు మొత్తం 106,439 మంది దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ వ్యాప్తంగా 293 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు నుంచే లోపలికి అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అనుమతి ఉండదని తెలిపారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు ద్రోణి విస్తరించినట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతంలో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు.

0: विदेशमन्त्रिणाम् उपवेशनस्य आतिथ्यं करिष्यति। अद्य उपवेशनस्य अध्यक्षतां विदेशमन्त्री डॉ एस जयशंकरः करिष्यति। नवदिल्ल्यां वार्ताहरान् संसूचयन् विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः उक्तवान् यत् उपवेशनावधौ ब्रिक्स सदस्य देशानां विदेशमन्त्रिणः पारस्परिकहितस्य वैश्विक क्षेत्रीय विषयेषु विचार विनिमयं करिष्यन्ति इति। लोकसभाध्यक्षस्य ओम बिरला वर्यस्य नेतृत्वे एकं उच्चस्तरीयं भारतीय संसदीय प्रतिनिधिमण्डलं भारत भूटान संबंधान सुदृढीकरणोद्देश्येन सह अद्य भूटानस्य यात्रां करिष्यति। एकपञ्चाशत् सदस्याः भूटान भारत संबंधानां विभिन्नेषु विषयेषु उभययोः प्रतिवेशी देशयोः मध्ये सहयोगं संवर्धयितुं च चर्चां करिष्यन्ति इति अपेक्षा अस्ति। यात्रावधौ प्रतिनिधयः भूटान देशस्य राज्ञा तत्रत्य प्रधानमन्त्रिणा च सह मेलनं करिष्यन्ति। उत्तर प्रदेशस्य मुख्यमंत्री योगी आदित्यनाथः राज्यस्य जनान् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः आह्वानं व्यावहारिक रूपेण प्रवर्तयितुं प्रार्थयत्। अनेन नागरिकेभ्यः इन्धनस्य उपभोगं न्यूनीकर्तुं अनावश्यकं स्वर्णक्रयणं परिहर्तुं च आग्रहः कृतः। मुख्यमंत्री योगी आदित्यनाथः निर्देशं प्रदत्तवान् यत् मुख्यमन्त्रिणः मन्त्रिणां अन्ये च जनानां संख्या तत्क्षणमेव 50% यावत् न्यूनीकर्तव्यमिति। असौ प्रार्थयत् यत् राज्ये गृहात् कार्यं कुर्वन्तु इति। महिलानां सुरक्षायै संस्थागत समन्वयं सुदृढीकर्तुं राष्ट्रिय महिला योगेन दिल्ली आरक्षकैः सह एकं उच्चस्तरीयं समीक्षोपवेशनम् आयोजितम्। उपवेशनावधौ राष्ट्रिय महिला योगस्य अध्यक्षा विजया राहतकर इत्येषा समन्वितस्य पीड़ित केन्द्रितस्य च दृष्टेः आवश्यकतायै बलं प्रदत्तवती। एषा अवदत् यत् महिलाभ्यः समयोचित समर्थनं न्यायञ्च सुनिश्चेतुं गृहहिंसा अधिनियमस्य अन्तर्गतम् आरक्षकयन्त्रस्य सुरक्षाधिकारिणाञ्च मध्ये प्रभावि सम्पर्कः आवश्यकः अस्ति। अमेरिका देशस्य राष्ट्रपतिः डोनाल्ड ट्रम्प अद्य चीन देशस्य त्रिदिवसीय यात्रायै बीजिंग नगरं सम्प्राप्स्यति। डोनाल्ड ट्रम्प इत्यस्य चीन देशस्य राष्ट्रपतेः शी जिनपिंग इत्यस्य च मध्ये बहुप्रतीक्षिते उपवेशने द्विपाक्षिक सम्बन्धानां अनेकेषु विषयेषु चर्चा भविष्यति इति आशास्यते। आईपीएल इति क्रिकेट प्रतिस्पर्धायां ह्यः रात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे गुजरात टाइटन्स दलेन सनराइजर्स हैदराबाद दलं 82 अंकैः पराजितम् इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम भद्राद्रि कोत्तगूडेम जिल्ला समग्र निवेदिक वेंटारु निवेदिक अंदिस्तारु श्री आर हरिकृष्ण।
2: భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. మార్చి 27న మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. 12:00 అభిజిత్ లగ్నంలో జానకిరాముల కళ్యాణం మహోత్సవంగా సాగింది. స్వామివారి కళ్యాణం సందర్భంగా జిల్లా యంత్రాంగం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్యాణ టికెట్లను ఆన్లైన్లో విక్రయించడంతో పాటు ప్రత్యేకంగా బస్సులు నడిపారు. అంతేకాకుండా భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక తలంబ్రాల కౌంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట ప్రభుత్వం తరపున పట్టు వస్తాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కళ్యాణాన్ని వీక్షించిన సీఎం ఆ తర్వాత 351 కోట్లతో చేపట్టే భద్రాద్రి ఆలయ అభివృద్ది తొలిదశ పనులకు భూమి పూజ నిర్వహించారు. భూసేకరణ అనంతరం గోదావరి పుష్కరాల నాటికి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సీతారామ కళ్యాణం మరుసటి రోజున జరిగే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల సతీ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఐటిడిఏ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరిమార్టును గవర్నర్ ప్రారంభించారు. 2027 జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. పుష్కర ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, పాయ వెంకటేశ్వర్లు

0: కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ బి రాహుల్ జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గోదావరి పుష్కర ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే ఉన్న ఘాట్లకు మరమ్మతులు చేయించడంతో పాటు అవసరం ఉన్న చోట నూతన ఘాట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం ఏజెన్సీ గ్రామాల్లో 2 రోజుల శిక్షణ నిమిత్తం ఏజెన్సీలోని గిరిజన గ్రామాలకు వెళ్లిన గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్లు ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమస్యలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. జిల్లాలో పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఆకాంక్షిత భద్రాద్రి జిల్లా గుండాల మండలం కొమ్ముగూడెం గ్రామంలో ఆయిల్ పామ్ పంటపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ పంట ప్రాధాన్యత, సాగు విధానం, అధిక దిగుమతులు పొందే పద్ధతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి రైతులకు ఉద్యాన శాఖ అధికారులు వివరించారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడకుండా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో గ్యాస్ నిల్వలు తగినంత ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ప్రజలకు గ్యాస్ సరఫరా ప్రక్రియ అంతరాయం లేకుండా కొనసాగించేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు 168 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ అంకిత్ తెలిపారు. అవసరాన్ని బట్టి అదనపు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, బి గ్రేడ్కు 2369 ధరలు నిర్ణయించగా, సన్నరకం వడ్లకు అదనంగా మరో 500 బోనస్ ఇస్తారని కలెక్టర్ వెల్లడించారు. మార్చి 28 నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా జిల్లాలో 7866 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా జడ్జి వసంత్ పాటిల్ తెలిపారు. రాజీ మార్గం ద్వారా త్వరితగతిన న్యాయం లభించడంతో పాటు సమయం, డబ్బు ఆదా అవుతుందని, కాబట్టి కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కోరారు.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదిక అందించారు శ్రీ ఆర్ హరికృష్ణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మహాకవి చెరిగొండ ధర్మన విరచిత చిత్రభారత కావ్యం నాటి సామాజిక పరిస్థితులు, చరిత్ర ఆచార్య సంగనభట్ల నర్సయ్య గారి ప్రసంగం వింటారు. అనంతరం దత్తత తీసుకోవడం గురించి ప్రముఖ సంఘ సేవకురాలు మీరా మార్తి గారితో పరిచయం.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాధాకృష్ణన్, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటూనే ఎయిమ్స్ ఆధునిక వైద్యంలో రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిందని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చూపిన

0: పట్టుదల నుండి గ్రామీణ ఆరోగ్య సేవల వరకు ఎయిమ్స్ అనే బ్రాండ్ దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా ప్రాంతమంతటా నమ్మకానికి చిహ్నంగా మారిందన్నారు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఎయిమ్స్ కేవలం 2 ఏళ్లలోనే 40 స్థానాలు పైకి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా 105వ స్థానానికి చేరుకుందని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే ఇది టాప్ 100లోకి ప్రవేశించి భవిష్యత్తులో ప్రపంచంలోనే 1 సంస్థగా ఎదుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ గత 11 ఏళ్లలో ఎయిమ్స్ లో రోగుల సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 2014లో దేశంలో కేవలం 7 ఎయిమ్స్ సంస్థలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 23కు పెరిగిందని తెలిపారు. దేశంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 2014లో 390 ఉండగా ప్రస్తుతం అవి 825కు చేరాయని వివరించారు.
1: जानते हैं कि हम लोगों ने एक ट्रांसफॉर्मेटिव प्रोग्रेस किया है और जब हम ट्रांसफॉर्मेटिव प्रोग्रेस की बात करते हैं तो हमने हेल्थ सिस्टम्स को भी काफी स्ट्रेंथन किया है और हमारी कोशिश क्या है कि हम एक्सपैंड करें अफोर्डेबल और हाई क्वालिटी के हेल्थ और जो हमारा फोकस है वो फोकस है प्रिवेंशन पर अर्ली डिटेक्शन पर और कॉन्टिन्यूम ऑफ केयर पर.
0: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజలపై కనిష్ట భారాన్ని మోపుతూనే దేశంలో ఉత్పత్తిని 36,000 నుండి 54,000 మెట్రిక్ టన్నులకు పెంచామని ఇది ఒక అద్భుతమైన విజయమని ఆయన పేర్కొన్నారు. సిఐఐ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి భారతదేశ చమురు కంపెనీలు ప్రతిరోజు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయని మొత్తం అండర్ రికవరీ 1,98,000 కోట్ల రూపాయలకు చేరుకోనుందని ఆయన వెల్లడించారు. సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తూ ప్రస్తుతం మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడిచమురు ఎల్ఎన్జీ 45 రోజుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% వాటా హార్మోజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోందని వివరించారు. దిగుమతులపై పెట్టే ఖర్చును తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలను ప్రజలు పాటించాలని మంత్రి కోరారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ ఆరోపణల కేసులో నిందితుడు శుభం ఖైర్నార్ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష

0: ఎస్ఎఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనుంది. బలపరీక్షకు ముందు మద్దతును కూడగట్టుకునేందుకు ముఖ్యమంత్రి తన మద్దతుదారుల నాయకులతో వరుస సమాపేశాలు జరిపారు. మిత్రపక్షాలతో పాటు ఏఏడీఎంకే నుంచి విడిపోయిన వర్గం, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతును టీవీకే ప్రభుత్వం పొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు సుమారు 150 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో నిన్న ఏఏడీఎంకే రెండు వర్గాలుగా విడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతివ్వకూడదని తమ ఎమ్మెల్యేలను ఆదేశించింది. పార్టీ విప్ ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడుతుందని సీనియర్ నేత అగ్రి కృష్ణమూర్తి హెచ్చరించారు. 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పుకుంటున్న మరొక వర్గం ఎస్పీ వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. మాజీ మంత్రి సివి షణ్ముగం నివాసంలో సమాపేశమైన అనంతరం తాము విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తామని షణ్ముగం ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినందుకు గాను ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. వచ్చే ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో జరగనున్న అంతర్జాతీయ ఆవిష్కరణల కార్యక్రమం భారత్ ఇన్నోవేట్స్ 2026 సన్నాహకాల్లో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమాపేశం నిర్వహించింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆవిష్కరణల ద్వారా ప్రపంచ సహకార అవకాశాలను గురించి చర్చించడానికి ఈ సమాపేశంలో వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ, భారత్ కేవలం సాంకేతిక మార్కెట్గానే కాకుండా సాంకేతికతను అభివృద్ది చేసే దేశంగా, నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా ఎదుగుతోందన్నారు. పరిశోధన, అభివృద్ది జాతీయ అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడం ఇప్పుడు ఒక ప్రాధాన్యత అంశంగా మారిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలు యువతలో విశ్లేషణాత్మక ఆలోచనలు, విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నాయని మంత్రి అన్నారు.
1: ఐసీసీఆర్ సమయం ఆగే జాతే హే ఆనే వాలే 10-15 సాల్ భారత్ కో 2047 కి రోడ్ మ్యాప్ మే లక్ష్య తక్ పహుంచనే కే లియే కిస్ కిస్ ప్రకార్ కి సోషల్ ఛాలెంజెస్ కో ధ్యాన్ దేనా పడేగా యే ఐసీఎస్ఎస్ఆర్ కే ఆనే వాలే 10-15 సాల్ కే కామ్ హోనే చాహియే హమే హమారి అర్థనీతి కో మజబూత్ కర్నా హే తో హమారి భాషా కో మహత్వ దేనా పడేగా.
0: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ ప్లేయర్ కాగిసో రబడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఆరోగ్య కార్యక్రమాలు. ఈనాటి కార్యక్రమంలో తలనొప్పి రకాలు, కారణాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుంటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల.

0: డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: ఇదిగో కోడలి పిల్ల.
4: ఏంటత్తయ్యా?
3: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
4: ఏంటవి?
3: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
4: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
3: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
4: ఓ,
3: ఎలాగంటే UPI తో?
4: అలాగా.
3: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
4: అదేంటత్తయ్యా?
3: నీకొచ్చే కానుకలు కూడా UPI నుండే వస్తాయి.
4: అబ్బా చాలండి అత్తయ్యా.
5: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
7: ఇప్పుడు వినండి తలనొప్పి రకాలు, కారణాలు, నివారణ మార్గాల గురించి కొన్ని విషయాలు.
8: ఆకాశవాణి అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య సమాచారం.
9: ప్రపంచంలో అందరినీ వేధించే సమస్య తలనొప్పి. తరచూ పలకరించే ఈ సమస్య ఒక్కోసారి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. సాధారణంగా మనకు అన్ని తలనొప్పులు ఒకేలా అనిపిస్తాయి, కానీ వీటిలో దాదాపు 200 పైగా రకాలున్నాయి. తలనొప్పులను ప్రధానంగా 3 రకాలుగా విభజించారు. 1 ప్రైమరీ హెడేక్, 2 సెకండరీ హెడేక్, 3 క్రేనియల్ న్యూరాలజియా లేదా ఫేషియల్ పెయిన్స్. ప్రైమరీ హెడేక్ విషయానికి వస్తే మెదడులోని రసాయనాలలో సమతుల్యం లోపించడం వల్ల ఏర్పడే తలనొప్పులను ప్రాథమిక లేదా ప్రైమరీ హెడేక్ అంటారు. ప్రాథమిక తలనొప్పి నేరుగా తలలోనే ఏర్పడుతుంది, దీనికి కారణం కూడా తలలోనే ఉంటుంది. సెకండరీ హెడేక్, ఈ తరహా తలనొప్పి బయటి కారణాలతో వస్తుంటుంది, అంటే తలలో గడ్డలు ఏర్పడడం లేదా తలకు గాయం కావడం, పక్షవాతం రావడం తదితర కారణాల వల్ల ఈ తలనొప్పి పుడుతుంది. క్రేనియల్ న్యూరాలజియా లేదా ఫేషియల్ పెయిన్స్ విషయానికి వస్తే తల లోపల 12 నరాలు ఉంటాయి, వీటిని క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఈ నరాలు ఏవైనా కారణాలతో ఒత్తిడికి లోనైనప్పుడు వచ్చే తలనొప్పినే క్రేనియల్ న్యూరాలజియా లేదా ఫేషియల్ పెయిన్స్ అంటాం. ఈ రకమైన తలనొప్పి వచ్చినప్పుడు శరీరంలోని ఇతర భాగాలలో కూడా నొప్పి వస్తుంది.
10: తలనొప్పి రకాలలో మైగ్రేన్ చాలా సాధారణమైనది. ఇది టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. యువకుల్లో కంటే యువతుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. సాధారణంగా మైగ్రేన్ అనేది ఒక వయసు వచ్చాక దానంతట అదే తగ్గిపోయే అవకాశం ఉన్నా, అది వచ్చినప్పుడు మాత్రం నొప్పి భరించలేనంత తీవ్రంగా ఉంటుంది. ఈ తలనొప్పి చాలా సందర్భాల్లో తలకు ఒకవైపు వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు ఇరుపక్కలా కూడా కనిపిస్తుంది. మైగ్రేన్ తలెత్తినప్పుడు 4 నుంచి మొదలుకొని కొన్ని సందర్భాల్లో 72 వరకు వేధిస్తుంది. తలనొప్పితో పాటు వికారం, వాంతులు, కాంతిని చూసినా శబ్దాలు విన్నా తలనొప్పి పెరగడం, నిద్రపడితే తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో కళ్లకు చిత్ర విచిత్రమైన కాంతి వలయాలు, కాంతి పుంజాలు, మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. వీటికి కారణం తీవ్రమైన యాంగ్జైటీ, ఒత్తిడి, పడని పదార్థాలు తినడం, తగినంతగా నిద్రలేకపోవడం, సమయానికి తినకుండా ఆకలితో ఉండడం, తీవ్రంగా శారీరక శ్రమ చేయడం, వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులు, అగరబత్తీలు, కొన్ని రసాయనాలతో చేసిన సెంట్ల నుంచి వచ్చే ఘాటైన వాసనలు, ఆల్కహాల్, చైనీస్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం, యువతుల్లో అయితే హార్మోన్ల మార్పులు వచ్చినప్పుడు ఎండకు ఒకేసారి ఎక్స్పోజ్ కావడం వంటి అంశాలు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపిస్తూ ఉంటాయి. అందుకే వీటిని మైగ్రేన్కు దోహదపడే అంశాలుగా పరిగణిస్తారు. మైగ్రేన్ను నిర్ధారించేందుకు నిర్దిష్టమైన పరీక్షలేవీ లేవు. ముందు చెప్పుకున్నటువంటి లక్షణాలు, మాటిమాటికి తలనొప్పి తిరగబెట్టుతుండడం వంటి లక్షణాల ఆధారంగా దీన్ని నిర్ధారణ చేస్తారు. మైగ్రేన్కు 2 చికిత్స ఉన్నది. మొదట తీవ్రమైన తలనొప్పిని తక్షణం తగ్గించడానికి చేసే చికిత్స, 2 తలనొప్పి మళ్లీ తిరగబెట్టకుండా ఉండడానికి చేసే దీర్ఘకాలిక చికిత్స.

0: మైగ్రేన్ సమస్యను మందులతో పాటు యోగా, ధ్యానం వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్తో కూడా చాలా వరకు నయం చేయవచ్చు. మందులతో తగ్గని కొన్ని మైగ్రేన్లకు ఇటీవల బొటాక్స్ ఇంజెక్షన్ ఉపయోగించి చికిత్స చేస్తున్నారు. మరొకటి క్లస్టర్ హెడ్డేక్. ఇది అరుదుగా తలెత్తే తలనొప్పి, కంటిపాపల వెనుక భాగంగా తీవ్రమైన నొప్పితో వస్తుంది. 2-3 గంటల పాటు బాధిస్తుంది. ఒక్కోసారి ఇది మాటిమాటికి తిరగబెడుతూ కొద్ది రోజుల పాటు వస్తూ ఉంటుంది. రోజూ ఒకే వేళకు కనిపిస్తూ ఉంటుంది. 7-10 వారాల పాటు రావచ్చు. ఒకసారి అలా వచ్చాక మళ్లీ 7 పాటు రాకపోవచ్చు. కాని మరుసటి 7 కూడా మొదటిసారి వచ్చినట్లే మళ్లీ 8-10 వారాల పాటు అదే వేళకు వచ్చే అవకాశం ఉంటుంది. క్లస్టర్ తలనొప్పికి తక్షణ చికిత్సగా ఆక్సిజన్ను అందిస్తారు లేదా ట్రిప్టాన్ మందులను ముక్కు ద్వారా పీల్చేలా చేస్తారు. దీనితో మొదట వచ్చే నొప్పిని తగ్గిస్తారు. ఇక దీర్ఘకాలికంగా ఈ తరహా తలనొప్పిని రాకుండా చేయడానికి చికిత్స అందించాల్సి ఉంటుంది.
1: టెన్షన్ హెడేక్. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వారికి విపరీతమైన తలనొప్పి రావడం చాలా మందికి అనుభవమే. ఈ నొప్పి తలకు ఇరువైపులా లేదా అన్ని వైపులా ఉంటుంది. కొన్నిసార్లు దీర్ఘకాలం వేధిస్తుంది. ఒత్తిడి తీవ్రత ఆధారంగా తలనొప్పి కూడా పెరుగుతుంది. ఒక్కోసారి రోజులు, నెలలు తరబడి కనిపిస్తుంది. మార్కెట్లో దొరికే సాధారణ తలనొప్పి మందులతో దీన్ని తగ్గించుకోవచ్చు. క్రానిక్ డైలీ హెడేక్ విషయానికొస్తే, దీర్ఘకాలంతో పాటు రోజూ వచ్చే మైగ్రేన్, టెన్షన్ తలనొప్పులను తగ్గించుకోవడానికి తరచూ నొప్పి నివారణ మందులు వాడడం వల్ల ఈ తరహా తలనొప్పి వస్తుంటుంది. తీవ్రంగా దగ్గడం లేదా చాలాసేపు గట్టిగా నవ్వడం, గట్టిగా తుమ్మడం వంటి చర్యల వల్ల అకస్మాత్తుగా వచ్చే తలనొప్పినే ప్రైమరీ కాఫ్ హెడేక్ అంటారు. ఇది అరుదుగా వస్తుంది. ప్రైమరీ స్టాపింగ్ హెడేక్. తలలో కత్తితో పొడిచినట్లుగా ఈ నొప్పి ఉంటుంది. అందుకే దీనిని ప్రైమరీ స్టాపింగ్ హెడేక్ అంటారు. సెక్సువల్ ఇంటర్ కోర్స్తో ఇది లింక్ అయి ఉంటుంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు భావప్రాప్తి పొందే సమయంలో అకస్మాత్తుగా వస్తుంది. సెక్స్ ముగిశాక వచ్చే ఈ తలనొప్పి పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిప్నిక్ హెడేక్ నిద్రలో మొదలై నిద్ర లేచిన తర్వాత కూడా దాదాపు 15-30 నిమిషాల పాటు ఉంటుంది. సాధారణంగా 60 దాటిన వారిలో, ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కాఫీ తాగి లేవడం లేదా లిథియం మాత్రలు వంటివి ఈ తరహా తలనొప్పికి చికిత్సగా చెప్పుకోవచ్చు.
0: న్యూఢిల్లీ పర్సిస్టింగ్ హెడేక్, ప్రైమరీ థండర్ క్లాఫ్ హెడేక్, క్లస్టర్ హెడేక్స్, ఇలా చాలా రకాల తలనొప్పులు ఉన్నాయి. కొన్నిసార్లు పంటినొప్పి, చెవినొప్పి, గొంతు నొప్పి, కళ్ల నొప్పులు కూడా తలపోటుకు దారితీస్తాయి. తలనొప్పి వచ్చినప్పుడు అంతగా ఆందోళన పడకూడదు. అయితే మాటిమాటికి తలనొప్పి వస్తుంటే మాత్రం డాక్టర్ను కలిసి కారణాలను తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి. మెనింజైటిస్. ఇది మెదడు పొరల్లోని ఒక పొరకు వచ్చే ఇన్ఫెక్షన్. ఇందులో తలనొప్పితో పాటు జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోయినట్లు ఉండడం, వెలుగు చూడడానికి ఇబ్బంది పడడం, శబ్దాలు వినలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెనింజైటిస్ సమస్యను CFFని పరీక్షించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు. మరొకటి బ్రెయిన్ ట్యూమర్. మెదడులో గడ్డలు ఏర్పడడం వల్ల తలనొప్పి వస్తుంది. గడ్డ పరిణామం పెరుగుతున్న కొద్దీ నొప్పి కూడా పెరుగుతూ ఉంటుంది. వారాల తరబడి ఈ నొప్పి కొనసాగుతూ ఉంటుంది. నిద్ర లేవగానే నొప్పి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పితో పాటు వాంతులు కూడా ఉంటాయి. ఒక్కోసారి ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముందుకు వంగినప్పుడు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా వస్తువులను ఎత్తినప్పుడు ఈ నొప్పి అధికమవుతుంది. మరో రకం ఇంట్రాక్రేనియల్ హేమరస్ తలనొప్పి. తలలో అంతర్గత రక్తస్రావం కావడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి శరీరంలోని ఏదైనా అవయవం బలహీనం కావడం లేదా చచ్చుబడిపోయినట్లుగా అవ్వడం చూడవచ్చు. ఒక్కోసారి మాట ముద్దముద్దగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని సిటీ స్కాన్ పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు. టెంపోరల్ ఆర్థరైటిస్. ఇది 60 వారిలో కనిపించే తలనొప్పి. ఆ వయసు వారిలో మొదటిసారి కనిపించే తలనొప్పి ఇది. దీనితో పాటు జ్వరం, బరువు తగ్గడం, దవడ నొప్పి, ఏదైనా నములుతున్నప్పుడు నొప్పి పెరగడం, రాత్రిళ్ళు నొప్పి ఎక్కువగా ఉండడం, కణతల వద్ద నొక్కినప్పుడు పెయిన్ ఎక్కువగా ఉండడం వంటివి ఈ టెంపోరల్ ఆర్థరైటిస్ లక్షణాలు. రక్త పరీక్ష చేయించినప్పుడు ESR చాలా ఎక్కువగా ఉండడాన్ని చూసి దీన్ని నిర్ధారణ చేస్తారు.

0: చేస్తారు. గ్లకోమా హెడ్డేక్, కంటి గుడ్డులో ఒత్తిడి పెరగడం వల్ల ఈ రకమైన తలనొప్పి వస్తుంది. ఇందులో తలనొప్పితో పాటు వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది నెమ్మదిగా చూపును హరించివేస్తుంది. అందుకని తలనొప్పి కనిపించగానే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. కాగా సర్వైకల్ నర్వ్స్ ఒత్తిడికి లోనైనప్పుడు, పక్కమీద తలగడ సరిగా లేనప్పుడు కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది.
1: క్రేనియల్ న్యూరాల్జియా రకం తలనొప్పుల విషయానికొస్తే, మన తలలోని పుర్రెను వైద్య పరిభాషలో క్రేనియం అంటారు. ఇందులో కీలకమైన 12 నరాలు ఉంటాయి. వీటిని క్రేనియల్ నర్వ్స్ అంటాం. ఉద్వేగానికి లేదా ఒత్తిడికి లోను కావడం వల్ల వచ్చే తలనొప్పులను క్రేనియల్ న్యూరాల్జియా అంటారు. న్యూరా అంటే నరం అని అర్థం. అలాగే ఆల్జియా అంటే నొప్పి. అందుకని ఈ తరహా తలనొప్పులను క్రేనియల్ న్యూరాల్జియాగా వ్యవహరిస్తుంటారు. ఎక్కువగా తీవ్రమైన కాంతిని చూసినప్పుడు తలలోని ఆక్సిపెటల్ అనే ప్రాంతంలో ఉండే నరాలు ఒత్తిడికి గురై తలనొప్పి రావచ్చు. ఇలా వచ్చే తలనొప్పినే ఆక్సిపెటల్ న్యూరాల్జియా అంటారు. ట్రైజెమినల్ న్యూరాల్జియా దవడ వరకు వెళ్లే తల నరాలలో ప్రధానమైంది ఈ ట్రైజెమినల్ నర్వ్. ఇది తీవ్రంగా ఉద్రిక్తం చెందినప్పుడు ఏ పదార్థాన్ని కూడా తినలేనంత తీవ్రమైన నొప్పి వస్తుంది. కనీసం గుడ్డులోని మెత్తటి పదార్థాన్ని నమిలినా భరించలేనంత తీవ్రంగా తలనొప్పి ఉంటుంది. జాగ్రత్తల విషయానికొస్తే, కంప్యూటర్ వర్క్ చేసేవారు కంటికి ఒత్తిడి కలగకుండా స్క్రీన్ ముందు కూర్చునేటప్పుడు యాంటీ గ్లేర్ గ్లాసెస్ ను ధరించాలి. ప్రతి అరగంటకు ఒకసారి 5 నిమిషాలు రిలాక్స్ అవ్వాలి. కంప్యూటర్స్పై పనిచేసేవారు అదే పనిగా కనురెప్ప కొట్టకుండా స్క్రీన్ చూడటం కూడా సరికాదు. కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు అత్యంత సూక్ష్మమైన, జటిలమైన డిజైన్లు చేస్తూ కంటిని ఒత్తిడికి గురిచేసేవారు పనిలో అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుండటం చాలా అవసరం. పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఐసైట్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తలనొప్పితో పాటు తలతిరగడం వాంతులు కావడం వంటివి జరిగితే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. రోజు కనీసం 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలి. కొన్ని సందర్భాల్లో నిద్ర మరీ ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. అందుకని వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రపోవడం మంచిది. శరీరానికి పడని ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఆల్కహాల్ పొగ తాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. కాఫీ, చాక్లెట్స్, కెఫిన్ వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మానేయాలి. ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. రణగొణ శబ్దాలకు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలి. పరిసరాలను పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
2: మీరింతవరకు అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య సమాచారం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈ ప్రసారంలో 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 12:40 ప్రసారమయ్యే కార్యక్రమంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. అనంతరం నేటి సమాజానికి దర్పణమే మహాభారతం ఒక విశ్లేషణ ప్రసారమవుతుంది 12:40. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా కైలాస్ కేర్ బృందం పాడిన పాట చిత్రం గోపాల గోపాల.

0: చిత్రగీతలు విన్నారు.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం క్రీడాలోకం కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ పోటీల గురించి అసోసియేషన్ ట్రెజరర్ శ్రీ కె రమేష్ గారితో పరిచయ కార్యక్రమం వినండి. పరిచయం చేస్తున్నారు శ్రీమతి డి కిరణ్ కుమారి.
3: ఈ నెల 23-24 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు నిర్వహిస్తున్నారు.
4: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ ఈ నెల 21.
3: గత 2 సంవత్సరాలుగా హైదరాబాద్ క్రీడాకారులతో ధీటుగా స్టేట్ లెవెల్ మెడల్స్ సాధించి జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న క్రీడా అసోసియేషన్
4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్. వివరాలకు సంప్రదించండి 9866793238.
5: క్రీడాలోకం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఛాంపియన్షిప్ పోటీలను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ నెల 23-24 తేదీలలో నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ట్రెజరర్గా ఉన్న కుంచాల రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారు అసోసియేషన్ ట్రెజరర్గా మాత్రమే కాకుండా అడ్వొకేట్గా కూడా గత 15 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్షిప్ పోటీల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రమేష్ గారు.
6: నమస్తే మేడం గారు.
5: ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు?
6: ప్రతి సంవత్సరం ఛాంపియన్షిప్ ఇక్కడ జిల్లా వరకు నిర్వహించి జిల్లాలో గెలిచిన వారిని స్టేట్ మీట్లో మన జిల్లా తరపు నుంచి అక్కడ వాళ్ళు వచ్చి ఆడతారు. స్టేట్ లో గెలిచిన వాళ్ళని నేషనల్స్ లో ఆడిస్తారు, నేషనల్స్ లో గెలిచిన వాళ్ళని ఒలింపిక్స్ లో ఆడిస్తారు. ఇలాగా ప్రతి సంవత్సరం ఇలాగా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది.
5: ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది?
6: ఇది 2021 నుంచి మన భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ స్టార్ట్ అయిందండి. అంతకుముందు ప్రతి సంవత్సరం కూడా పాత ఖమ్మం జిల్లాలో ఆడించేవాళ్ళం పిల్లలందరినీ. 2021 నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే జూన్లో ఈ 3 నెలల్లో ఏదో ఒక టైం చూసుకొని మేము టోర్నమెంట్ కండక్ట్ చేయాలంటే స్టేట్ వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఎప్పుడు ఏ టోర్నమెంట్ పెడతామో ఆ క్యాలెండర్ రిలీజ్ చేస్తే దానికన్నా బిఫోర్ ఒక 15-20 రోజుల ముందు ఇది మనం కండక్ట్ చేయాలి. ఇది ప్రతి సంవత్సరం ఇదే జరుగుతూ ఉంటుందండి.
5: ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు ఖమ్మంలోనే ఈవెంట్స్ అన్ని నిర్వహించేవారు.
6: అవును మేడం.
5: అప్పుడు కూడా మీరు అసోసియేషన్ లో ఉన్నారు? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ గా జిల్లా డివైడ్ అయిన తర్వాత మీరు నిర్వహించే విధానంలో ఏంటి తేడాలున్నాయి, ఏమి ఇంప్లిమెంట్ చేశారు?
6: పాత ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు

0: నెంబర్ ఆఫ్ పీపుల్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దరిదాపుగా 600, 700, 800 వరకు వచ్చేవాళ్ళు అండి. అంటే దూరదూరం నుంచి కూడా వచ్చి వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది కలిగేది. మన జిల్లాలో విభజించిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మనకు ఏరియా అంతా దగ్గరగా ఉంది. పాల్వంచ, కొత్తగూడెం, మనుగూరు, అశ్వాపురం, అశ్వరావుపేట, ఎల్లందు, ఇటు సుజాతనగర్ ఇవన్నీ దగ్గరగా ఉంది. పిల్లలకి కన్వీనియంట్గా ఉంటుందండి. ఒక పిల్లవాడు ఇక్కడి నుంచి ఖమ్మం రావాలి అంటే మనకి ఇంతకుముందు పాత జిల్లాలో వాజేడు ఉండేది మేడం. వాజేడు నుంచి ఒక పిల్లవాడు అక్కడ ఖమ్మం రావాలి అంటే ఆయన నైట్ బయలుదేరితే పొద్దునకు వచ్చేవాళ్ళు. మళ్ళీ ఒక పిల్లవాడు వస్తున్నాడు, ఆ పిల్లవాడితోనే ఒక పేరెంటు తల్లి కానీ తండ్రి కానీ తీసుకొని రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పని లేకుండా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటైన తర్వాత అది కొద్దిగా బాగా సౌలభ్యంగా ఉంటుందండి. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రావడానికి. ఇంకోటి ఏంటంటే ఇందులో ఓన్లీ హాలిడేస్లోనే ఇది వస్తుంది కాబట్టి పిల్లలందరికీ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. మనకు దరిదాపుగా 400-450 మంది వస్తారండి. అది 100% వాళ్ళందరికీ ఆ మధ్యాహ్నం భోజన వసతి కూడా కమిటీ వాళ్ళమే ఏర్పాటు చేస్తాం మేడం.
1: అయితే ఈ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం మొదలు పెట్టాక స్పందన ఎలా ఉంది?
0: జిల్లాలు విడిపోయిన తర్వాత బాగా వచ్చింది. ఇంతకుముందు ఖమ్మం వాళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాళ్ళు అంటే ఖమ్మం చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడు మనం జిల్లా విడిపోయిన తర్వాత మన దగ్గర నుంచి పిల్లగాళ్ళు ఇక్కడి నుంచి రావాలంటే ఓవరాల్గా 100 వచ్చేవాళ్ళు అండి ఖమ్మం. ఇక్కడ మనం 450 మంది వరకు వాళ్ళు వస్తున్నారంటే స్పందన బాగుందండి. ఇంతకుముందుకి ఇప్పుడు కూడా అవేర్నెస్ బాగా పెరిగింది. తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు పిల్లవాడిని ఏదో ఒక బ్యాట్ కొనిచ్చి ఒక కాకు నుంచి నలుగురితో సరదాగా ఆడుకుంటున్నారంటే అది బాగుంటుందండి. ఆ పిల్లగాడు లేకపోతే నేను ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్తున్నాను లేకపోతే ఈతకు వెళ్తున్నాను లేకపోతే ఇంకో చెరువు దగ్గరికి వెళ్తున్నాను లేకపోతే ఇంకో ఆటకు వెళ్తున్నానంటే పేరెంట్స్ భయపడే. ఇప్పుడు అది లేకుండా ఏముందంటే ఒక బ్యాట్ 2,000, 1,500, 1,000 రూపాయలు పెట్టుకొనిస్తే ప్లాస్టిక్ కాకు కొనిస్తే ఒక 4 పిల్లగాళ్ళు కలిసి సరదాగా ఆడుకుంటారండి. అది ఒకటి బాగా ఉందండి ఇప్పుడు. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఆలోచించినా కానీ ప్లస్ పిల్లవాడు కూడా మన దగ్గర కనబడతా ఉంటాడు. వేరే ఇంకో పక్కదారికి లేకపోతే ఇంకో వ్యసనాలు బానిసలు కాకుండా వేరే వాటికి పిల్లగాడికి ఆట మీద ధ్యాస ఉంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆడుతున్నారు అంటే అక్కడికి వెళ్ళిపోయి ఆడడం లేకపోతే చూడడం చేస్తూ ఉంటారు.
1: బ్యాడ్మింటన్ ఆట అనేది కాస్ట్లీ గేమ్ అంటారా?
0: బ్యాడ్మింటన్ ఫెదర్ కాక్ అయితే కాస్ట్లీగా ఉండదండి. ప్లాస్టిక్ కాకు ఇవాళ 150 రూపాయలు పెడితే ఒక ప్లాస్టిక్ కాకు వస్తుందండి. అది పిల్లగాళ్ళు ఆడుకోవడానికి రోడ్డు మీద ఆడుకున్నా కనీసం 10 రోజులు ఆడుకోవచ్చు అండి. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన దగ్గర కూడా ఇంతకుముందు అసలు కోర్టులు లేవండి. హనుమాన్ బస్తీలో 3 వేశారండి, ప్లస్ వేపలగడ్డలో 3 వేశారు, నవభారత్లో 2 ఉన్నాయండి, కేటీపీఎస్లో 2 ఉన్నాయి, ఎల్లందు క్లబ్లో 1 ఉంది. అయితే ఇవన్నీ ప్రైవేట్ కోర్టులేనండి. గవర్నమెంట్ కోర్టులు కూడా యాక్చువల్లీ లాస్ట్ టైం కలెక్టర్ గారు 75 lakhs ఫండింగ్ అలా ఉందండి. 3 వేయడానికి పార్లమెంట్లో రెడీగా ఫండింగ్ ఉంది.
1: డెవలప్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ ఇది మధ్యతరగతి వాళ్ళు ఆడగలిగే స్థాయిలోకి తీసుకురావడానికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు?
0: ఇప్పుడు మా దగ్గర అంటే ఏమన్నా డబ్బులు లేని వాళ్ళు కానీ అంటే ఎక్కడన్నా ఆడాలన్నా కానీ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా టీషర్ట్లు కావాలన్నా మా కమిటీ తరఫు నుంచి మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఆల్రెడీ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మేడం.
1: ముందు ముందు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఒక మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళని గుర్తించినప్పుడు మీ సపోర్ట్ ఎలా ఉంటుంది?
0: ఇప్పుడు వాళ్ళకి టీషర్ట్లు కానీ రానుబోన్ ఛార్జీలు కానీ కాక్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఎక్కడైనా కోర్టులో ఆడుతున్నా ఉంటే డబ్బులు కావాలన్నా కానీ మా కమిటీ తరపు నుంచి సెక్రటరీ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ మేము కానీ వాళ్ళని కొద్దిగా ఫైనాన్షియల్లీ కొద్దిగా ఆదుకొని బాగా రాణిస్తున్నారంటే జిల్లాలో రాణించారనుకోండి, స్టేట్కి తీసుకెళ్ళడానికి, స్టేట్లో కూడా రాణించారనుకోండి, ఇంకెక్కడికి వెళ్ళడానికి కూడా మేము ఫైనాన్షియల్గా కానీ ఇంకా వేరే విధంగా కానీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చేసిన సందర్భం కూడా ఉంది.
1: గత 4 ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు, మరి దీనిలో ప్రతిభ చూపిన వాళ్ళని మీరు ఏ స్థాయి వరకు తీసుకెళ్ళగలిగారు ఇప్పటి వరకు కూడా?
0: లాస్ట్ ఇయర్ మనకు 8 వాళ్ళకు పిల్లవాళ్ళ వరకు అయితే వచ్చింది. ఇక్కడ హైదరాబాద్ స్టేట్ ఇక్కడ సెలెక్ట్ అయ్యి స్టేట్కి తీసుకెళ్తే అక్కడ 8 వరకు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వరకు 8 వరకు లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది. ఈసారి ఇంకా ఎక్కువ మందికి రావాలి అనేది మా ప్రయత్నం.
1: ఓకే అండి. బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు, బాగానే ఉంది. వీటిలో పార్టిసిపేట్ చేయడానికి గాను, వాళ్ళకి నేర్చుకోవడానికి, వాళ్ళకి నేర్పించడానికి కానీ అసోసియేషన్ నుంచి మీ దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయా వాళ్ళకి? ఎవరికి వాళ్ళు పర్సనల్ గా నేర్చుకుని ఈ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనాల్సి ఉంటుందా?
0: ఎవరికి వాళ్ళు పర్సనల్ గా నేర్చుకుని రావాల్సింది. మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ స్కిల్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళని మేము ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి మేము 100% చేస్తాం.
1: బ్యాడ్మింటన్ అసోసియేషన్ స్థాపించడానికి, నిర్వహించడానికి గాను మీకు సపోర్ట్ ఎవరున్నారు? అలాగే మోటో ఏంటి?
0: పాత ఖమ్మం జిల్లాలో కూడా నేను ఒక మెంబర్గా ఉన్నానండి, ఈసీ కమిటీలో మెంబర్గా ఉన్నాను. మాకు ఇన్స్పిరేషన్గా ఏసీపీ వెంకటరావు గారని స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండి సార్. ఆ సారు మాకు ఏదున్నా కానీ స్టేట్లో ఏది జరిగినా కానీ మాకు ప్రోద్బలం ఇచ్చి ఏదన్నా సహాయ సహకారం కావాలన్నా, మాట సహాయం కావాలన్నా, ఏదైనా వేరే మా పిల్లగాళ్ళు ఇట్లా ఉన్నారండి పలానా దగ్గరికి వెళ్ళాలన్నా కానీ ఆ సారు బాగా ప్రోత్సాహం ఇస్తారండి మాకు. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ అవ్వడానికి కూడా మెయిన్ కారణం సారేనండి. స్టేట్ బాడీలో సార్ వైస్ ప్రెసిడెంట్ అండి. గోపిచంద్ గారు కానీ వీళ్ళందరూ, గోపిచంద్ గారిని కూడా మేము 4 కమిటీ తరఫున కలిసిన సందర్భం ఉందండి. గోపిచంద్ గారు కూడా ఏదైనా మీకు ఏది కావాలన్నా సహాయ సహకారాలు మేము చేస్తాము, మీకేం ఇబ్బంది లేదు, మీరు ఎవరైనా పిల్లగాళ్ళు

0: మంచిగా ఉంటే తీసుకురండి, మేము ఆడిస్తాం, వాళ్ళకి పుష్ కూడా చేద్దాం, వాళ్ళని ముందుకు పంపించి ఏర్పాటు చేద్దాం అని కూడా చాలా సందర్భాలు చెప్పిన సందర్భం ఉంది.
1: బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏర్పడినప్పుడు దానిలో సభ్యులుగా ఉండడానికి, అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్లడానికి కానీ ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని మీరు సభ్యులుగా తీసుకున్నారు?
0: ఇందులో మేము క్వాలిఫికేషన్ చూడండి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఏది అసోసియేషన్లో ఉండడానికి ఇంట్రెస్ట్ ఉండాలి, ప్లస్ ఎవరినైనా వాళ్ళ ఊరు నుంచి ప్రోత్సహించి పిల్లల్ని డిస్ట్రిక్ట్ లెవెల్కి, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అలా ఉన్న వాళ్ళని మేము మొత్తం జిల్లా అంతా తిరిగి సెలెక్ట్ చేశాము. ఇల్లందు నుంచి ఉన్నారండి, అశ్వరాపేట నుంచి ఉన్నారు, పాల్వంత నుంచి ఉన్నారు, కొత్తగూడెం నుంచి ఉన్నారు, భద్రాచలం నుంచి ఉన్నారు, బూరుగంపాడు నుంచి ఉన్నారు, ఆల్మోస్ట్ అలా ఉన్న మండలాల అన్ని దగ్గర నుంచి మేము తీసుకున్నాం. అలా తీసుకొని ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క ఇద్దరినో ముగ్గురునో తీసుకొని, అలాగా ఫస్ట్ ప్రెసిడెంట్ ఇంటూరు రవికుమార్ గారండి, సెక్రటరీ సావిత్రి మేడం గారండి, వైస్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాసరావు గారు, జాయింట్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, ట్రెజరర్గా రమేష్ అండి నేను. ఇది ఈ కోర్ కమిటీతో మేము కాకుండా ఇంకా 14 మంది మెంబర్ని మొత్తం జిల్లా అంతటి నుంచి సెలెక్ట్ చేసి మరీ వేసామండి. అట్లా ఇంట్రెస్ట్ ఉండి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ అవసరం అయితే వాళ్ళకి ఏమైనా సహాయం కావాలన్నా చేయడం కోసమని, అలాగ ఉన్న వాళ్ళనే బ్యాడ్మింటన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసి మేము కమిటీలో తీసుకోవడం జరిగింది.
1: రమేష్ గారు, ట్రెజరర్గా మీ బాధ్యతలు ఏంటి?
0: ఇప్పుడు ఏ మీటింగ్ జరిగినా, ఏ టోర్నమెంట్ జరిగినా కానీ వచ్చే ఆదాయం ఎంత, మనం పెట్టే ఖర్చు ఎంత, ఈ ఓవరాల్గా దీన్ని చూడాల్సిన బాధ్యత అంతా నాదే.
1: ఫండ్స్ ఎట్లా రైజ్ చేసుకుంటారు మీరు?
0: ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ, నేను కానీ ఊళ్ళో ఎవరినన్నా, అంటే ఇప్పుడు ఇది ఎందుకంటే బాగా ఖర్చుతో కూడుకుందండి. ఇప్పుడు వాళ్ళకు 2 రోజులు 2 మధ్యాహ్నం పూటలు భోజనం కూడా మేము ఏర్పాటు చేస్తాం, మధ్యలో స్నాక్స్ ఏర్పాటు చేస్తాం, కాఫీ, బిస్కెట్స్, బనానా, అంటే ఇలాంటివి వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేది. ఎందుకంటే ఒకతన ఫస్ట్ ఆడుతూ ఆడుతూ స్టెప్ స్టెప్ ఆడుతూ వెళ్తే లాస్ట్ స్టేజ్కి వచ్చినాక కంటిన్యూగా 3-4 గేమ్లు ఆడాల్సి వస్తుంది. వాళ్ళకు మజ్జిగ లాంటివి కానీ, కట్టిపళ్ళు కానీ, ఇవన్నీ 100% వాళ్ళకు మేము ఏర్పాటు చేస్తాం.
1: జిల్లాలో నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్షిప్ పోటీలకు ఎక్కడెక్కడి నుంచి క్రీడాకారులు వస్తున్నారు?
0: ఇల్లందు, అశ్వరాపేట, అశ్వాపురం, మణుగూరు, భద్రాచలం, చెర్ల, తుమ్ముగూడెం, పాల్వంచ, కొత్తగూడెం, చూలూరుపాడు, వేపలగడ్డ, ఇక్కడ ఈ ఉన్న పిల్లలు అందరూ ప్రతిదీ కూడా ఆన్లైన్లోనే నమోదు చేసుకోవాలి. మేము ఒక యాప్ ఇస్తాం, అందులోనే యాడ్ చేసుకొని ఆటోమేటిక్గా డ్రా సిస్టమ్ కూడా మేము మాన్యువల్గా వేసేది ఏం లేదండి, మొత్తం అంతా సిస్టంలోనే వస్తుంది. ఏ ప్లేయర్ ఏ టైంకి ఆడాలనేది టైమింగ్తో సహా అందులో వస్తుంది.
1: అసోసియేషన్ ద్వారా ఛాంపియన్షిప్ పోటీలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు, ఓన్లీ 1 టైమ్ ఇన్ ద ఇయర్ కదా. ఇంకా దీని తర్వాత మీరు ఈ అసోసియేషన్ నుంచి ఇంకా ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారా ఇంకా ముందుకెళ్ళడానికి, ఇంకా బ్యాడ్మింటన్ ఆటని ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశం కానీ మీ ప్రణాళిక ఏంటి?
0: యాక్చువల్లీ మొన్న లాస్ట్ వీక్ అండి, శ్రీనివాసరెడ్డి గౌరవ మంత్రివర్యులు దుమ్ముగూడెంలో ఒక కోర్టు కట్టారు. దుమ్ముగూడెం అంటే భద్రాచలంకే 30 కిలోమీటర్స్, అంటే అక్కడ ఉన్న ఇంటీరియర్ను డెవలప్ చేయాలండి. 2.5 crores ఒక రన్నింగ్ ట్రాక్ ప్లస్ ఇండోర్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ వీటన్నిటితోని, అంటే అక్కడున్న పీపుల్ను కూడా డెవలప్ చేయాలి అన్న ఉద్దేశం మీద గవర్నమెంట్ ఏం చేసిందంటే, అక్కడ కొద్ది నక్సలిజం కూడా ఆ సైడ్ వెళ్లకుండా పిల్లలు ఎవరన్నా కానీ యూత్ ఇటు రావాలని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్తో 2.5 crores అక్కడ ఇండోర్ స్టేడియం లాస్ట్ వీకే ఓపెన్ అయింది. గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు ఓపెన్ చేశారండి. ఆ రోజు ఎస్పీ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, సబ్ కలెక్టర్ గారు వచ్చారు, పీఓ గారు వచ్చారు, వీళ్ళందరూ ఆ రోజు ఓపెన్ చేయడానికి అక్కడికి వచ్చారు. ఆరోగ్యపరంగా కూడా పిల్లవాడు కానీ ఎవరైనా సరే ఆడితే ఒక గంట సేపు శ్రమిస్తే ఆరోగ్యపరంగా బాగుంటారండి. ఇంకోటి ఆలోచన కూడా బాగుంటుందండి, వేరే తప్పుడు పనులు చేయడానికి, లేకపోతే ఇంకోటి వేరే వేరే పరిపరి విధాల అటు అవి చేయకుండా వీడికి ఆలోచన రీతి కూడా బాగుంటుంది. పొద్దున్న లేచి ఒక గంట వ్యాయామం చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఇది ఒక వ్యాయామం లాగా, ఒక గంట ఆడితే మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది, ఆ రోజు డే అంతా కూడా ఉల్లాసంగా ఉంటారండి. అది రిఫ్రెష్నెస్ అనేది చాలా బాగుంటుంది. ఆడని రోజుకి ఆడే రోజుకి ఆడేవాళ్ళకి జనరల్గా చూసేవాళ్ళకి తెలియదు.
1: బ్యాడ్మింటన్ నేర్చుకోవాలంటే కనీస వయసు ఎంత, ఏజ్ లో స్టార్ట్ చేయొచ్చు అంటారు, ఏ ఏజ్ వరకు ఆడొచ్చు అంటారు?
0: 6-7 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం. అది ఏజ్ అంటే ఇంకా మనకు బాడీ ఎంత వరకు కోఆపరేట్ చేస్తే అంత ఏజ్ వరకు, ఇప్పుడు 80+ ఆడేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళంత స్పీడ్గా ఆడపోయినా కానీ బ్యాట్ పట్టుకుని, ఎందుకంటే వాళ్ళకి అదే ఒక మాట చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ వ్యసనం. ఇది పొద్దున్నే లేచి క్లబ్కి వెళ్ళాలి, అసలు ఆట లేకపోయినా పర్లేదు, వెళ్ళి కొద్దిసేపటికి వెళ్ళి కూర్చొని రావాలి. ఇఫ్ ఏదైనా క్లబ్ ఏదైనా రిపేర్ వాళ్ళు ఏదో ఉందండి, భద్రాచలం కొట్టి ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నాం, ఇప్పుడు 10 డేస్ అయింది, ఇంకో 10 డేస్ పడుతుంది మాకు. ఇంకా పొద్దున్నే 5:30 లేస్తాం, లేచిన వెంటనే మాకు ఇంకేం అక్కడికి వెళ్ళి వర్క్ ఎంత వరకు వస్తుంది, ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు ఆడదామన్న ఆతృత ఉన్నది, అది బాగా ఉంటుంది. క్రీడా స్ఫూర్తి ఉన్న పీపుల్లో అది 100% ఒకసారి వచ్చి అక్కడికి వచ్చి చూస్తే అవుతుంది, ఇంకో వారంలో అవుతుంది, ఇంకో 10 రోజులు అవుతుంది, మనం 10 రోజులు ఆడచ్చు అనే ఇది, అది ప్రతి ఒక్కరిలో, అది అక్కడ మాకు 70 మంది ఆడతారు భద్రాచలంలో, అందరికీ అదే తపన ఉంటుందండి.
1: పర్సనల్గా మీ యొక్క స్పోర్ట్స్ నేపథ్యం చూసుకుంటే బ్యాడ్మింటన్లో మీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది, మీరేమైనా అచీవ్ అయ్యారా?
0: నేను బ్యాడ్మింటన్ ఆడడానికి

0: ఆడకుండా మా అన్నయ్య గారండి. అంటే ఆయన నాకన్నా ముందు ఆయన ఆడేవారు. ఆయన చూసి నేను కూడా ఇది ఆడితే బాగుంటుంది అనుకుని ఒక 100-150 రూపాయలు బ్యాట్ కొనుక్కొని మా బజార్లోనే ఆ రోడ్డు మీద ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు. అట్లట్లా డెవలప్ చేసుకొని ఇప్పుడు ఒక క్లబ్లో, అంటే ఇంత ఫీజు ఉంటుంది క్లబ్లో ఆడడం ఉంటుందండి. మా డివిజన్ మొత్తంలో నేను ఒక 2-3 సార్లు ఛాంపియన్ అయ్యాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకసారి 2 సార్లు ఛాంపియన్ అయ్యానండి. టోర్నమెంట్ యూనివర్సిటీ లెవెల్లో ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీ నుంచి నేను ఇంటర్స్టేట్ ఒకసారి ఇండోర్లో ఒకసారి పార్టిసిపేషన్ చేశాను. ఆ రోజు కాకతీయ యూనివర్సిటీ నుంచి గెలిచి ఇండోర్లో గేమ్ ఆడడానికి అయితే వెళ్ళాను.
1: ఇప్పుడు జరగబోయే ఈ ఛాంపియన్షిప్ పోటీలలో ఈ 2 రోజుల్లో ఎలా నిర్వహిస్తున్నారు, ఎంతమంది క్రీడాకారులు రాబోతున్నారు, అరేంజ్మెంట్స్ ఎలా చేస్తున్నారు?
0: 450-500 మంది వస్తారనేది మాకు, అంటే పీపుల్ వస్తారనేది మాకు ఒక ఎస్టిమేషన్ అండి. వాళ్ళకు 8:00 స్టార్ట్ అవుతుందండి. మేము ఎమ్మెల్యే గారిని కలిసాం, సార్ని రమ్మని ఆహ్వానించాం. సారే బ్రోచర్ కూడా ఓపెన్ చేశారు, వస్తానని అష్యూర్ చేశారు. ఎస్పీ గారిని కలిసామండి, మేయర్ గారిని కలిసాం, ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మేడంని కలిసాం, మన సార్ని కూడా కలిసామండి. ఇప్పుడు అయితే వీళ్ళు వస్తామని చెప్పారు. 8:00 స్టార్ట్ అవుతుందండి. వాళ్ళకి 8:00 ఏదో ఒకటి కాఫీ లేకపోతే మజ్జిగ బిస్కెట్స్ అట్టిపళ్ళు కానీ ఇవ్వడం జరుగుతుందండి. మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తాం. ఈవినింగ్ ఆల్మోస్ట్ 6:30-7 వరకు అయితే ఆడిస్తామండి. మళ్ళీ తెల్లవారి ఆదివారం రోజున మళ్ళీ ఉదయం 8:00 స్టార్ట్ అవుతుంది.
1: ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే కనీస అర్హతలు ఏంటి, ఎలా పార్టిసిపేట్ చేయాలి అది కూడా ఒకసారి చెప్పండి.
0: ఆడడం వస్తే సరిపోతుందండి. ఆడడం వస్తే ఆన్లైన్ లో చేసుకునేది ఉంటుంది. అందులోకి వెళ్ళిపోయి ఆన్లైన్ లో పేరు నమోదు చేసుకుంటే ఆటోమేటిక్ గా మాకు వచ్చేస్తుంది.
1: ఆన్లైన్ లో పేరు నమోదు చేసుకోవడం ఫీజు కూడా ఏమైనా
0: ఫీజు కూడా ఉంటుందండి. డబుల్స్ అంటే 1,000 రూపీస్ ఫీజు ఉంటుందండి, సింగిల్స్ అంటే 800 ఫీజు ఉంటుందండి. అందులోనే కట్టాలి, ఆన్లైన్ లో కట్టాలి. ఈ అమౌంట్ అయితే చేతి క్యాష్ అని రాదండి, మొత్తం అంతా ఆన్లైన్ లో కట్టేయాలి. అది కట్టిన తర్వాత ఆటోమేటిక్ గా అందులోనే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అండి. మీ మ్యాచ్ ఎప్పుడు ఉంది, ఏ టైంకి రావచ్చు అనేది అందులోనే డౌన్లోడ్ చేసేసుకుని అందులోనే చూడొచ్చు. ఆ టైంకు వస్తే ప్లేయర్ సరిపోతుందండి.
1: ఇన్ని వందల మంది అంటున్నారు, 2 రోజులు సరిపోతుందా, మీకు ఎలా మేనేజ్ చేస్తారు?
0: పాత రోజుల్లో అయితే 1-2 కోట్లు అయితే మాకు 3-4 రోజులు 5 రోజులు పట్టిన సందర్భం కూడా ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకు హనుమాన్ బస్తీలో కోర్టు వేశారు, 3 కోట్లు ఉన్నాయండి. అందులో 3 కోట్లు 2 రోజుల్లో మేము చేసేస్తాం, ఇబ్బంది ఉండదు. మా అసోసియేషన్ సభ్యులు కూడా 20 మంది ఉన్నారండి, పిల్లవాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తారు. ఎక్కడ కూడా ఆకుండా కోర్టు ఖాళీ లేకుండా ఆడించే ఏర్పాటు చేసుకుంటాం. అలాంటప్పుడు మేము సక్సెస్ అవుతున్నాం.
1: మీరు ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే నిర్వహించాలని, బ్యాడ్మింటన్ ఆటను ఇంకా డెవలప్ చేయాలని మేము ఆకాశవాణి తరఫున కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం.
2: ఇంతవరకు మీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ పోటీల గురించి అసోసియేషన్ ట్రెజరర్ శ్రీ కె రమేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి. క్రీడాలోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:00 వస్తుంది. ముందుగా సమాచార ప్రభాత ఇందులో వార్తలు, అనంతరం 8:15 మానే న్యూస్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.
3: आकाशवाणी से समाचार प्रभात के साथ मैं फरहत नाज. और अब मुख्य समाचार. तमिलनाडु में सी जोसेफ विजय के नेतृत्व वाली टीवी के सरकार का बहुमत परीक्षण आज. राज्य में राजनीतिक गतिविधियां तेज. अखिल भारतीय एनआर कांग्रेस प्रमुख एन रंगासामी आज पुदुचेरी के मुख्यमंत्री के रूप में शपथ लेंगे. प्रधानमंत्री नरेंद्र मोदी की अपील पर उत्तर प्रदेश, मध्य प्रदेश और दिल्ली सरकार ने ईंधन बचाने के उपाय शुरू किए. केंद्र ने सोना सहित अन्य कीमती धातुओं के उत्पाद शुल्क में वृद्धि की. समय से पहले दस्तक देगा मानसून. और आईपीएल क्रिकेट में गुजरात टाइटंस ने सनराइजर्स हैदराबाद को 82 रन से हराया. अब समाचार विस्तार से. तमिलनाडु में जोसेफ विजय के नेतृत्व वाली नवनिर्वाचित तमिलगा वेत्री कड़गम टीवी के सरकार को विधानसभा में आज अपना बहुमत साबित करना है. हमारे संवाददाता ने बताया है कि विधानसभा में अब टीवीके के पास लगभग 150 विधायकों का समर्थन है.
4: मुख्यमंत्री सी जोसेफ विजय विधानसभा में विश्वासमत परीक्षण से पहले समर्थन जुटाने के लिए सहयोगी दलों के नेताओं के साथ लगातार संपर्क में हैं. सहयोगियों के समर्थन के साथ साथ टीवी के सरकार को अखिल भारतीय अन्ना द्रविड़ मुनेत्र कड़गम AIADMK से अलग हुए गुट का समर्थन प्राप्त है. इस बीच तमिलनाडु में AIADMK सरकार को समर्थन देने को लेकर दो गुटों में बंट गई. पूर्व मुख्यमंत्री और पार्टी महासचिव एडपाड़ी के पलनी स्वामी के नेतृत्व वाले गुट ने पार्टी विधायकों को टीवी के सरकार का समर्थन न करने का निर्देश दिया है. वरिष्ठ नेता एग्री कृष्णमूर्ति ने चेतावनी दी है कि पार्टी व्हिप का उल्लंघन करने वाले किसी भी विधायक को पार्टी से निष्कासित

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వారు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆఫీసర్ గ్రేడ్ బి డిఆర్ జనరల్లో 40 ఖాళీలు, ఆఫీసర్ గ్రేడ్ బి డిఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీలో 10 పోస్టులు, ఆఫీసర్స్ గ్రేడ్ బి డిఆర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్లో 10 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 60 పోస్టులు భర్తీ చేయనున్నారు. కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. వీరికి నెలకు 78,450 రూపాయల నుంచి 141,900 రూపాయల జీతం శ్రేణి లభిస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫేజ్ 1 పరీక్ష జనరల్ జూన్ 13, 2026

ఫేజ్ 1 పరీక్ష డిఈపిఆర్ డిఎస్ఐఎం, ఇది జూన్ 14, ఫేజ్ 2 పరీక్ష జనరల్ జూలై 25, ఫేజ్ 2 పరీక్ష డిఈపిఆర్ డిఎస్ఐఎం జూలై 26 నిర్వహిస్తారు. ఆన్లైన్లో మీకు పూర్తి సమాచారం లభ్యమవుతుంది. దానికోసం https://opportunities.rbi.org.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. పూర్తి సమాచారం కోసం https://opportunities.rbi.org.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ May 20, 2026. మరొక ప్రకటన. కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల్లో హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు

0: మరొక ప్రకటన. కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల్లో హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 84 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ జేటీఓ, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జేహెచ్టి, జూనియర్ ట్రాన్స్లేటర్ జేటీ, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎస్హెచ్టి, సీనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ ఎస్టీఓ. ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును అనుసరించి పీజీలో హిందీ ఇంగ్లీష్ మాధ్యమంలో పాస్ అయి ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ ఇంగ్లీష్ సబ్జెక్టు తప్పకుండా చదివి ఉండాలి. దీంతోపాటు ట్రాన్స్లేషన్ హిందీ నుంచి ఇంగ్లీష్కి చేయగలిగి ఉండాలి. డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ట్రాన్స్లేషన్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్, సీనియర్ ట్రాన్స్లేటర్ పోస్టులకు 44,900 రూపాయల నుంచి 142,400 రూపాయలు, ఇతర పోస్టులకు 35,400 నుంచి 112,400 రూపాయల జీతం శ్రేణి లభిస్తుంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయబడతారు. పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైప్లో పరీక్షను నిర్వహిస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://ssc.gov.in https://ssc.gov.in ఈ వెబ్సైట్లో మీరు దరఖాస్తులు పంపుకోవడానికి ఆఖరు తేదీ 14/2026. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ 15/2026. దరఖాస్తు సవరణ తేదీలో 19 నుంచి 20 వరకు ఇచ్చారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష పేపర్ 1 ఆగస్ట్-సెప్టెంబర్ 2026 నిర్వహిస్తారు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 14/2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
4: ఈ నెల 23-24 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు నిర్వహిస్తున్నారు.
5: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ ఈ నెల 21.
4: గత 2 సంవత్సరాలుగా హైదరాబాద్ క్రీడాకారులతో ధీటుగా స్టేట్ లెవెల్ మెడల్స్ సాధించి జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న క్రీడా అసోసియేషన్
5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్. వివరాలకు సంప్రదించండి 9866793238.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి ఎం స్వప్న.
7: నాకు నచ్చిన పాట. నేను ఝాన్సీ జులూర్బాడ్ మండలం పాపపురం నుండి, కలేజ చిత్రం నుండి.
8: సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుండి బరిగే మాధవ రానక్క గట్టన్న. నాకు నచ్చిన పాట వేగుచుక్కలు పగడిచుక్క సినిమా నుండి బంతి చేబంతి ముద్దాడే వేళ అనే సాంగ్ కావాలండి.

0: Anumos Institute of Technology for Women's in Autonomous College, KTPS Road, Palvancha, Jilla Lone Ekeka Mahila Engineering Kalashala, Diploma BTEC Kosulto Patu Hostel Saukaryam, Nanya Mena Vidya 100% Placement, Mi Ammayala Ujjwala Bhavishyattuki Surakshitamaina Best Choice, Call Cheyandi 9246907407.
1: పాల్వంచ మండలం పుంకుల నుంచి అక్బర్ని నాకు నచ్చిన పాట నా పేరే భగవాన్ సినిమా నుంచి మేడలో చేరిన చిల్లకమ్మ ఓడని మరచిందోయమ్మ.

మొగలు ఒలికిస్తున్నావా, చూసుకోనా అవతారం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం మంగపేట గ్రామం నుండి గుగులోత్ లక్ష్మణ్ దళపతి చిత్రం కోసం కేజే వేసుదాస్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట సింగారాల పైరులోన బంగారాలే పండేనంట ఆడాలి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: Anubhav's Institute of Technology for Women's in Autonomous College, KTPS Road, Palwancha, Jilla Lune Ekaika Mahila Engineering Kalashala.

0: డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: నా పేరు శ్రీనివాస్, నేను చింతల్ భవసేనా నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట తొలికోడి కూర్చుంది సినిమా నుండి. ఎప్పుడో ఏదో చూచి

0: నా పేరు మారబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట చలం, కన్నడ మంజుల నటించిన తోటరాముడు సినిమాలోని సుశీల బాలసుబ్రహ్మణ్యం గారు వాడిన, సత్యం గారి సంగీత డైరెక్షన్ లో వచ్చిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.
1: ఓ బంగారు రంగుల చిలక.

0: ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కిటిపిఎస్ రోడ్, పాల్వంచా. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: నా పేరు మొహమ్మద్ షాకిర్, ఇల్లందు ఆర్ఎన్ఆర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట బంగారు బుల్లోడి చిత్రం నుండి, స్వాతిలో ముత్యమంతము దులా ముట్టుకుంది సందేవానా.

0: నెల 23-24 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు నిర్వహిస్తున్నారు.
1: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ ఈ నెల 21.
0: గత 2 సంవత్సరాలుగా హైదరాబాద్ క్రీడాకారులతో ధీటుగా స్టేట్ లెవెల్ మెడల్స్ సాధించి జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న క్రీడా అసోసియేషన్
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్. వివరాలకు సంప్రదించండి 9866793238.
2: నేను కొత్తగూడెం బూర్దిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధాపాసి. నాకు ఇష్టమైన పాట సంసారం. మా పాప పుట్టినరోజు మరుపురాని పండుగ రోజు ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.

నా పేరు సాధులేని రమాదేవి, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ గ్రామం. నాకు నచ్చిన పాట మమతల కోయల సినిమా నుంచి తెలియని రాగం పలికింది.

చిత్తూరు జిల్లా కోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట సిఐడి సినిమాలో ఎందుకనో నిన్ను చూడగానే.

0: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: నా పేరు సమీర, నేను కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను. నాకు మావి చిగురు మూవీ నుంచి కొండమల్లి

నాకు నచ్చిన పాట. నా పేరు శ్యామ్ ప్రసాద్ సొంగ, వేపలగడ్డ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన సినిమా నాన్నకు ప్రేమతో. చిత్రం నుంచి నాన్నకు ప్రేమతో

0: ఇంతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునఃప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమై ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమంలో క్రియేటివ్ కమర్షియల్స్ వారి మరణ మృదంగం చిత్రం నుంచి పాటలు వింటారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం సమకూర్చగా వేటూరు సుందరరామ్మూర్తి సాహిత్యాన్ని అందించారు. గానం

పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, చిత్ర, దుర్గ. వినండి, క్రియేటివ్ కమర్షియల్స్ వారి మరణ మృదంగం చిత్రంలోని పాటలు ఈ పూట ఏకచిత్రగాన కార్యక్రమంలో.

జోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజిన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4,000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా

0: కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు. మరిన్ని

0: వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: ఇదిగో కోడలి పిల్ల,
2: ఏంటత్తయ్యా?
1: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
2: ఏంటవి?
1: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్ అయితే లేదు.
2: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
1: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం. ఎలాగంటే యూపీఐతో?
2: అలాగా?
1: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
2: అదేంటత్తయ్య?
1: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
2: అబ్బా చాలా అండత్తయ్య.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఆకాశవాణి తోడం కేంద్రం క్రియేటివ్ కమర్షియల్స్ వారి మరణ మృదంగం చేతులనే పాటలు ఈ పూట ఏకచిత్రగాన కార్యక్రమంలో వింటున్నారు. ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరు సుందరరామూర్తి సాహిత్యానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, చిత్ర, దుర్గ ఆలపించారు. మరణ మృదంగం చిత్రంలోని పాటలు ఏకచిత్రగాన కార్యక్రమంలో వింటున్నారు.

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటుంది.
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

ఇంతవరకు మీరు క్రియేటివ్ కమర్షియల్స్ వారి మరణ మృదంగం చిత్రంలోని పాటలు విన్నారు. ఇళయరాజా సంగీతం సమకూర్చగా వేటూరు సుందరమూర్తి సాహిత్యాన్ని అందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, చిత్ర, దుర్గా ఆలపించారు. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్త కేంద్రం సమయం 10:03 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సర్వకళల సమ్మేళనం మిమిక్రీ. ప్రముఖ మిమిక్రీ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు.

0: పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మీకున్న అపారమైన అనుభవంతో మీరు మిమిక్రీ సిలబస్ కూడా తయారు చేశారు కదా, మిమిక్రీ సిలబస్ కానివ్వండి లేదంటే మిమిక్రీ కళాకారుడికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఏమిటి సార్, ఈ మీరు చెప్పే విషయాలన్నీ కూడా మా శ్రోతలకు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి మరి ఈ మిమిక్రీ సిలబస్ గురించి మిమిక్రీలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, ఆర్టిస్ట్కి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఇవన్నీ చెప్తారా?
1: మెకాలే ఏర్పాటు చేసిన చదువుల సిలబస్ మానవుని సహజ సిద్ధమైన శక్తులకు పెద్దగా దోహదం చేయలేదు. ఆ చదువులు గుమాస్తాల ఉద్యోగాలకే ఉపయోగపడ్డాయి. అన్ని ఉద్యోగాలకు ఇంగ్లండ్ నుండి తేలేక వాళ్ళ అవసరం కొద్దీ ఏర్పాటు చేసిన సిలబస్ చదవలసి వచ్చిన వాటిలోని కోటాను కోట్ల గ్రాడ్యుయేట్లలో నేను ఒకడిని. నా కళకు సంబంధించిన చదువు మెకాలే ఏర్పాటు చేసిన సిలబస్ లో లేదు. ఇన్నేటెబిలిటీస్ అంటే సహజ సిద్ధమైన శక్తులను అభివృద్ది చేసే విద్యా విధానమే చాలా గొప్పదని నా అభిప్రాయం. ఇన్నేటెబిలిటీస్ అంటే ఉదాహరణకు ఇప్పుడు మ్యూజిక్ ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి డ్రామాలో యాక్ట్ చేయాలంటుంది, ఒకరికి మ్యాజిక్ ఉంటుంది, ఒకరికి మిమిక్రీ ఉంటుంది, ఒకరికి సింగింగ్ ఉంటుంది. అది సహజ సిద్ధమైన శక్తులు. అవి డెవలప్ చేస్తే ఈ చదువుతో పాటు ఈ రెండు కూడా కలిపితే బంగారానికి పరిమళం అయినట్టుగా ఉంటుంది. యాపిల్ పండు చెట్టు నుండి రాలితే కింద పడుతుందని ఎవరికి తెలియదు? అందరికీ తెలిసిందే. కానీ న్యూటన్ పండు కింద పడగానే ఒక కొత్త విషయాన్ని కనుగొన్నట్లుగా పరమానంద భరితుడైనాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి కలదు అని అన్నారాయన. అలాగే అందరికీ తెలిసిన వాటినే సైంటిఫిక్ గా చెప్తారు సైంటిస్ట్ అయిన వారు. కళాకారుడు తన అనుభవంతో సాధన చేత ఒక కొత్త కళారూపాన్ని ఇవ్వవచ్చు. అలా కొత్త రూపాన్ని ప్రజలు ఆదరించినాడు ఆ కళకు సైన్స్ గాని అఖండమైన గౌరవం లభిస్తుంది. నృత్యాల్లో అనేక నృత్యాలకు సిలబస్ ఉంది, లెక్కలు జాగ్రఫీ ఇత్యాదులకు సిలబస్ ఉంది. అలాగే అనేక సంవత్సరాల అనుభవం వల్ల మిమిక్రీ సిలబస్ రాసే అవకాశం నాకు దక్కింది. మిమిక్రీ అంటే అనుకరించి నమ్మించడం అని అర్థం. ఈ కళకు సంబంధించిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయని వెతికితే ప్రపంచంలో ప్రముఖ పట్టణాల్లోని గ్రంథాలయాల్లో పుస్తకాల కొట్టలో ఈ కళకు సంబంధించినది ఏమీ దొరకలేదు. అనేక మంది మేధావులు, విమర్శకులు, కవులు, గాయకులు, రచయితలతో ముచ్చటిస్తే ఎవరు ఏమీ చెప్పలేకపోయారు. ఎవరి దృష్టిలోనైనా పశుపక్ష్యాదులను అనుకరించేవరకే పరిమితంగా చెప్పారు. నృత్యము, సంగీతము, లఘు సంగీతము, నాటిక, నాటకంలాగా మిమిక్రీ కళకు కూడా సమాన ప్రతిపత్తి ఎందుకు రాకూడదు అనే ఆలోచనతో ప్రతినిత్యం నన్ను వెంటాడింది. బాగా యోచించాను. చిత్తూరు నాగయ్య గారి సినిమాలు చూసి కళారంగం మీదకు మనసు మరలింది. బాగానే ఉంది. కానీ నాగయ్య గారి సినిమాలకు మిమిక్రీకి సంబంధం లేదు. తర్వాత మిమిక్రీ కళ మీద పరిశోధన మొదలుపెట్టాను. 4 దశాబ్దాల అనుభవంతో మిమిక్రీ కళాకారుల కోసం, మిమిక్రీ కళ కోసం చిన్న సిలబస్ రాశాను. ఆ సిలబస్ ప్రకారం కార్యక్రమాలు ఇచ్చాను. అందరూ పరమానంద భరితులైనారు. పండిత బామర్లు నేను రాసిన మిమిక్రీ సిలబస్ ను ముక్తకంఠంతో మెచ్చుకున్నారు. చతుష్షష్టి కళల్లో స్వరవంచన కలదు. త్రేతాయుగంలో ఈ కళకు మూలం శ్రీరామచంద్రుడు మాయలేడిని వేటాడడానికి వెళితే ఆ లేడి చనిపోతూ మారీచుడి రూపంలో హా లక్ష్మణ అని శ్రీరామచంద్రుడి గొంతును అనుకరించాడు. ఆ గొంతు విని లక్ష్మణుడు ఆ మాయలేడి పడిపోయిన స్థలం దగ్గరికి వెళ్తాడు. ఇది అమెరికాలో అడిగారు, మీ కళ ఎప్పుడు పుట్టిందండి, మీ దేశం పుట్ట ముందు పుట్టిందన్నా అంటే వాళ్ళు ఆశ్చర్యపోయి అప్పుడు ఈ చెప్పాను ఆ శ్రీరామచంద్రుడు మాయలేడిని అనుకరించడం, ఇది కొన్ని వేల సంవత్సరాల కిందది, మీ దేశం 500 సంవత్సరాలే కదా, మా కళ చాలా ప్రాచీనమైనటువంటిది, 64 కళలు స్వరవంచనానుంది చెప్పాను. రామాయణంలో, బాలకాండలో, అహల్య వృత్తాంతంలో ఇంద్రుడు కోడిలాగా కూయడం, నర్తనశాలలో భీముడు దుప్పటి కప్పుకుని సైరంధ్రిని అనుకరించడం, కీచకుణ్ణి వధించడం, అరిస్టాటిల్ ఏమన్నాడంటే మానవునిలోని హావభావాలను కదిలించేందుకు తోడ్పడుతుందన్నారు. మిమిక్రీ కళ యొక్క ధ్యేయం పరమావధి ఎలా ఉండాలంటే సామాజిక స్పృహ కలిగింపజేయాలి, ఆనందాన్ని కలిగింపజేయాలి. ఈ రెండు ఉంటేనే బాగుంటుంది. ఎవరో ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ మాట్లాడినంటే మిమిక్రీ ఆర్టిస్ట్ పిలిచి అమ్మాయి లాగా మాట్లాడరా ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది. దే ఆర్ మిస్యూజింగ్ ది ఆర్ట్.
0: అవునండి.
1: అందువల్ల దీనికి చాలా విస్తృతమైనటువంటి ఒక పరిధి ఉంది. దీనికి మిమిక్రీ ఆర్టిస్ట్ కు ఎన్ని గుణాలు ఉండాలంటే అన్ని గుణాలు ఇందులో అవసరంగా ఉండాలి. ముఖ్యంగా మిమిక్రీ ఆర్టిస్ట్ ఈజ్ సూపర్ యాక్టర్. వాడు నటుడై ఉండాలి. నటుడికి నేను ఒక సంవత్సరం కోర్సును 6 వాక్యాల్లో మీకు చెప్తాను నటన గురించి.
0: చెప్పండి.
1: ఈ సంవత్సరం కోర్సు వాడు

0: అక్కర్లేదు మిమిక్రీ ఆర్టిస్ట్ కు. ఈ ఐదారు వాక్యాలు ఆ సారాంశాన్నంతా నేను ఆరు వాక్యాల్లో పెట్టేశాను. మిమిక్రీ ఆర్టిస్ట్ ముందు నటుడు అయి ఉండాలి. నాటకంలో ఒక పాత్ర నటించడం, ఆ పాత్ర స్వభావమును పూర్తిగా ఆకలించుకున్న తర్వాత నటుడు తన అనుభవంతో, ఇతరుల సలహాలతో, దర్శకుడి తోడుతో తన ఊహాశక్తిని జోడించి రిహార్సల్స్ చేసి ఇంప్రవైజ్ చేసి పాత్రల బాహ్య వైఖరులనే కాక అంతర్జీవితాలను కూడా కళాస్వరూపాలలో వ్యక్తీకరిస్తే ఉత్తమ నటుడవుతాడు, అందరి మెప్పు పొందుతాడు. ఒక్కొక్క నటుడికి ఒక పద్ధతి ఉంటుంది. కొంతమంది నటులు అనేక పాత్రలకు సరిపోతారు, కొంతమంది వారి వారి శరీర సౌష్ఠవాలను అనుసరించి కొన్ని పాత్రలకే సరిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, నాటకంలో ప్రాంప్టర్ అవసరం. ఆ ప్రాంప్టర్ కూడా ఏం చేస్తాడంటే, చాలా మంది అసలు ప్రాంప్టర్ యొక్క విధులు, ప్రాంప్టర్స్ కూడా చాలా మందికి తెలియవండి. ప్రాంప్టర్ మొదటి నుంచి ఏకరు పెడుతూ ఉంటాడు, డైలాగ్ మొత్తం చెబుతూ ఉంటాడు. ప్రాంప్టర్ కూడా రిహార్సల్స్ లో అటెండ్ అయ్యి ఏ ఆర్టిస్ట్ ఎక్కడ గూడ వేస్తున్నాడు, ఏ ఆర్టిస్ట్ ఎక్కడ నట్టుబడుతున్నాడు, ఏ ఆర్టిస్ట్ ఎక్కడ తప్పు చేస్తున్నాడు, అవి చెప్పాలి. కానీ మొత్తం డైలాగులు వీడంతా చెప్తే ఎట్లాగండి? కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రాంప్టర్ అసలు ఉండకూడదు. మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రాంప్టర్ ఉంటే అది విధానమే కాదు, రాత్రి 12 గంటల సమయంలో లేపి ఆ డైలాగ్ తర్వాత ఏం డైలాగ్ ఉంది అంటే వాడు చెప్పాలి.
1: జ్ఞాపక శక్తి,
0: గ్రహణశక్తి ఉండాలి. బహుపాత్రాభినయం కూడా తెలియాలి మిమిక్రీ ఆర్టిస్ట్ కు. ఒకే నటుడు నాటకంలో అన్ని పాత్రలు కానీ లేక కొన్ని పాత్రలతో కూడుకున్న సీను కానీ ఏకకాలంలో నటించడం, ఈ ప్రక్రియను అసాధారణమైన ప్రతిభ ఉండాలి. పాత్రోచితమైన సంభాషణ, పాత్రోచితమైన నటన, ముఖ కవళికలు వెంట వెంట మార్చాలి. బ్రహ్మాండమైన ఏకాగ్రత ఉండాలి. ఈ ప్రక్రియలో ప్రాంప్టర్ ఉండకూడదు. రాత్రి 2 గంటలకు నిద్ర లేపిన నాటకంలోని సన్నివేశాన్ని అనర్గళంగా చెప్పాలి. అంత స్థితి వచ్చే వరకు సాధన చెయ్యాలి. ప్రేక్షకులకు ఆయా అన్ని పాత్రల అనుభూతి ఏకకాలంలో కలగాలి. ఈ ప్రక్రియకు ఆహార్యం అక్కర్లేదు. సాధారణమైన దుస్తులు చాలు. పాత్రోచితమైన దుస్తులు అక్కర్లేదు. ఏ భాషలోనైనా చెప్పొచ్చు, కానీ ఆయా భాషోచ్చారణలు తెలియాలి. ఆయా భాషలు తెలిసిన వారితో సంప్రదించాలి. ఆయా భాషలు తెలిసిన వారితో సంప్రదిస్తే ఆయా భాషల ప్రామాణిక వ్యవహారిక ప్రాంతీయోచ్చారణలు తెలుస్తాయి. ఈ ప్రక్రియలో ఒక పాత్ర నటిస్తున్నప్పుడు ఇంకో పాత్ర రియాక్షన్ మిస్ అవుతుంది. అందువల్ల ప్రక్రియ బాగా ప్రాక్టీస్ చేసిన వారు నాటకంలో ఒకే పాత్ర నటించినప్పుడు ఎంతో జాగ్రత్తగా నటించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒథెలో డెసిడెమోనా అని చెప్పాం
2: అనుకోండి, will you come to bed me lord,
0: will you come to bed me lord ani vid annapudu vadu oka expression untundi adi indulo undadu rendu cheppeyali duryodhanudu gandhari durdharashtudu
2: nayana suyodhana ivu sambhana maatladu nyayamana maatu vinu nayana
3: tandri cheppavalsina varu kavuna cheppidiri adi atundanendu samaram useyare bolamu solina
0: అని ఇలా పద్యం చదువుతాడు.
2: నాయన సుయోధన ఈ విధమును మాట్లాడు న్యాయమా
0: అని ఇలా జోరి
1: గాంధార పాత్ర రావాలి. మళ్ళీ
0: ఇమీడియట్ రావాలి. ఇప్పుడు ధృతరాష్ట్రుడు వేషం వేసుకుని
2: నాయన సుయోధన
0: ఆ డైలాగ్ చెప్పి లోపలికి వెళ్ళి దుస్తులు మార్చుకుని మళ్ళీ తండ్రి చెప్పవలసిన వారు కావున చెప్పింది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ డైలాగ్ చెప్పి మళ్ళీ ఆమె
2: నాయన సుయోధన
0: ఆడవేషం వేసుకుని ఇన్ని ఎక్కడ కుదురుతుందండి. నటన ప్రధానమైనటువంటిది.
1: ఏకకాలంలో బహుపాత్రాభినయం,
0: బహుపాత్రాభినయం ఉండాలి. ఇప్పుడు గిరీశం మాట్లాడతాడు, వెంకటేశం ప్రవేశిస్తాడు. గిరీశం మాట్లాడేది ఏకపాత్రాభినయం, వెంకటేశం ప్రవేశిస్తే బహుపాత్రాభినయం అవుతుంది. అందువల్ల బహుపాత్రాభినయంలో ప్లెయిన్ దుస్తులు చాలు. అసాధారణమైనటువంటి ప్రతిభ ఉండాలి. పాత్రోచితమైన సంభాషణలు చెప్పాలి. అన్ని వృద్ధుడు ఒక పడుచు భార్య ఏదో ఉందనుకోండి, వైవిధ్యం వెంటనే
2: ఏమిటక్కడు ఏం చేస్తున్నావు, మీ ప్రతి మాట మీకు ఎక్కడ కూర్చున్నా ఏం చేసిన అనుమానాలే మీకు.
4: అడిగాడు ఎవరు మాట్లాడుతున్నా, ఎవడో కుర్రాడు
2: మా మేనరుడు చిన్నప్పుడు నా ఒళ్ళో పెరిగాడు,
4: చిన్నప్పుడు ఒళ్ళో పెరిగాడు అని ఇప్పుడు పెట్టుకునే ఒళ్ళో అంటే కాడు, వాటితో కొంచెం దూరంగా ఉండి మాట్లాడు.
2: ఏమిటంటే అర్థం లేకుండా మాట్లాడుతున్నారు మీరు
0: అని రెండు వైవిధ్యం చెప్పడానికి ఓ పాత్ర నుంచి ఓ పాత్రం జంప్ చేయించారు. ఒక సింగర్ ఇమిటేట్ చేస్తే ఇంకో సింగర్ ఇమిటేట్ చేసే మధ్య కూడా అండానికి వీల్లేదు, టకామన సింగర్ లాగా వెళ్ళిపోవాలి. ఇది బహుపాత్రాభినయంలో ఇది చాలా టఫెస్ట్ జాబ్. ఇది ఏమిటంటే
1: ఇవన్నీ కూడా ఏకకాలంలో
0: ఏకకాలంలో జరగాలి.
1: మీరే సర్వకళ సమ్మేళనం మిమిక్రీ అని చెప్పి అంటూ
0: ఉంటారు, సర్వకళ సమ్మేళనం. అంచేత మిమిక్రీ ఆర్టిస్ట్ బహుపాత్రాభినయం చేసేటప్పుడు ప్లెయిన్ దుస్తులు సార్, కానీ వీడికి వాయిస్ కల్చర్ బాగా ఉండాలి. వాయిస్ కల్చర్ దానికి అనేక ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్,

0: ఎంత బకాస్ ఉడుకొంతైనా ఉడుకొంతైనా. అంచేత ఈ వాయిస్ కల్చర్ దానికి ఎక్సర్సైజ్ అది అది అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఆరోహణం అండ్ అవరోహణం తెలిస్తే అన్ని పాత్రలు కానీ ఏ పాత్ర అయినప్పటికి కూడా యాక్ట్ చేయాలి. కానీ ఇది యాక్టర్లను ఇమిటేట్ చేయకూడదు. బహుపాత్ర మీరు చెప్పిన వృద్ధుల్లాగా మాట్లాడదు. గోవిందరాజు సుబ్బారావులా ఎందుకు మాట్లాడాలి? వృద్ధుల్లాగా మాట్లాడు. నువ్వు నటుడై ఉంటే నీకు అనుభవం వస్తుంది. ఇమిటేటింగ్ ఆర్టిస్ట్ ఒక భాగం మాత్రమే కానీ ఇమిటేటింగ్. ఇప్పుడు వాడు సన్నగా ఉన్నాయండి ప్రాణం బయట, వాడు యశ్వీ రంగారావులో యాక్ట్ చేస్తానంటాడు. వాడు బిగ్గర్ లాగా యాక్ట్ చేయాలి. వాడు యశ్వీ రంగారావులో ఎందుకు యాక్ట్ చేయాలి? యశ్వీ రంగారావులు కావాలంటే ధ్వన్యంలో భాగంలో చెప్పొచ్చు. అందువల్ల బహుపాత్రాభినయం అసాధారణమైనటువంటి ఒక ప్రతిభ ఉండాలి. అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకరణ విద్య బాగా తెలియాలి. అనుకరణలో రెండు రకాలు, రెండు భాగాలు. ధ్వని అనుకరణ అంటే ఎవరిలా మాట్లాడితే అలా మాట్లాడడం. రెండవది విచిత్రమైన అలవాట్లు, చేష్టానుకరణం, మేనరిజమ్స్ మరియు ఇడియోసింక్రసీస్ ఉంటాయి. అవి నైజము, ప్రకృతి, దేహ స్వభావము, వ్యక్తి స్వభావము. అనుకరించడం, ధ్వన్యనుకరణ మరియు చేష్టానుకరణ రెండు అనుకరించాలి. ఈ రెండింటిని ఏకకాలంలో ఆర్టిస్టులు ప్రదర్శిస్తే ప్రేక్షకుల ఆనందానికి అవధులుండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మాట్లాడుతూ కారు నోట్లో పెట్టుకుంటారు.
1: అడంగా వాడు వచ్చాడు, వచ్చాడు వీడు అడంగా, ఎందుకు వచ్చాడు అడంగా, వీడు మొమ్మటి వచ్చాడు, వీడు అడంగా వచ్చాడు, అడంగా అడంగా ఊరు వస్తాడు. ఇవన్నీ ఏకకాలంలో ఉంటే ఏమవుతుంది? మేనరిజమ్స్ అండ్ ఇడియమ్స్. కొంతమంది కోట్ బటన్ పట్టుకుని మాట్లాడుతుంటారు, కొంత జేబులో చేయి పెట్టుకుని మాట్లాడుతుంటారు. ఏకకాలంలో చెప్తే చాలా బాగుంటుంది. అనుకరణ ఏడు భాగాలుగా విభజించవచ్చు. రాజకీయ నాయకులను అనుకరించడం, రెండు నటీ నటులు, గాయకులు, గాయని మణులను మరియు డాన్సర్స్ ను అనుకరించడం, మూడు కవులను, పండితులను, విమర్శకులను, రచయితలను అనుకరించడం, పశుపక్షాదులను అనుకరించడం, వాద్యములను అనుకరించడం, నిత్య జీవితంలో ప్రాంతీయతను అనుకరించడం. నేటివిటీని ఇమిటేట్ చేయాలి. డ్రామా ఇస్ ఇమిటేషన్ ఆఫ్ లైఫ్. నాటకంలో నటించడానికి నిత్య జీవితంలోని అనేక సంఘటనల్ని మరియు విచిత్ర వ్యక్తులను అనుకరించడం. ఈ శీర్షిక మీద పుస్తకమే వ్రాయచ్చు, సంక్షిప్తంగా చెబుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామెడియన్ అవుతున్నాడు అనుకోండి, రేలింగ్ ఇమిటేట్ చేస్తాడు. రేలింగ్ ఇమిటేట్ చేస్తే రేలింగ్ కనబడతాడు కానీ వీడు కనబడ్డు. ఆనందానికి మాత్రమే ధ్వని అనుకరణ. ఈ ఇమిటేషన్ నేటివిటీని ఇమిటేట్ చేయండి, మీకు చాలా అద్భుతంగా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా ట్రబుల్ వాడు ఉన్నాడు. ఆస్తమా ట్రబుల్ వాడికి ఏమి అలవాటు ఉంటాయన్నది ఆర్టిస్ట్ కి ఏం తెలుస్తుందండి? ఆస్తమా ట్రబుల్ ఎలా ఉన్నాడు వాడిని చూడాలి.
2: కొంత పరిశీలన జ్ఞానం కూడా అవసరం.
1: పరిచయ జ్ఞానం తీసుకుని దాన్ని ఇంప్రూవైజ్ చేయాలి. ఇంప్రూవైజ్ చేసి యాక్ట్ చేయండి, వాడిని నిలబడతాడు. రేలింగ్ ఇమిటేట్ చేసి, అల్లునావలింగ్ ఇమిటేట్ చేసి వాడు గాలి కొట్టుకుపోతాడు. అది ఆనందానికి మాత్రం, అది నటీ నటులను అనుకరించడం ఒక ఆనందం మాత్రమే కానీ అది మంచిది కాదు. దీంట్లో ఏమిటంటే నేటివిటీని అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో ఆయన చూశాను, ఆహా వీరు దుర్యోధనుడు వేస్తే బాగుంటుంది అనుకున్నాను. తీరా పరిచయం చేశాను, నమస్కారం ఆచార్య బాగున్నారు అన్నాడు. చూడండి, అలా కొత్త క్యారెక్టర్ పెట్టండి. వంద క్యారెక్టర్ ఉన్నాయి. ఓ వైస్ ఛాన్సలర్ మాట్లాడాడు, అది కొత్త వాయిస్. ఈ మన వాస్తమాటబుల్ని వాడు మాట్లాడుతుంటే వాయిస్ పుడుచుకుపోతూ ఉంటుంది. పుడుచుకుపోయినప్పుడు పంపు తీసుకుని ఇలా ఇలా అంటాడు,
3: ఏమండి నేను కొండ మీద నుంచుని ఆ కింద నుంచుని రమ్మని చెప్పి వస్తుంది.
1: అప్పుడు ఆ వాయిస్ పుడుకుతుంది, చిన్న పంపు తీసుకుని నోట్లో అంటే వాయిస్ క్లియర్ అయింది.
3: అప్పుడు ఆయన పైకి వచ్చాడు, పైకి వచ్చాక నేను ఇన్ని మెట్లకి వచ్చాను. అప్పుడు చూస్తుంటా పదిహేను మెట్లు కూర్చోండి, పదిహేను కాదు 150 అన్నది. మీతో మాట్లాడుతూ పదిహేను అనిపించింది. అలా కాదే,
1: ఇదే మీరు పెట్టండి కొత్త క్యారెక్టర్. జీవితంలో నేటివిటీ ఇమిటేట్ చేయమంటే రిక్షా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే బాడుగ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, బాడుగ రానప్పుడు ఎలా ఉంటుంది, ఇంతటితో ఎవడన్నా బాగా తాగి పూసిన వాడు ఎలా ఉంటాడు. ఒకసారి మీరు ఆ సెంటర్లోకి వెళ్ళి చూడండి. డ్రామా ఇస్ ఇమిటేషన్ ఆఫ్ లైఫ్. ఓ లెక్చరర్ ఎలా ఉన్నాడు, పాఠం చెప్పేవాడు ఎలా ఉన్నాడు, ఒకసారి ఎలా ఉన్నాడు.
2: జీవిత పరిశీలన అనేది చాలా అవసరం.
1: డ్రామా ఇస్ ఇమిటేషన్ ఆఫ్ లైఫ్. నాటకం నిత్య జీవితం యొక్క ప్రతిబింబం. ఈ సాంఘిక నాటకానికి చాలా ఉపయోగపడుతుంది, పౌరాణిక నాటకానికి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు శివుడు ఎలా ఉన్నాడో మనం చూసామా, రవివర్మ బొమ్మ ఒక్కసారి ఆ నిలబడి చూపిస్తే ఆ కండరాలతో సహా నిలబడి ఒక్క పాశ్చర్ ఇస్తాడు. ఆ పాశ్చర్ని చూసి మీరు అనుకరించండి, ఆ పాశ్చర్ని తీసుకుని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు చెప్పండి, ఇంప్రూవైజ్ చేసి. లేకపోతే ఇంకొక విధానం కూడా ఉంది, ఏవి చూడకుండా కూడా ఊహించి చెప్పొచ్చు.

0: అదొక విధానం. అనేకమైనటువంటి విధానాలు మిమిక్రీ ద్వారా తేలడానికి అవకాశం ఉంటుందని మనవి చేస్తున్నాను. 7, విమానము, స్కూటరు, సైరన్, కారు, మోటార్ బైకు, రైలు ఇత్యాదులు. దీంట్లో 7 భాగాలున్నాయండి. సినిమా యాక్టర్ని ఇమిటేట్ చేయడమే భాగం మాత్రం కాదు.
1: చాలా మంది అనుకుంటారు
0: అది అది అది అదే ఇంపార్టెంట్ మాత్రం కాదు. 7 భాగాలని
1: ఆనందాన్ని
0: మాత్రమే. వెంట్రిలోక్విజం, దూరం నుండి వస్తున్న శబ్దాన్ని దూరం నుంచి వస్తున్నట్లు నోరు మూసుకుని మైక్ దగ్గర గాని మైక్ లేకుండా గాని వినిపించాలి. బొమ్మలు చేతిలో పట్టుకుని ఆర్టిస్ట్ నోరు మూసుకుని మాట్లాడుతుంటే బొమ్మ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మిమిక్రీలో వెంట్రిలోక్విజం చాలా సందర్భాల్లో అవసరం అవుతుంది, కానీ బొమ్మలు అక్కర్లేదు. చేతిలో బొమ్మ లేకుండా చెప్పాలి. వెంట్రిలోక్విజం ఇస్ ఎ స్పెషల్ ఆర్ట్. ప్రపంచంలో నేను అనేక పట్టణాల్లో మిమిక్రీ మీద పుస్తకాలు దొరకలేదు, అసలు పుస్తకం లేదు, అందువల్ల నేనే రాశాను. వెంట్రిలోక్విజం మీద పుస్తకాలున్నాయి, డ్రామా మీద పుస్తకాలున్నాయి, అనేక వాటి మీద పుస్తకాలున్నాయి. వెంట్రిలోక్విజం అంటే వెంటర్ అంటే కడుపు, లోక్వి అంటే స్పీచ్. యు మస్ట్ త్రో ది వాయిస్ ఇన్ సచ్ అవే దట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ లాంగ్ డిస్టెన్స్, దూరం నుంచి వస్తున్నట్లుగా వినిపజేయాలి. అంచేత బొమ్మలు పట్టుకుని చెప్పడం వేరు, సెపరేట్ ఆర్ట్. బొమ్మలు లేకుండా చెప్పడం వేరు. 3 మైళ్ళ దూరంలో గురబడగల శబ్దాలు వస్తున్నాయి. ఓ సందర్భంలో ఏదో మెకానిజం బోర్డు ఏదో సినిమాలు చెప్పాల్సి వచ్చింది, అప్పుడు వెంట్రిలోక్విజం కూడా ఇందులో ఉపయోగించడానికి అవకాశం. సర్వకళల సమ్మేళనం చెప్పాను, అందువల్ల వెంట్రిలోక్విజం కూడా అవసరం. మైమ్ కళ కూడా చాలా అవసరం, షార్ట్ హ్యాండ్ అవసరం, జర్నలిజం అవసరం. మా శిష్యులు అడిగారు షార్ట్ హ్యాండ్ ఎందుకు నేర్చుకోవాలి సార్ అన్నాడు. ఒకసారి వింటే జ్ఞాపం కావాలి, ఏకసంత గ్రాహి అయి ఉండాలి. ఒకసారి వింటే జ్ఞాపం కాకపోతే షార్ట్ హ్యాండ్ రైటర్ని పిలిపించుకుని నేను అదంతా రాసుకోరా అని చెప్పి రాసుకుని అప్పుడు చెప్పాలి. వెర్బేటం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని అనుకరిస్తున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు చెప్తే ఎట్లా, ఆయన చెప్పింది చెప్పాలి. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అది వేరే సబ్జెక్ట్, ఆ గంట సేపు కార్యక్రమం ఉంటుంది. రాధాకృష్ణ గారి ఉపన్యాసం సర్వోత్కృష్టమైనటువంటిది అని చెప్పాను, అలా తీసుకున్నాను. దాన్ని వైజ్ఞానికంగా చెప్పాలి, సామాజిక స్పృహ కలగాలండి, ఎలా కలగాలండి అని అడిగాడు ఆయన. 6 కుర్రాళ్ళు వెళ్తున్నాను, ఒక అబ్బాయిని పిలిచి అడిగాను, నీకు బ్రదర్స్ ఎంతమంది ఉన్నాయి?
2: 8 డిగ్రీ.
0: మీకు సిస్టర్స్ ఎంతమంది?
2: 8 డిగ్రీ.
0: మీ నాన్నగారు ఏం చేస్తున్నారు?
2: ఇదే చేస్తుంటారు.
0: ఇద్దరు ముసలాళ్ళు రైల్లో మాట్లాడుకున్నారు, ఆనందం కలిగిస్తుంది. ఇద్దరు మాట్లాడుతుంటే పై భర్త నుంచి కుర్రాడికి
2: ఎవడరా నువ్వు?
0: నేను ఇప్పుడే పుట్టాను. ఇద్దరు ముసలాళ్ళు ఉన్నారు, బహుపాత్ర అభినయం ఉంది, ధ్వని ఉంది, నేటివిటీ ఉంది, ఏ సినిమా యాక్టర్ లేడు ఇందులో. అంచేత ఇవన్నీ ఏమిటంటే పై కళలన్నీ తెలిస్తే, ఈ కళలన్నీ తెలిస్తే మిమిక్రీ కళకు ఎంతో ఉపయోగపడతాయి. మిమిక్రీ అంటే అనుకరించి నవ్వించడం. మిమిక్రీ కళలో జోక్స్ చెప్పడం ఒక భాగం. జోక్స్ చెప్పేటప్పుడు ఆయా పాత్రలు వచ్చినప్పుడు గొంతులు మారుస్తూ, సౌండ్స్ వచ్చినప్పుడు సౌండ్స్ అనుసరించి ఆయా ధ్వనులు ఆ జోక్స్ ని అనుకరించి ఆ జోకులు చెప్తే ఈ ప్రక్రియకు నూతనత్వం నిండుదనం వస్తుంది. ఊరికనే జోక్ చెప్తారట. బస్సు డ్రైవరు బ్రహ్మాండగా నడుపుతున్నాడు, నడుపుతూ ఉంటే పక్కన ఎమ్మెల్యే గారు,
2: నాయన బ్రహ్మాండంగా నడుపుతున్నావే, నా 30 సర్వీసులు చాలా గొప్పగా ఉంది, కంగ్రాచులేషన్ సార్.
0: ఓనండి సార్, బ్రేకులు ఫెయిల్ అయినది వస్తుంటే అన్నాడు ఆ ఎమ్మెల్యేది. ఊరికనే గొంతులు చెప్తే ఏం బాగుంటుంది, ఓ పాత్ర వస్తున్నది, పాత్ర చెప్పాలి. మథురా స్టేషన్ బొలిమనలో ఒక రైలు ఆగుతోంది, ఓ రేడియో ఆన్ చేశాడు. ఏమనిపించింది వాడికి? ఏ ఆకాశవాణి నై ఢిల్లీ హే. ఆకాశవాణి నుండి వెళ్ళి వినిపించగానే ఈ నల్లమందు తిన్న వ్యక్తి దిగిపోయాడు, ఢిల్లీ అనుకుని దిగిపోయాడు. ఆకాశవాణి నై ఢిల్లీ హే అని అంటే ఎక్కడ దిగాడు? మథుర్లో దిగాడు. మథుర్లో గుర్రపండి వాడు
1: కూడా
0: మన ఈ నల్లమందు సేవించాడు. వాడు సేవించింది వీడి తెలియదు, వీడి సేవించింది వాడు తెలియదు. నల్లమందు తినేవాడికి డ్రింక్ చేసేవాడికి తేడా ఉంటుంది. వీడు అన్నాడు, వీడు డ్రింక్ చేసేవాడు అంటాడు. అది తర్వాత చెప్తాను. ఈ మైన్యూట్ అలవాటు కూడా మిమిక్రీ అవుతుంది, యాక్టర్ ఉంటే గానీ తెలియదు. ఏమైనా నన్ను లాల్చిలా తీసుకెళ్ళమన్నాడు, సరే పడవా అన్నాడు. ఏమయ్యా లాల్కిలా ఎప్పుడు వస్తుందండి? 1 గంట వరకు ఇక్కడే ఉండదండి, 2 గంటల నుంచి కనిపించట్లేదు, సాయంత్రం 5 గంటలకు వస్తుందన్నాడు. వీడు ఏం బాడుకు ఇచ్చాడు, వాడు ఏం చూసాడు మనకు తెలియదు. సాయంత్రం 5 గంటలు కళ్ళు తెరిచి చూశారు, ఒక స్ట్రేంజర్ ఇలా పెడుతున్నాడు. వాడు నల్లమంది తిన్నాడు, వాడు నల్లమంది ఉన్నది వీడు తెలియదు, వీడి నల్లమంది ఉన్నది వాడు తెలియదు. ఏమయ్యా లాల్కిలా ఎప్పుడు వస్తుందన్నాడు. అంత కోపానికి వస్తాడు, నేను 6 నెలల నుంచి కుటుంబ చూస్తున్నాడు. 3 పాత్రలున్నాయి, గుర్రం ఉంది, డ్రింక్ చేసేవాడికి, నల్లమంది ఉన్నవాడికి తేడా. డ్రింక్ చేసేవాడు మధ్య అనడానికి అవకాశం లేదు, నల్లమంది అనేవాడు అనడు. అంటే అంత మైన్యూట్ గా స్టడీ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వాడు బాగా తాగి రాత్రి ఫోన్ చేసినాడు,
2: బాబు మీ కొట్టు ఎప్పుడు తెలుస్తారు బాబు,

0: వీడు ఇంటి ఓనర్ నాడు, బాబు ఉదయం 10 గంటలకు తెరుస్తారా అని. మళ్ళీ 6 గంట నడుస్తుంది బాబు, మేము కొట్టు ఎప్పుడు తెరుస్తారు బాబు అన్నాడు. ఏమయ్యా ఉదయం 10 గంటలకు తెరుస్తారు సార్. మళ్ళీ 12 గంటలకు అడిగారు
1: బాబు, మేము కొట్టు ఎప్పుడు తెరుస్తారు బాబు అన్నాడు.
0: బాబు నువ్వు విసిగి విసిగి ఏమైనా రావాలనుకుంటే రేపు పొద్దున 10 గంటలకు రా, మా దుకాణం తెరుస్తారు.
1: బాగా మీ కొట్టు ఎప్పుడు తెలుస్తారు బాబు, ఇక్కడి నుంచి మాట్లాడతారు మీ కొట్లో
0: అంటే మీకు మైండ్ పాయింట్స్ ఏమిటంటే, మిమిక్రీ ఆర్టిస్ట్ కు డీటెయిల్స్ తెలియాలి, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్.
2: అబ్జర్వేషన్ అనేది చాలా అవసరం,
0: చాలా అవసరం. అన్ని జోక్స్ లో వచ్చినప్పుడు ఊరికి జోక్ చెప్తే ఉంది, నేను చెప్పొచ్చు, మీరు చూపించు, ఎవరైనా చెప్పొచ్చు. ఈ పాత్రలో లీనమై మీరు దాంట్లో చేయవాలి, లీనమవడం అది మళ్ళీ పెద్ద సబ్జెక్ట్. పాత్రోచితమైన సంభాషణ చెప్పి ఆ జోక్ చెప్తే డ్రామా ఉంది.
2: అంటే సన్నివేశం తాలూకు వాతావరణం బాగా కనిపించాలి,
0: సన్నివేశం తాలూకు వాతావరణం కనపడాలి, వాతం కనపడకూడదు, వాతావరణం. దాంట్లో ఏమిటంటే వీడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వృద్ధుడు బస్సులో వెళుతున్నాడు, దగ్గుతున్నాడు, పక్కన విద్యార్థి తాతగారు మీరు బాగా దగ్గుతున్నట్టున్నారు, ఈ టాబ్లెట్ వేసుకోండి. థ్యాంక్ యూ. టాబ్లెట్ నోట్లో వేసుకున్నాక దగ్గు అంతర్ధానం అయిపోయింది.
1: నాయనా ఏమి టాబ్లెట్ అయ్యా, అరగడం లేదు, తరగడం లేదు, దగ్గు అంతర్ధానం అయిపోయింది, ప్రిస్క్రిప్షన్ రాసి నాయనే.
0: ఎందుకు సార్ మీకు తగ్గిపోయింది కదా అన్నాడు.
1: రాయబడి
0: మీరు దిగొద్దు, మీ బాధపడలేక నా కోట్ బటన్ లాగేసి ఇచ్చాను నేను. ఇంటి వృద్ధుడు ఉన్నాడు, కుర్రాడు ఉన్నాడు, జోక్ ఉంది, అనుకరించి నవ్వించిన మిమిక్రీ. మిమిక్రీ అన్ని భాషల్లో చేయొచ్చు. మిమిక్రీ ఐటమ్స్ క్లుప్తంగా ఉండాలి, ఎక్కువసేపు ఐటమ్ పొడిగించకూడదు, పొడిగి మెలో డ్రామా చేయకూడదు. కథ రాసేటప్పుడు రచయిత ఆరంభం మధ్య ముగింపుకు ఎంతో ప్రాముఖ్యం ఇస్తాడో అలాగే మిమిక్రీ ఐటమ్కు ఆరంభం మధ్య మరియు ముగింపుకు కూడా అంతే ప్రాధాన్యం ఉండాలి. మిమిక్రీ ఐటమ్ చాలా షార్ట్గా ఉండాలి. మిమిక్రీ ఆర్టిస్ట్ ప్లెయిన్ దుస్తుల్లో ఉండాలి, ఆహార్యం అవసరం లేదు, వాద్యములు అవసరం లేదు, గొంతు మీద కమాండ్ ఉండాలి, ఒకరే ప్రదర్శించాలి, నిరంతర సాధన అవసరం, స్వయంగా ఐటమ్స్ రాసుకోవాలి, 10 మంది స్నేహితుల మధ్య వినిపించాలి, వాళ్ళ రియాక్షన్ చూచి ఐటమ్స్ నిర్ణయించుకోవాలి, సడన్ గా ప్రేక్షకులకు వినిపించకూడదు, ముందు ప్రదర్శకునికి తృప్తి అయిందా లేదా చూసుకోవాలి. ఆరోహణం అండ్ అవరోహం ప్రాక్టీస్ చేయడం వల్ల గొంతుకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, వ్యాయామం చేయాలి. ఒకరికి కొబ్బరి తింటే ఐస్ క్రీమ్ తింటే గొంతు పట్టుకుంటుంది, మరొక ఆర్టిస్ట్ కు సిగరెట్ తాగితే గొంతు పట్టుకుంటుంది, మరొకరికి విస్కీ తాగితే గొంతు పట్టుకుంటుంది. అందువల్ల మిమిక్రీ కళాకారుడు ఎవరిని ఏమి అడగని అవసరం లేకుండా తనకు ఐస్ క్రీమ్ లేక కొబ్బరి లేక ఇంకేదైనా సరిపడుతుందా లేదా తానే టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. కొంతమందికి ఏం తిన్నా గొంతుకేం కాదు. గ్రంథపఠనం, ప్రముఖుల ఉపన్యాసాలు, దేశంలో పేరుగణించిన నాటకాలు, హరికథలు, పురాణ కాలక్షేపాలు, జానపద కళారూపాలన్నింటికి చూడాలి. పౌరాణిక జానపద సాంఘిక చరిత్రాత్మక నాటకాలు చూడాలి, చదవాలి. నాటకాలు 4 రకాలు, పౌరాణిక నాటకము, సాంఘిక నాటకము, చరిత్రాత్మక నాటకము, జానపద నాటకం. ఈ 4 గంటలోంచి కూడా అనేకమైనటువంటి విషయాలు రోషనారా ఉందని గణంలో సీన్ యాక్ట్ చేయొచ్చు.
1: పత్ని సర్వ సుఖముల బడయుదీని
0: సీన్ సన్నివేశాలు, సీన్ సీన్ కూడా చెప్పొచ్చు, అప్పుడు నాటకం అంతా కూడా చెప్పొచ్చు. వెనకటి రోజుల్లో నాటకం అంతా చెప్పినా వినేవారు, 2 రంగాలు చెప్పినా వినేవారు, ఇప్పుడు అంత ఈ కాలంలో ఓపిక లేదు, జోక్స్ వరకే పరిమితం అయిపోయింది. అందువల్ల ఈ నాటకాలు కూడా చదవాలి, తెలుసుకోవాలి. అందులో ఘట్టాలు కళాకారుడు ఎన్నుకొని మిమిక్రీలో ప్రదర్శించవచ్చు. అనుభవంతో కళాకారుడు స్వయంగా ఘట్టాన్ని వాడుకోవాలి. ముఖ్యంగా కళాకారుడికి తాను ప్రదర్శించే కళ పట్ల కమిట్మెంట్ ఉండాలి. అహంకారాన్ని దగ్గరికి రానియకూడదు. ప్రదర్శించేటప్పుడు ఆత్మవిశ్వాసం ఉండాలి. సన్మానాలు సత్కారాలు జరగానే తృప్తి పడకూడదు, వాటి వల్ల బాధ్యతలు పెరిగాయనుకోవాలి. సుహృన్మిత్రుల విమర్శన సహృదయంతో స్వీకరించాలి. ఈ మిత్రులు కూడా చిత్రంగా ఉంటుందండి, వాడు కళ్ళు చెప్తాయి ఇప్పుడు సరిగా చెప్తున్నాడా లేదా అని. ఆ గుణం కూడా రావాలి. మనిషి ఎదుటివాడిని బట్టి ఎదుటివాడి యొక్క సైకాలజీ కూడా గమనించే శక్తి ఉండాలి. వీడు మన మీద ఈర్ష్యతో చెప్తున్నాడా, ప్రేమతో చెప్తున్నాడా, వీడు ఎలాంటి వాడు అనేటువంటి ఒక జ్ఞానం కూడా మనకు ఉండాలి. కూడా తప్పుదోవ పట్టిస్తారు, జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. సుహృన్మిత్రుల విమర్శన సహృదయంతో స్వీకరించాలి. పై కళలన్నీ కలిపితే మిమిక్రీ కళకు నిడుదన వస్తుంది. మిమిక్రీ కళను ఒకడే ప్రదర్శించాలి. ఆర్టిస్టు అతని ప్రదర్శనలో సందర్భంలో ఎప్పుడు రెస్ట్ అంటే తాను ఐటమ్స్ ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల కరతాళ ధ్వనుల సమయంలోనే రెస్ట్. ఆ కరతాళ ధ్వనులైపోగానే వెంటనే ప్రేక్షకులను ఎంగేజ్ చేయాలి. ప్రేక్షకులు నవ్వినప్పుడు కళాకారుడికి రెస్ట్. ప్రేక్షకులు

0: నవ్వు అయిపోగానే వెంటనే వాడిని ఎంగేజ్ చేయాలి, లేకపోతే పక్క వాడు సిగరెట్ ఎలా అంటాడు. టకామని అయిపోగా టకామని వెంటనే మొదలెట్టేయాలి.
1: చాలా అలర్ట్ గా ఉండాలి.
0: ఇప్పుడు అమ్మాయి పాడుతుంది, ఇక్కడ వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోయారు, ఒక్కడు మాత్రం కూర్చున్నాడు. నాయనా నువ్వు ఎందుకు కూర్చున్నావు, నీ ప్రోగ్రాం తర్వాత నా ప్రోగ్రాం ఉందమ్మా అన్నాడు. ఆ నవ్వు డ్యూరేషన్ చూసుకోవాలి, అయిపోగానే మళ్ళీ పట్టుకోవాలి ప్రేక్షకుని. పెట్టుకుంటే ఏమవుతుందంటే మసళ్ళని వీల్లేదనమాట,
1: ప్రేక్షకులు నాడీ అవసరం,
0: నాడీ అవసరం అది, అప్పుడే రెస్ట్ ఆర్టిస్ట్ గా మీరు నవ్వినంతసేపే.

0: సర్వకళల సమ్మేళనం.
1: చాలా బాగుంది.
0: సందేహాలు అంటే అడగండి.
1: మీ అనుభవంతో మీరు ఇవన్నీ ఎలా సాధన చేశారు?
0: ఇవన్నీ
1: మిమిక్రీ అంటే మీరును మిమిక్రీ ఒక సినిమా సార్, రెండు ఇద్దరు ఒకటే కాబట్టి మీ చిన్నప్పటి నుంచి సాధన కానీ మరి కొత్తగా మిమిక్రీ నేర్చుకోవాలి అనే వాళ్ళకి
0: ఇది ఏమైనా పశుపక్షాదుల వరకే అయిపోయిందండి. పశుపక్షాదులను చెయ్యి అది కూడా ఒక భాగమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అని కుక్క అంటుందని, కుక్క ఊరికి పెంట మీద కుక్క ఇలా అన్నది అంటే ఆర్టిస్ట్ కు విలువ ఉండదు. ఓలివర్ ట్విస్ట్ లోంచి బిల్ సైక్స్ నాన్సీ ఇద్దరు మాట్లాడుతుంటే ద డార్క్ బార్ సేషర్ ఓపెన్ ద డోర్ నాన్సీ ఓపెన్ ద డోర్
2: నో నో ఐ కాంట్ ఓపెన్ ద డోర్
0: దెన్ ద డార్క్ బార్ షట్ అప్ అన్నాం అనుకోండి, ఆర్ట్ రిచ్ గా కనబడాలి స్టార్ట్. అంటే నేను పెంట మీద కుక్క అనడం తప్పని నేను ఆ రోజుల్లో మా కాలంలో అలా ఉండేటువంటి
1: నిర్మించాలి.
0: పంది పంది నేను అనేవాడిని కుక్కని ఇలా అనేవాడిని అంటే పందిని తక్కువ నేను అంచడం వేయడం లేదు. నేను తెలుగు విశ్వవిద్యాలయంలో మిమిక్రీ డిప్లొమా కోర్సుకు విజిటింగ్ ప్రొఫెసర్ ఉన్నాను. నలుగురు ఉంటారండి.
1: సిలబస్ కూడా మీరు రూపొందించింది
0: ఇదే చెప్పాను. దీన్నే యూనివర్సిటీ పద్ధతిగా నాలుగు పేపర్స్ చేసి చేశామన్నమాట. అయితే ఒక అబ్బాయి వచ్చాడండి, వాడు పందిలాగా అరిచాడండి. మేమంతా భయపడిపోయామండి. ఎవడు వాడిని సెలెక్ట్ చేయలేదు. మిగతా ముద్దరు నేనే సెలెక్ట్ చేశాను దాన్ని. ఈ మిగతా ముగ్గురు సెలెక్ట్ చేయలేదు. అదేమిటండి, ఒక ప్రముఖ సింగీ నటుడిని ఇమిటేట్ చేశాడు వాడు, వాడిని సెలెక్ట్ చేశారు. ఓ ప్రముఖ హిందీ నటుడిని ఇమిటేట్ చేశారు, వాడిని సెలెక్ట్ చేశారు. పంది వాడిని చేయలేదు. ఉన్న వాళ్ళందరం భయపడిపోయాము. నేనన్నాను ఆ తెలుగు ఆర్టిస్టు ఆంధ్రదేశం వరకే తెలుసు, ఈ హిందీ ఆర్టిస్టు ఔత్తరాహికులకే తెలుసు, పంది ప్రపంచం అంతా తెలుసు. హిందీ ఆర్టిస్ట్ ఔత్తరాహికులకే తెలుసు, పంది ప్రపంచం అంతా తెలుసు. ఇన్నేట్ ఎబిలిటీ ఉందా లేదా వాడికి అనేది చాలా ప్రధానమైనటువంటిది అని ఆర్ట్ను చాలా చక్కగా ప్రొజెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి ఉంది, బాగా నల్లమంది నోడు స్నానం చేస్తున్నాడు పిల్లికి చలికాలంలో సన్నీళ్ళతోని. ఓ ఫ్రెండ్ అలా పెడుతూ, ఎరా నేను బుద్ధిందని నీకు చలికాలంలో చన్నీళ్ళతో పిల్లికి స్నానం చేస్తా ఉన్నాను. నేను 50 పిల్లులకు స్నానం చేయించాను, ఇది 50 పిల్లి పోరాడు. మళ్ళీ వచ్చి అని ఏడుస్తున్నాడు. పిల్లిని ఎలా స్నానం చేయను, దానికి మోటివేషన్ అనమాట. ఆ నీళ్లు పోస్తున్నప్పుడు ఆ మోటివేషన్స్ మనకు తెలుస్తాయి. ఇలా వాడు స్నానం చేసిన పిల్లి ఇలా అన్నది అనుకోండి, వచ్చిన ఈ పిల్లిని స్నానం చేయించేవాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు రా అన్నాడు. అప్పుడు
3: పిల్లి చచ్చిపోయింది అన్నాడు.
0: ఎందుకు చచ్చిపోయినా,
3: నిషాన్ని ఉతికేసాను అన్నాడు.
0: ఒక సందర్భంలో చెప్తే బాగుంటుంది. అక్బర్ సభలో బీర్బల్ ఆలస్యంగా వచ్చాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చాడు అంటే ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తున్నారు, అందువల్ల ఆలస్యంగా వచ్చాను. మరి నాకు ఎలా తెలియను, మీ తండ్రి కంటే నేను కొడుకు అవుతాను, నేనేం చెప్తా తెప్పిస్తాను, చక్రవర్తిని నీకు ఏది కావాలంటే తెప్పిస్తాను. కుక్కను తెప్పిస్తున్నాడు, కుక్కను తెప్పించాడు. ఇంకేం కావాలంటే కప్పలు కావాలి, ఇంకేం కావాలి, మేక కావాలను, ఇంకేం కావాలన్నాడు, గేది కావాలి, ఇంకేం కావాలన్నాడు, నాకు కోకిలు కావాలి, ఇంకేం కావాలి, నెమలి కావాలన్నాడు, నెమలి తెప్పించాడు, ఇంకేం కావాలన్నాడు, కొంగ కావాలి, ఇంకేం కావాలన్నాడు, నాకు ఏనుగు కావాలన్నాడు, ఇంకేం కావాలన్నాడు, చిన్న చెంబు కావాలన్నాడు, ఇంకేం కావాలన్నాడు, ఆ ఏనుగు నేను చెంబులోకి దించండి. ఇది ఒక సందర్భంలో చెప్తే బాగుంటుంది. ఆయన పశుపక్షాది నుండి పెంట మీద కుక్క ఇలాంది, అక్కడ ఏదో ఇది అలాంది, ఇది ఇలాంది అంటే అది కొంచెం చీపుగా కనబడి నాకు అనిపించింది. 1947 కళారంగంలోకి వచ్చాను నేను. అప్పుడు దీనికి ఈ నృత్యానికి యాక్టింగ్ కు వీళ్ళన్నిటికీ ఒక ప్రతిపత్తి వచ్చినట్టు మిమిక్రీకి ఎందుకు రాకూడదు అనేటువంటి ఒక కంకణం కట్టుకుని ఆ విషయం ఈ సిలబస్ రూపంలో తీసుకురావడం జరిగింది.
1: చాలా బాగుందండి. మరి చాలా మంది విద్యార్థులు కూడా ఈ సిలబస్ ని ఫాలో
0: అవుతూ
1: చేస్తారు కదా. మిమిక్రీ సర్వకళ సమ్మేళనం ఎలా అవుతుందో మరి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు అన్నమాట. ఈ రోజు మరి మరొకసారి మరి శ్రోతలందరికి వినిపించారు ఎలా అవుతుంది అనేది. మీ సూచనలు ఏవైతే మీ అనుభవం దృష్టిలో పెట్టుకుని కొత్తగా మిమిక్రీ నేర్చుకోవాలి అనుకునే వారికి అవన్నీ చాలా ఉపయోగపడతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ. నమస్కారం.

0: మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సర్వకళల సమ్మేళనం మిమిక్రీ ప్రముఖ మిమిక్రీ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతలు వింటారు.

కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవీని. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

Mi maldito.

చిత్రం, ఈ చిత్రం కోసం ఉషా నెహ్రా పాడిన పాట వింటారు.

0: అరక అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగిదాగక.
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సందీప్ చౌత్ర పాడిన పాట వింటారు, చిత్రం నిన్నే పెళ్లాడతా.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: must came in. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: సహకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: ముఖాన్ మొటిమల
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: Anupos Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palvancha. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

మీరింత వరకు పండిట్ రాజన్న ప్రసన్న గారి వేణుగానం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు ఈరోజు నుండే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగారం, వెండిపై 5%, ప్లాటినంపై 5.4% దిగుమతి సుంకం విధించింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక స్థితిని కాపాడడానికి ప్రజలు బంగారం కొనుగోళ్లను సాధ్యమైనంత వరకు నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతకుముందు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగవేట్రీ కళగం టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఈ బల పరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 5 ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఈ విజయంతో తమిళనాడు శాసనసభలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. నీట్ పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ బృందం జైపూర్ చేరుకుంది. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజి అదుపులోకి తీసుకున్న పలువురిని సిబిఐ అధికారులు విచారించారు. మరోవైపు ఈ దర్యాప్తులో భాగంగా సీకర్, దాని పరిసర ప్రాంతాల్లో ఎస్ఓజి 100లాది మందిని విచారించింది. కేసు మూలాలను వెలికితీసేందుకు సిబిఐ, రాజస్థాన్ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి దేశీయ పర్యటనల సమయంలో తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవలి గుజరాత్, అస్సాం పర్యటనల సమయంలో వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని అమలు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నారు. కాన్వాయ్ పరిమాణం తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎటువంటి రాజీ పడలేదు. ఎస్పీజి ప్రోటోకాల్స్ ప్రకారం అవసరమైన అన్ని కీలక భద్రతా విభాగాలు యథావిధిగా ఉన్నాయి. సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ని సగానికి పైగా తగ్గించుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని, అలాగే పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు అనుసరించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తుల్లో ఇదొకటి. ఇంధన పొదుపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు పర్యావరణ సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో హోంమంత్రి తన వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్ని తగ్గించుకుని ఆదర్శంగా నిలవగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కూడా అదే బాటలో నడిచి ఈ పొదుపు చర్యను అమలు చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

0: ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు.
1: నా రంగస్వామి కడవలின் பெயரால் உறுதி கூறுதாவதே நான் நேர்முகமாகவோ அல்லது மறைமுகமாகவோ ஒருவருக்கோ அல்லது பலருக்கோ இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டுவரப்படும் அல்லது எனக்கு தெரியவரும் எந்த செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டவரன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன்.
0: రంగస్వామితో పాటు పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, బీజేపీకి చెందిన ఏ నమశివాయం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట బీజేపీ అధ్యకుడు విపి రామలింగం, ఇతర ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

0: రంగస్వామితో పాటు పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, బీజేపీకి చెందిన ఏ నమశివాయం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట బీజేపీ అధ్యకుడు విపి రామలింగం, ఇతర ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 1998లో ఇదే రోజున భారత్ నిర్వహించిన అణు పరీక్షలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఆ అణు పరీక్షలు దేశ అచంచలమైన సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలు భారతదేశ ఆత్మవిశ్వాసానికి, దృఢ నిశ్చయానికి నిదర్శనమని అన్నారు. ఆ పరీక్షల తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారతదేశంపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చాయని గుర్తు చేశారు. ఎంతటి ఒత్తిడులు ఎదురైనప్పటికీ ఏ శక్తి కూడా భారతదేశాన్ని లొంగదీసుకోలేదని, ఆనాటి పరీక్షల ద్వారా నిరూపితమైందని మోదీ స్పష్టం చేశారు. ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన భారత్కు వచ్చారు. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మకెన్నాతో సమావేశమయ్యారు. మార్కెట్లను విస్తరించడం, వనరుల సేకరణను పెంచడం, ప్రాధాన్యత కలిగిన వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించడమే కాకుండా సేవా రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రేపటి వరకు వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకునే ఆసక్తి కలిగిన భక్తులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10%

0: వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
4: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
5: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి EMI చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
6: RBI అంటోంది.
7: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
8: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఈనాటి కార్యక్రమంలో ముందుగా వేసవిలో తీసుకునే జాగ్రత్తలు ప్రసంగం వింటారు.
1: ఎండాకాల ప్రారంభం నుండే ఎండ ప్రతాపం రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతుంది. ఉదయం 8 గంటల నుండే వేడి వాతావరణం కనబడుతుంది మనకి. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేడి వాతావరణంలో పిల్లలు వృద్ధులు ఎండవేడిమిని తట్టుకోలేకపోతున్నారు. ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు తప్పకుండా మనం పాటించాలి. లేదంటే తలనొప్పి, ఒళ్ళు మంట, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు వెంటాడతాయి. ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు సన్ స్క్రీన్, లోషన్స్ తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు కనీసం 4 లీటర్ల మంచినీరు తప్పకుండా తీసుకోవాలి. ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే మంచిది. ఎండలో ప్రయాణించేవారు గొడుగు, హెల్మెట్, గ్లౌజులు తప్పకుండా వాడాలి. తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా పసిపిల్లలపై ఎండ ప్రభావం పడకుండా జాగ్రత్త పాటించాలి. ఉదయం 8 గంటల లోపే పిల్లలకు స్నానాలు ముగించాలి. పలుచని బట్టలు వేయాలి. ఎండలో బయటకు వెళ్లే సమయంలో కళ్లద్దాలు, సన్ స్క్రీన్స్, లోషన్స్ తప్పకుండా వాడాలి. చిన్నపిల్లలకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టిస్తూ ఉండాలి. సాధారణంగా వృద్ధులు ఎండాకాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని సమయాల్లో ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. కాబట్టి వృద్ధులు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. ఆహార నియమాల నుంచి నిద్ర వరకు వైద్యుల సలహాలు తప్పకుండా వారు తీసుకుంటే చాలా మంచిది. వేసవి కాలంలో చర్మాన్ని చాలా పదిలంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో వేడి అధికంగా ఉండడం వలన చర్మ సౌందర్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మండే ఎండలోనూ చాలా మందికి బయటకు వెళ్లకుండా ఉండలేరు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని మనం కాపాడుకోవచ్చు. రోజంతా చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటర్ కలిపిన మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజు వాటర్ను రాసుకుంటే మంచిది. చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువసార్లు కడుక్కోవద్దు. దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది. అన్నిటికంటే ముందుగా చేయాల్సింది ఎక్కువ నీటిని తాగడం. సాధారణంగా మిగతా కాలాల్లో మీరు తీసుకుంటున్న నీరు కంటే 2x అధికంగా నీటిని తీసుకోవాలి. సూర్యుడి నుంచి వెలువడి

అతి నీలలోహిత కిరణాల వల్ల చర్మంపై మడతలు ఏర్పడే ప్రమాదం అనేది ఉంటుంది. ఈ కిరణాల చర్మం లోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొల్లాజెన్ ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకు ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఎండలో బయటకు వెళ్లడం తప్పదనుకుంటే NPF 15 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ను శరీరంపై ఎండపడే భాగాల్లో రాసుకుంటే శరీరం రక్షించబడుతుంది. అలాగే పల్చటి కాటన్ వస్త్రాలు, ముఖ్యంగా లైట్ కలర్స్ ధరించడం చాలా మేలు. చేతులకు కప్పివేసే షర్టులను ధరించకూడదు. తలకు టోపీ పెట్టుకోవడం లేదా గొడుగు వాడడం వల్ల సూర్యకిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్బుజ లాంటి పళ్ళ రసాలను ఎక్కువగా తీసుకోవాలి. మధ్య మధ్యలో చల్లటి మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది. దీని వలన దేహంలోని వేడి తగ్గడంతో పాటు విలువైన పోషకాలు శరీరానికి అందుతాయి. చర్మం కూడా తాజాగా ఉంటుంది. అలాగే కీరదోస, క్యారెట్, బీట్రూట్ లాంటి పచ్చి కూరగాయలు కూడా తినవచ్చు. వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది. కాబట్టి చల్లటి నీటితో కనీసం 4-5 సార్లైనా ముఖాన్ని కడుక్కోవాలి. ఎండలోంచి నీడకు వెళ్లిన వెంటనే కాకుండా కొంచెం సేపు ఆగి కడుక్కోవడం మంచిది. ఐస్తో ముఖంపై మర్దన చేసుకుంటే చర్మం మరింత తాజాదనంగా సంతరించుకుంటుంది. స్క్రబ్బర్లను ఉపయోగించవద్దు, దానివల్ల చర్మం మరింత పొడిబారుతుంది. టొమాటో, నిమ్మరసంతో ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మంపై జిడ్డు పూర్తిగా వదులుతుంది. అంతేకాదు ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ కూడా తగ్గిపోతాయి. ముఖంపై ర్యాషెస్ లేదా మొటిమలు ఉంటే మాత్రం నిమ్మరసాన్ని ఉపయోగించవద్దు. వేసవిలో కేశ సంరక్షణకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. జుట్టును మరీ పొడవుగా ఉంచుకోకుండా వీలైనంత వరకు తక్కువగా ఉంచుకుంటే మంచిది. ఎండకు శిరోజాలు దెబ్బతినకుండా ఉండడానికి కండిషనర్ క్రీమును రాసుకోవడం తప్పనిసరి. హెన్నా చాలా చక్కని కండిషనర్ గా ఉపయోగపడుతుంది. వేసవిలో ఎక్కువగా స్విమ్మింగ్ చేయడం చాలా మందికి అలవాటు. అయితే స్విమ్మింగ్ ఎక్కువ సమయం చేయడం వలన నీళ్లలో ఉండే క్లోరిన్ కేశ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి స్విమ్మింగ్ చేసేటప్పుడు తప్పకుండా తలకు మాస్క్ ధరించడం మర్చిపోవద్దు. వేసవి కాలంలో సంభావ్య ఆరోగ్య ప్రమాదాల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి, సీజన్ ను సురక్షితంగా ఆస్వాదించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. హైడ్రేట్ గా ఉండడం, నిర్జలీకరణాన్ని నివారించడానికి రోజంతా పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. ఆల్కహాల్, ఇంకా కెఫెన్ కలిగిన పానీయాలు అధిక వినియోగం అనేది పూర్తిగా మానుకుంటే మంచిది. ఎందుకంటే అవి నిర్జలీకరణానికి దోహదం చేస్తాయి. అధిక SPF అంటే కనీసం 30% ఉన్న సన్ స్క్రీన్ ను ఉపయోగించడం మంచిది. టోపీలు, సన్ గ్లాసెస్, ఇంకా చేతులు కాళ్లకు కప్పి ఉంచే తేలికపాటి వదులుగా ఉండే బట్టలు, ఇటువంటివి రక్షణ దుస్తులుగా మనం భావించవచ్చు. సాధారణంగా అత్యంత వేడిగా ఉండే సమయంలో నీడను వెతకండి. సాధారణంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నీడ పట్టున ఉండండి. ఫ్యాన్లు, ఎయిర్ కండిషనింగ్ ఉపయోగించండి లేదా వేడెక్కకుండా నిరోధించడానికి చల్లని నీడ ఉన్న ప్రదేశాలలో ఆశ్రమం పొందండి. మీకు ఎయిర్ కండిషనింగ్ యాక్సెస్ లేకపోతే షాపింగ్ మాల్స్ లేదా లైబ్రరీల వంటి శీతలీకరణ సౌకర్యాలు ఉన్న బహిరంగ ప్రదేశాలను సందర్శించడానికి మీరు ప్రణాళిక నిర్దేశించుకోండి. గాలి ప్రసరణను అనుమతించే, ఇంకా మీ శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడే కాటన్ లేదా నార వంటి తేలికైన శ్వాసక్రియకు అనుకూలమైన బట్టలు ఎంచుకోవాలి. ముదురు రంగులు గల బట్టలు నివారించండి, ఎందుకంటే అవి ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. బహిరంగ కార్యకలాపాలలో పాల్గొనవలసి వస్తే ఉదయం లేదా సాయంత్రం ఆలస్యంగా రోజులో చల్లగా ఉండే సమయాల్లో వాటిని షెడ్యూల్ చేసుకోవాలి. నీడ ఉన్న ప్రదేశాలలో విరామం తీసుకోవాలి. అధిక శ్రమను మనం నివారించుకుంటే మంచిది. దోమకాటును నివారించడానికి కీటక వికర్షకాలను ఉపయోగించాలి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో కీటకాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గడిపేటప్పుడు పొడవాటి స్లీవ్లు ఇంకా ప్యాంట్లు ధరించవలసి ఉంటుంది. వేడి వాతావరణంలో బ్యాక్టీరియా మరింత వేగంగా గురించి ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతుంది. పాడైపోయే ఆహారాలను సరిగ్గా నిల్వ చేసుకోవాలి. వాటిని ఎక్కువ కాలం వేడిలో ఉంచకుండా ఆహారాన్ని తయారు చేసేటప్పుడు, నిల్వ ఉంచేటప్పుడు తగిన పరిశుభ్రతను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మీ ప్రాంతంలో వాతావరణ సూచన

0: లు ఇంకా హీట్ అడ్వైజరీలపై నిఘా ఉంచండి. సంభావ్య హీట్ వేవ్లు లేదా విపరీతమైన వాతావరణ పరిస్థితుల గురించి తెలియజేయండి. స్థానిక అధికారుల నుండి ఏవైనా సూచనలు లేదా సిఫార్సులు ఉంటే తప్పకుండా వాటిని అనుసరించాల్సి ఉంటుంది. వృద్ధులు, చిన్నపిల్లలు, ఇంకా వైద్య పరిస్థితులు అవసరం ఉన్నవారు వేడిని బాగా తట్టుకుంటున్నారని నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా తనిఖీ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే సహాయం కూడా మనం అందించాల్సి ఉంటుంది. సహజ నీటి వనరుల్లో ఈత కొడుతుంటే హెచ్చరిక సంకేతాలను శ్రద్ధ వహించాలి. భద్రతా మార్గదర్శకాలను అనుసరించాలి. వీలైతే లైఫ్ గార్డ్లతో నియమించబడిన ప్రదేశాలలో ఈత చాలా శ్రేయస్కరం. ఎండ వడగాడుపులకు ఉపశమనంగా రోజులో అనేక సార్లు మనం స్నానం చేస్తూ ఉంటాం. ఇలా చాలాసార్లు చేయడం వల్ల శరీరం బలహీనమైపోతుంది. ఒక్కోసారి శరీర ఉష్ణోగ్రతలు ఉండవలసిన దానికంటే దిగువకు పడిపోతాయి. అందువల్ల మనుషులు తెలివి తప్పి పడిపోవడం, స్పృహ కోల్పోవడం, ఒక్కోసారి ప్రాణాపాయాన్ని కూడా పొందడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ విషయమై ఏం చేస్తే బాగుంటుందో అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. చల్లటి నీటిలో శుభ్రమైన గుడ్డను ముంచి నీరు కారుతుంటే పిండి మరీ గట్టిగా కాకుండా సుతిమెత్తగా కాస్త తడిగానే ఉండేలా చేసి వల్లంతా తుడుచుకోవాలి. ఆ తర్వాత పొడిగుడ్డతో తుడుచుకుని ఫ్రీక్లీ హీట్ పౌడర్ను చల్లుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటే వడగాల్పు నుంచి మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళమవుతాం. సరాసరి చల్లటి నీటిని త్రాగేస్తే శరీరం ఉన్నట్లుండి మార్పుకు లోనై కండరాలు ముడుచుకుపోతాయి. ఒక్కోసారి శరీరం అంతా వణుకు కూడా కలుగుతుంది. అందువల్ల చల్లనివి కాకుండా దొరికితే కుండ నీటిని త్రాగండి. విచిత్రమైన విషయం ఏమిటంటే గోరువెచ్చని నీటిని త్రాగితే దాహం తీరుతుంది అని మనకి తెలియదు. ఈ విషయాన్ని వైద్యులు కూడా తెలియజేస్తున్నారు. పుచ్చకాయ జ్యూస్, సపోటా, ఖర్బుజా, చెరుకు రసం, నిమ్మకాయ, షర్బత్, అల్లం, పుదీనా, నిమ్మరసం, ఉప్పు కలిపిన చల్లని మజ్జిగ, సబ్జా గింజలు, బార్లీ జావా, తాటి ముంజలు, కొబ్బరి నీరు ఇవన్నీ కూడా వేసవి తాపం నుండి బయటపడవేసే దివ్యమైన ఆహార పానీయాలుగా మనం గుర్తించాలి. వేసవిలో నూనెతో చేసిన చిరుతిళ్ళు తినడం, కాఫీ, టీ, మత్తు పదార్థాలు సేవించడం, ధూమపానం ఇవన్నీ కూడా ప్రాణాంతకమైనవే. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, జావా, గంజి, సలాడ్ ఇలాంటివి ఆరోగ్యానికి అత్యుత్తమైనవిగా మనం గుర్తించాలి. కూల్ డ్రింకులు, రెడీమేడ్ ఫుడ్లు, పిజ్జాలు, బర్గర్లు తినే కోరిక గల వారికి ప్రాణాపాయం ఉందనేది మనం గుర్తించాలి. అందుచేత ఇంటిలో చేసిన ఆహార పదార్థాలు సేవిస్తూ సలాడ్లు, జ్యూస్లు తాగితే ఎండాకాలం నుంచి మనల్ని మనం కాపాడుకున్న వారమవుతాం.
1: మీరింతవరకు వేసవిలో తీసుకునే జాగ్రత్తలు ప్రసంగం విన్నారు.

0: కార్యక్రమంలో మరొక అంశం, నేటి సమాజానికి దర్పణమే మహాభారతం, ఒక విశ్లేషణ.
1: ఆధునికుల దృష్టిలో నేటి సమాజానికి దర్పణమే మహాభారతం. భారతం నుండి ఏ పాత్రనైనా లేదా భారతాన్నైనా ఏ కోణంలోనైనా మనం విశ్లేషణ చేసుకుని పరిశీలించగలిగితే అదొక గనిలాంటిది. భారతంలో గురు శిష్యులు అనగానే ముందు గుర్తొచ్చేవారు ద్రోణార్జునులు. అర్జునుడి పట్ల ద్రోణునికి గల ప్రత్యేకమైన వాత్సల్యానికి కారణం అతనికి విద్య పట్ల గల పట్టు.

గల లక్ష్యశుద్ధి. గురువు అందరితో సమానంగానే అర్జునుడికి కూడా విద్య నేర్పేవాడు. కాని అర్జునుడు విరామ సమయంలో కూడా సాధన చేస్తూ ఉండడం, చీకట్లో సాధన చేయడం, అద్వితీయమైన ప్రతిభ కనపరచడం వలన ద్రోణునికి అర్జునుడి పట్ల పక్షపాత బుద్ధి ఏర్పడింది. ఆ కారణంగానే ఏకలవ్యుని బొటనవ్రేలిని గురుదక్షిణగా స్వీకరించి తన వ్యక్తిత్వానికి తానే మచ్చ తెచ్చుకున్నారు. గురువుగా తన అస్త్ర సంపాదనంతా అర్జునుడికి ధారపోసి తన కుమారుడైన అశ్వత్థామకు సైతం కొన్ని దివ్యాస్త్రాలను ఇవ్వకుండా పరిణతి ప్రదర్శించారు. ద్రోణపర్వంలో దుర్యోధనుడు వివిధ సందర్భాలలో ధర్మరాజును బంధించమని ద్రోణునిపై ఒత్తిడి చేస్తూ పరుషంగా మాట్లాడడం కూడా మనం చూస్తాం. దుర్యోధనుని ఒత్తిడి వల్లనే అనేక మంది కలిసి అభిమన్యుని అధర్మంగా చంపటంలో ద్రోణుని పాత్ర కూడా ఉంది. ఇక ధర్మరాజైతే యుద్ధరంగంలో కూడా గురువు రథం ఎదురైతే ప్రదక్షిణగానే తీసుకువెళ్లమని సారథికి చెప్తాడు. అర్జునుడైతే ముందుగా గురువు తనపై అస్త్రప్రయోగం చేస్తే తప్ప తను గురువుపై బాణం వేయడు. అవతారమూర్తులైన బలరామకృష్ణులు సైతం సాందీపని మహర్షి వద్ద గురుకులంలో ఉండి విద్యాభ్యాసం చేసిన వారే. గంగాపుత్రుడు భీష్ముడు, సూర్యపుత్రుడు కర్ణుడు పరశురాముని వద్ద విద్యాభ్యాసం చేశారు. ఎంతటి రాజకుమారులైనా గురువు శుశ్రూషలో విద్యాభ్యాసం చేయటం భారతీయ సనాతన ధర్మంలో ప్రధానమైన విషయం. విరాట పర్వం చివరి అంకంలో బృహన్నలగా ఉన్నవాడు అర్జునుడని తెలుసుకున్న విరాటరాజు ఆనంద పరవశుడై గురుదక్షిణగా తన కుమార్తె ఉత్తరను వివాహమాడవలసినదిగా అర్జునుణ్ణి కోరతాడు. గురువు తండ్రితో సమానం కనుక తాను వివాహం ఆడకూడదని, తన కుమారుడు అభిమన్యునికిచ్చి వివాహం జరిపించవలసిందని, కుమార్తె కోడలు సమానమనే సందేశాన్ని చెప్పకనే చెబుతాడు అర్జునుడు. ఈ ఉదాహరణ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని మనం ఆశించవచ్చు. భారతంలో గురుశిష్య సంబంధాలు ఇలా ఎన్నో మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్నేహబంధం గురించి మాట్లాడుకుందాం. భారతంలో కర్ణ దుర్యోధనులది గొప్ప స్నేహబంధంగా ప్రచారంలో ఉంది. కాని వారిద్దరి స్నేహం స్వార్థపూరితం. దుర్యోధనుడికి అర్జునుడిని ఎదిరించి నిలబడగలిగే విలుకాడి అవసరం ఉంది. ఇక కర్ణుడికి అర్జునుడిపై ప్రత్యేకమైన ద్వేషం లేకపోయినప్పటికీ తాను కోల్పోయిన సామాజిక హోదా దుర్యోధనుడి వలన పొందడంతో వారిద్దరూ దగ్గరయ్యారు. కర్ణుడు సహజంగా వీరుడే అయినప్పటికీ శాపగ్రస్తుడు. ఆ విషయం అతనిపై అంతగా ఆశ పెట్టుకుని అక్కున చేర్చుకున్న దుర్యోధనుడికి చెప్పకుండా అతన్ని మోసం చేశాడు. ఇదేపాటి స్నేహధర్మం? పైగా ప్రతిసారీ కయ్యానికి కాలు దువ్వుతూ దుర్యోధనుడిని ఎగవేసే ప్రయత్నం చేయడం ఇతనికి పరిపాటి. ఇతని దుర్మార్గపు మాటల ప్రభావంతోనే ద్రౌపదీదేవికి నిండు సభలో వస్త్రాపహరణం కూడా చేయించాడు. 3 సార్లు అర్జునుడి చేత చావు తప్పి కన్నులొట్టపోయినంత పని అయినా కూడా కర్ణుడి మాటలు విని కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధపడ్డ దుర్యోధనుడికన్నా మూర్ఖుడు ఇంకెవరుంటారు? వీరిద్దరూ పరస్పరం మోసగించుకున్నారో లేక ఎవరిని వారు మోసగించుకున్నారో కాని వీరి స్నేహం మాత్రం విఫల స్నేహంగానే చెప్పాలి. ఇప్పుడు సఫల స్నేహం చూద్దాం. మంచి స్నేహితులనగానే కృష్ణార్జునుల పేర్లే స్ఫురించుకుంటాం. వారిద్దరి హృదయాలు ఎవరివి వారి వద్ద ఉండవనిపిస్తుంది. ఒకరి హృదయం మరొకరి వద్ద ఉంటుంది. శ్రీకృష్ణుని భగవంతునిగాని భావమరదిగాని ఎప్పుడూ చూడలేదు అర్జునుడు. అలాగే కృష్ణుడు కూడా. వారి మధ్య బంధుత్వం కన్నా స్నేహబంధమే మిన్నగా ఉంటుంది. గీతోపదేశం, విశ్వరూప సందర్శనం తరువాత కూడా అదే పరిస్థితి ఉంటుంది. శ్రీకృష్ణుని మిత్రుడిగానే చూశాడు అర్జునుడు. సారథిగా మెలుగుతూ అశ్వసంరక్షణ స్వయంగా తానే చూసుకునేవాడు శ్రీకృష్ణుడు. అర్జునుడిపై కర్ణుడు నాగాస్త్రం ప్రయోగించినప్పుడు రథాన్ని భూమిలోకి త్రొక్కి అర్జునుడి ప్రాణాలు కాపాడాడు. సైంధవుడి తల కింద పడకుండా ఆ రహస్యాన్ని చెప్పి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించమని సలహా ఇచ్చి మరోసారి అర్జునుణ్ణి ప్రాణాపాయం నుండి రక్షించాడు. ఇక స్త్రీ పర్వంలో చూస్తే గాంధారి శాపానికి పాండవులు గురికాకుండా అడుగడుగున అడ్డుపడుతూ తానే ఆ శాపానికి బలయ్యాడు శ్రీకృష్ణుడు. ఇలా ఎన్నో సందర్భాలలో పాండవులను ఆపదల నుండి గట్టెక్కించిన శ్రీకృష్ణుడి పట్ల ధర్మరాజుతో సహా పాండవులందరిది కేవలం భౌతికమైన బంధం మాత్రమే కాదు. మౌసల పర్వం చూస్తే ఈ విషయం ధ్రువపడుతుంది. మనసు వ్యాకులమైన ధర్మరాజు అర్జునుణ్ణి ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణుని యోగక్షేమాలు తెలుసుకురమ్మని పంపుతాడు. తీరా అర్జునుడు ద్వారకకు వెళ్లేసరికి శ్రీకృష్ణుడు దేహ పరిసమాప్తి చేసి ఉంటాడు. ధర్మరాజుకు మనసు వ్యాకులత చెందటం అంటే ఇది మానసికమైన బంధానికి దార్కాణం. శ్రీకృష్ణ కుచేలురు బాల్యమిత్రులు. వీరిద్దరూ సాందీపని వద్ద విద్యనభ్యసించారు. కుచేలుడు అనబడే సుధాముడు చాలా కాలం దారిద్ర్యం అనుభవిస్తూ

శ్రీకృష్ణునికి తన దరిద్రాన్ని తీర్చమని చెప్పుకుందామని ద్వారకకు వెళ్లాడు. సుధాముడు అడగకుండానే అతని దారిద్ర్యాన్ని రూపుమాపి అతన్ని ఐశ్వర్యవంతుణ్ణి చేశాడు శ్రీకృష్ణుడు. బాల్య స్నేహానికి అంత విలువ ఇచ్చిన మిత్రుడు ఒకరైతే అలాంటి బాల్య స్నేహాన్ని అవహేళన చేసిన కారణంగా ఆజన్మ శత్రువులుగా మారిన మరో ఇద్దరు మిత్రులను చూద్దాం. ద్రోణ ద్రుపదులు బాల్యంలో కలిసి విద్యాభ్యాసం చేశారు. ఆ తరువాత ద్రుపదుడు పాంచాల రాజ్య సింహాసనం అధిష్ఠించాడు. కొంతకాలం తరువాత ద్రోణుడు భార్యను పసిపిల్లవాడిని తీసుకుని బాల్య స్నేహితుడైన ద్రుపదుని వద్దకు వెళ్లి పిల్లవాడిని పోషించుకోవటానికి 2 ఆవులు ఇమ్మని యాచించాడు. ద్రుపదుడు మిత్రుడు రాజు కూడా అయి అడిగినవాడు మిత్రుడు బ్రాహ్మణుడు అనే కనీస ధర్మం కూడా పాటించకుండా అవహేళన చేసి అవమానించి పంపించాడు. ఆ అవమాన భారంతో వెళ్లిన ద్రోణుడు అతనిపై పగబట్టి అర్జునుడిని గురుదక్షిణ రూపంలో ద్రుపదుడిని బంధించి తెచ్చి నాకు అప్పగించమని అడగటం, అందుకు ప్రతీకారంగా ద్రుపదుడు అర్జునుడిని పెండ్లి ఆడగల యువతి, ద్రోణాచార్యుని చంపగల యువకుడు కావాలని యజ్ఞం చేసి ద్రౌపది దృష్టద్యుమ్నులను పొందడం జరిగాయి. ఇవన్నీ కనీస మిత్రధర్మం మరిచిపోవటం వలన ఎవరి ఆశ్రమ ధర్మాలు వారు కోల్పోయారు. రాజు రజోగుణం నుండి తమోగుణానికి వెళ్లడం, బ్రాహ్మణుడు ఆచార్యుడు అయి ఉండి ద్రోణుడు సత్వగుణం నుండి రజోగుణానికి వెళ్లడం వెరసి వీరిద్దరూ స్నేహధర్మానికి కళంకమూర్తులే. భారతం అనగానే మనం సహజంగా రాజకీయ కోణంలోనే చూస్తాం. ఇప్పుడు భారతంలోని రాజకీయ సంబంధాలను పరిశీలిద్దాం. ప్రజాక్షేమం కోరి ప్రజల కోసం జీవించేవాడే రాజు. ప్రజలు దుర్యోధనుడి కన్నా ధర్మరాజునే రాజుగా ఉండాలని కోరుకునేవారు. పాండవులు 12 సంవత్సరాలు వనవాసానికి బయలుదేరి వెళుతున్నా ఆయనను అనుసరించి 10,000 మంది వరకు వనవాసానికి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. 12 సంవత్సరాల పాటు వారినందరినీ పోషించటానికి ధర్మరాజు సూర్యభగవాను ఉపాసన చేసి అక్షయపాత్ర పొందినట్లుగా అరణ్యపర్వం చెబుతున్నది. రాజసూయయాగానికి ముందు పాండవులు జరాసంధాది దుర్మార్గులను వధించి వారి రాజ్యాలను వారి వారసులకు అప్పగించారు. శ్రీకృష్ణుడు కూడా నరకాసుర శిశుపాలాదులను సంహరించి వారి కుమారులనే రాజులను చేశాడు తప్ప రాజ్యాలను తాను స్వీకరించలేదు. దుష్ట శిక్షణ తప్ప రాజ్యకాంక్ష, సామ్రాజ్య విస్తరణ మన ప్రాచీన భారతీయ వ్యవస్థలో లేవనడానికి ఇదే నిదర్శనం. భరతవంశ మూలపురుషుడైన భరతుడు శకుంతలా దుష్యంతుల కుమారుడు. ఆయన తన అనేక మంది సంతానంలో రాజ్యాభిషేకానికి యోగ్యుడైన వ్యక్తి ఎవరూ లేరని భావించి రాచరికపు వంశానికి చెందని వేరొక వ్యక్తికి సింహాసనాన్ని ఇచ్చి తాను వానప్రస్థం స్వీకరించాడు. దుర్యోధనుడు జన్మించినది మొదలు ఎన్ని అపశకునాలు గోచరించినా వేటినీ లెక్కచేయక మితిమీరిన పుత్రవ్యామోహంతో వంశము, బంధుమిత్రులు, సామాన్య ప్రజల వినాశనానికి కారకుడైనాడు ధృతరాష్ట్రుడు. రాజుకు గురువు, సలహాదారులు, మంచి మిత్రులు లాంటి చక్కటి సాంగత్యం ఉండాలి. వీరంతా ధృతరాష్ట్ర దుర్యోధనులకు ఉన్నారు. కాని ఏం లాభం? ధృతరాష్ట్రుడు ఎవరు ఏం చెప్పినా వింటాడు, కాని ప్రయోజనం శూన్యం. ఇక దుర్యోధనుడైతే నాకన్నీ తెలుసు, కాని నేనేది చేయాలనుకుంటే అదే చేస్తా. అదే వ్యాసుడి మాటల్లో చెప్పాలంటే, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. అంత మూర్ఖుడు దుర్యోధనుడు. ఎందరో మహాత్ములు చెప్పి చెప్పి చూశారు. మైత్రేయ మహర్షి లాంటి మహానుభావుడు కూడా వచ్చి ఏదో చెప్పబోగా అతని పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఆయన శాపానికి కూడా గురయ్యాడు దుర్యోధనుడు. ఇక ధర్మరాజైతే ఏ మహాత్ముడు వచ్చి ఏం చెబుతున్నా శ్రద్ధగా వింటాడు. అరణ్యపురం అంతా మహర్షులతో గోష్ఠులే, ధర్మాధర్మ చర్చలే. 12 ఏళ్లపాటు రాజనీతి, రాజధర్మం, పూర్వీకుల చరిత్రలు తదితర విషయాలతోనే కాలం గడుపుతాడు. పాండవులు సహజంగా ధర్మానువర్తులు కనుకనే యుద్దం వారు కోరుకున్నది కాదు. యుద్ద నివారణకు అన్ని మార్గాలు అన్వేషించారు, రాయబారాలు సాగించారు, స్వయంగా వాసుదేవుడినే రాయబారిగా పంపారు. దుర్యోధనుడి మూర్ఖత్వం ముందు ఏ రాయబారమూ పనిచేయలేదు. విదుర నీతి బూడిదలో పోసిన పన్నీరైంది. యుద్దం అనివార్యమైనప్పుడు వెనకడుగు వేయటం వీరుల లక్షణం కాదు. కురుక్షేత్ర యుద్దానంతరం ధర్మరాజు పట్టాభిషిక్తుడైనాడు. రాజ్యశాంతి కోసం అశ్వమేధయాగం చేయమని పెద్దలు సలహా ఇచ్చారు. కోశాగారం ఖాళీ అయి ఉంది. సాధారణ పరిపాలనకే ఇబ్బందికరంగా ఉంది. ప్రజలపై పన్నుల భారం వేయకుండానే అశ్వమేధయాగంతో పాటుగా కోశాగారం కూడా నిండేలా ధనరాశులు సమకూరే విధంగా మహర్షుల సలహా మేరకు ఏ విధంగా నడుచుకున్నాడో అశ్వమేధ పర్వం తెలియజేస్తుంది. పాండవులు అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. విరాట్రాజు పాలనలోని మత్స్యరాజ్యాన్ని ఎంపిక చేసుకున్నారు. అరణ్యవాస కాలంలో వారితో ఉన్న జనానికి వీడ్కోలు పలికి రూపాలు, పేర్లు మార్చుకుని సేవావృత్తి చేపట్టడానికి సంసిద్ధులైనారు. రాజధర్మం నుండి సేవాధర్మంలోకి అడుగెడుతున్న పాండవులకు వారి పురోహితుడైన ధౌమ్యుడు కొన్ని విషయాలు చెప్తాడు.
అవి

0: ఉద్యోగ రంగంలో ఉన్న వారికి నాటి నుండి నేటికి శిరోధార్యమే. మచ్చుకు కొన్ని మాటలు విందాం. మీరు ఇప్పటి వరకు రాజులు, ఇక ముందు సేవకులు. సేవకునికి సహనం అవసరం. సహనం కోల్పోతే ఉద్యోగానికి ఇబ్బంది రావచ్చు. నాకు తెలుసు కదా అని మీకు సంబంధం లేని పనిలో జోక్యం చేసుకోవద్దు. దాని వలన కొత్త బాధ్యత మీ మీద పెడతారు. రాజుకు దగ్గరగా ఉండాలని గాని, ఆయన దృష్టిలో పడాలని గాని ప్రయత్నం చేయకూడదు. మీ ప్రతిభను ఏదో ఒకరోజు ఆయనే గుర్తించే అవకాశం వస్తుంది. అనవసరంగా రాజ్యసభలో సంబంధం లేని విషయాలు మాట్లాడకండి. పక్కన కూర్చున్న వారితో మాట్లాడుతూ నవ్వుకోవటం లాంటివి చేయకూడదు. ఇవన్నీ రాజు దృష్టిలో పడితే తనను చూసి అవహేళనగా అనుకుంటున్నారనే భావం కలిగి ఆయన ఆగ్రహానికి గురికావచ్చు. ఇంకా ఇలాంటి మాటలెన్నో విరాట పర్వం ప్రారంభంలో ధౌమ్యుడు చెప్పిన బోధనలు నేడు వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించే అంశాలు. పాండవులు ధనుస్సు వంటివారు. వంగవలసిన చోట వంగడం, వంచవలసిన చోట వంచటం వారికి గురువులు తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంస్కారం. ముఖ్యంగా చెప్పుకోవలసిన వ్యక్తి ధర్మరాజు. నాలుగు దిక్కుల వంటి నలుగురు సోదరులను మాటతో కాదు చూపుతోనే శాసించగలగడం ఆయన ధర్మనిష్ట. అయితే ఆయనను అంతగా గౌరవించటం ఆ నలుగురి సంస్కారం. అలాగే ఐదుగురు ప్రజలకు తలలో నాల్కలు కూడా. ఇప్పుడు విభిన్న మనస్తత్వాలు గల వ్యక్తులు గల కుటుంబాలలోని కుటుంబ సంబంధాలను విశ్లేషించుకుందాం. రాజ్యాధికారం కోసం కౌరవులు, పాండవులు అని రెండు పేర్లతో వేరువేరుగా చెప్పబడినా మొత్తం ఒకే వంశం. కురువంశ మహావృక్షంగానే చూడాలి. ఈ మహావృక్షానికి ముఖ్యమైన శాఖ మహాభారతం అనగానే ముందుగా స్ఫురించే మహనీయుడు త్యాగశీలి గంగాపుత్రుడు దేవవ్రతుడు. శంతన మహారాజు వారసుడిగా హస్తినాపుర సింహాసనానికి ఉత్తరాధికారి కావలసిన వాడు ఆయనే భీష్ముడు. తన తండ్రికి రెండవ పెళ్లి కోరికను అది హేతుబద్దమా కాదా అని ఆలోచించకుండా ఆయన కోరిక తీర్చటమే పుత్రధర్మమని భావించి తన నవయవ్వనాన్ని లెక్క చేయకుండా దాసిరాజు సందేహానికి సమాధానంగా తాను యావజ్జీవితం బ్రహ్మచారిగా ఉండి హస్తినాపుర సింహాసనాన్ని సంరక్షిస్తానని ప్రతినబూనాడు. నేటి సామాజిక రుగ్మతలకు పరిష్కారం మహాభారతం చూపిస్తుంది. ఎవరికి ఏది కావాలంటే అది భారతంలోనే దొరుకుతుంది. కాకపోతే చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. ఒక కథగా కాక విద్యా ఉద్యోగ రంగాలలో ఉన్నవారు వ్యక్తిత్వ వికాసం, సంభాషణ చాతుర్యం, నిర్వహణ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు వంటి విషయాల కోసం మహాభారతాన్ని ఎంతైనా వాడుకోవచ్చు. 5000 సంవత్సరాల పూర్వమే ఇంత గొప్ప ఇతిహాసాన్ని మనకు అందించిన వ్యాసమహర్షికి, తెలుగులోకి అనువదించిన కవిత్రయానికి, అనుబంధ కావ్యాలు వ్రాసిన అనేక మంది కవులకు మనం ఎంతగానో రుణపడి ఉన్నాం.
1: మీరింతవరకు నేటి సమాజానికి దర్పణమే మహాభారతం ఒక విశ్లేషణ విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కరీంనగర్లో

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును శాస్త్రీయంగా చేపట్టేందుకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తలను నియమించాలని గులాబీ పార్టీ నేత కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. గోదావరి కృష్ణా నదుల్లో రాష్ట్రానికున్న పూర్తి వాటాను వాడుకోవాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి వివిధ మండలాల ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2040 జనాభా అంచనాలతో రూపొందించిన పథకం 2026 నాటికే ప్రజలకు పూర్తి స్థాయిలో అందకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. ఇదే క్రమంలో ఆర్ఎండ్బీ శాఖకు మంజూరైన వివిధ పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు 2030 నాటికి 6,000, 2035 నాటికి 12,000 ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్టంలో ప్రస్తుతం 2,80,000 పైగా ఈవీలుండగా వీటి మార్కెట్ విలువ 6,297 కోట్ల రూపాయలకు చేరింది. ఈ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్టేషన్ ఫీజుల నుంచి పూర్తి మినహాయింపిస్తున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలియజేశారు. హైదరాబాద్ లో 2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేలాగా ప్రణాళికలు సిద్దమయ్యాయి. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద మరో 116 ప్రాంతాల్లో కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని ఆయన వివరించారు. కృష్ణానదిపై 123 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన పనులను రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి నిన్న పరిశీలించారు. ఈ వంతెన నిర్మాణంతో ఆత్మకూరు ప్రాంతానికి మహర్దశ పడుతుందని, వచ్చే ఏడాది నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వంతెన పూర్తయితే హైదరాబాద్ నుంచి మంత్రాలయం వరకు దూరం 60 కిలోమీటర్లు తగ్గుతుందని, రవాణా వ్యాపార రంగాల్లో ఆత్మకూరు గద్వాల ప్రాంతాలు అభివృద్ది చెందాయని వివరించారు. వర్షాకాలంలోపు పిల్లర్ల పనులు పూర్తి చేసి నాణ్యతతో పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర ఘనంగా నిర్వహించారు. వైశ్యభవన్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రకు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ముఖ్య అతిథిగా హాజరు కాగా, వేలాదిగా తరలివచ్చిన భక్తులతో నగరం కాషాయమైంది. హిందువుల ఐక్యతను చాటి చెప్పేందుకే గత 16 ఏళ్లుగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు సంజయ్ పేర్కొన్నారు. జై శ్రీరామ్ నినాదం హిందూ ధర్మానికి రక్షణగా నిలుస్తుందని, సమాజానికి ఆపద కలిగితే ధైర్యంగా పోరాడతామని అన్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం జరిగే ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష పేపర్ 2 పరీక్షకు అధికారులు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. రాష్ట ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఈ మేరకు ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో సంవత్సరం రెండో ద్వితీయ భాష పేపర్ 2 పరీక్షకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. విద్యార్థులు గమనించాలి, ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణం గణాంకాల్లో దక్షిణాది రాష్ట్రాలు దేశంలోనే మొదటి 4 స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్త సగటు 3.48% ఉండగా తెలంగాణ 5.81% అగ్రస్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్ 4.20% రెండో స్థానంలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ధరల పెరుగుదల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. జనవరి నుంచి ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ వస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టొమాటో ఆభరణాల ధరలు పెరగ్గా ఉల్లి పప్పు ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి ఇంటర్ ప్రవేశాల సమయంలో మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులు నోటరీ చేసిన అఫిడవిట్లు సమర్పించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేవలం అవగాహన కోసం సాధారణ డిక్లరేషన్ ఫామ్ ఇస్తే సరిపోతుందని, దీనికోసం నోటరీల వద్దకు వెళ్లి అదనపు ఖర్చు చేయవద్దని సూచించింది. ఇప్పటికే ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేసినట్లు కార్యదర్శి తెలియజేశారు. డిక్లరేషన్ ఫారంలను బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, ప్రవేశాల ప్రక్రియలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయవద్దని కళాశాల యాజమాన్యాలను ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించకుండా పకడ్బందీగా అమలు చేయాలని బోర్డు స్పష్టం చేసింది. మొక్కలలో వైరస్ సంక్రమణను అడ్డుకునే కీలక రక్షణ వ్యవస్థను హైదరాబాద్లోని సిసిఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. డాక్టర్ మందార్ దేశ్ముఖ్ నేతృత్వంలోని బృందం నిర్వహించిన ఈ పరిశోధన ప్రకారం మొక్కలు వైరస్ జన్యు పదార్థాన్ని బంధించడానికి ద్రవరూపంలో ఉండే జిగురు వంటి ప్రోటీన్ బిందువులను ఉపయోగిస్తాయి. ఈ ప్రోటీన్లలో ఉండే ప్రత్యేక విద్యుత్ ఆవేశాలు ఒకదానికొకటి ఆకర్షించుకుని దట్టమైన జెల్ వంటి పొరలను ఏర్పరుస్తాయి. ఇవి వైరల్ ఆర్ఎన్ఏను బంధించి అది వృద్ధి చెందకుండా నిలువరిస్తాయి. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో మేలైన వంగడాల అభివృద్ధికి, మానవ వ్యాధుల చికిత్సకు

0: దోహదపడుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్సాంటల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియపై ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటల్ పద్దతిలో నిర్వహించనున్న ఈ రెండో దశ సభ్యత్వ నమోదును శాస్త్రీయంగా చేపట్టాలని, ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట వ్యాప్తంగా ఉన్న సుమారు 35,000 పోలింగ్ కేంద్రాల్లో 2 చొప్పున డిజిటల్ సహాయకులు నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సమన్వయం చేసుకుంటూ పార్టీ సభ్యత్వ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేలాగా పక్కా ప్రణాళికను సిద్దం చేశారు. నియోజకవర్గాల వారీగా పార్టీ యంత్రాంగాన్ని ఈ ప్రక్రియలో భాగస్వాములు చేస్తూ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వేసవి తీవ్రత వల్ల అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఫైర్ ఆఫీసర్ నరేందర్ సూచించారు. ఆకాశవాణి ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణతో మాట్లాడిన ఫైర్ ఆఫీసర్, ప్రమాదం సంభవించినప్పుడు ఆస్తి నష్టం కంటే ప్రాణరక్షణకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మంటల బారి నుండి ప్రాణాలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని తెలియజేశారు.
1: అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ ను వాడకూడదు. మెట్లు లేదా ర్యాంప్ ద్వారా మాత్రమే బయటకు రావాలి. గాబరా పడి పరిగెత్తకూడదు. దానివల్ల డోర్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, మెట్లు మొదలగు ప్రదేశాల్లో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది. కేవలం స్పీడ్ వాక్ చేసుకుంటూ మాత్రమే బయటికి రావాలి.
0: రాష్ట ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిధులు విడుదల చేయాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత కోరారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలో ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుందని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా వేల కోట్లు కేటాయిస్తామని చెబుతున్నప్పటికీ కృష్ణా గోదావరి నదుల్లో మన రాష్ట్రానికి ఉన్న పూర్తి వాటాను వినియోగించుకోలేకపోతున్నామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీపై విప్ ఆది శ్రీనివాస్ ముస్తాబాద్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనూ పేపర్ లీకేజీలు జరిగాయని విమర్శిస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో 70,000 ఉద్యోగ నియామకాలు ఒక్క లీకేజ్ లేకుండా పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ వెంకన్న చెప్పారు. ఎంపీసీ, బైపీసీ, ఏటీ వొకేషనల్ గ్రూపుల్లో నేరుగా అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఎంపీడీసీఎల్ ఎస్సీ వేణుమాధవ్ కీలక చర్యలు చేపట్టారు. జిల్లాలోని 26 గ్రామాల్లో సింగిల్ ఫేజ్ ఏబీ స్విచ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తితే లైన్ మొత్తం నిలిపివేయకుండా కేవలం సంబంధిత ట్రాన్స్ఫార్మర్ వద్దే సమస్యను పరిష్కరించే వీలుంటుందని ఆయన తెలియజేశారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు చేసిన ధాన్యం దెబ్బతినకుండా గోదాముల్లో భద్రపరుస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారు. చెన్నూరు మార్కెట్ యార్డ్ గోదామును అధికారులతో కలిసి సందర్శించిన కలెక్టర్ ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి లలిత తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జూన్ 3వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక తరగతులను ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జిల్లా విద్యాధికారి దశరు నాయక్ చెప్పారు. మొత్తం 29 కేంద్రాల్లో మొదటి సంవత్సరం నుంచి 6046 మంది, రెండో సంవత్సరం నుంచి 4032 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. విశేషాలు మరొకసారి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కరీంనగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర జరిగింది. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును శాస్త్రీయంగా చేపట్టేందుకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్త నియమించాలని గులాబీ పార్టీ నేత కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. గోదావరి కృష్ణా నదుల్లో రాష్ట్రానికి ఉన్న పూర్తి వాటాను వాడుకోవాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం.
3: జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చేను కబుర్లు, పంట సాగు, ఇంటి బాగు.
1: చేను కబుర్లు ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
2: చేను కబుర్లు మీ చెంత.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమం ముందుగా వినండి అలా వైకుంఠపురంలో చిత్రం నుండి ఈ పాట.
4: ఈ డిచ్చిక్ డిచ్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా
5: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

0: కరెక్టే. ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు మనకి.
1: మీరు వింటున్న పాట శంకర్ దాదా ఎంబీబీఎస్.

0: తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: అయ్య బాబాయ్, దేవుడు మాయపడేంటే.
1: ఏఆర్ రెహమాన్, సురేష్ పీటర్ పాడిన పాట వింటారు, చిత్రం

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల హుర్దుల వార్తలు, అనంతరం మిడ్డే న్యూస్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429508 మరొక ఫోన్ నెంబర్ 2950390.

0: మరి మనతో మాట్లాడడానికి మొదటి కాలే సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నేను విజయవాడ దగ్గర నల్ల గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నాను మేడం.
0: శోభారాణి గారు, మీకు ముందుగా మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం అండి.
1: థ్యాంక్ యూ మేడం. మొదటిసారిగా ఫస్ట్ కాల్ దొరికింది మేడం, చాలా హ్యాపీ నాకు.
0: ఈ రోజు మీకు చాలా లక్కీ అన్నమాట అయితే.
1: అవును మేడం, ఎన్ని సార్లు కాల్స్ మిస్ అయిపోయి ఇసుకు పుట్టి ఆపేయటం జరుగుతుంది మేడం, కానీ ఈ రోజు ఫస్ట్ కాల్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది.
0: ఎదురు చూపులో చాలా సంతోషం ఉంటది అంటారు.
1: అయితే రిలేటెడ్ గా అందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి.
0: ఓకే అండి, చెప్పండి మరి ఈ రోజు ఏ పాట వినిపించమంటారు?
1: బుల్లమ్మ బిల్లోడి చిత్రం నుంచి అమ్మ అన్నది ఒక కమ్మని మాట.
0: ఓకే,
1: మరి అమ్మ గురించి చిన్న మాట చెప్పమంటారా?
0: చెప్పండి.
1: సృష్టికి ప్రతి సృష్టి చేసే ప్రేమామృత ప్రదాత, మాతృత్వ మధురిమ హసిత, రాగ విలసిత సుమ సహిత, సమతామమతల మహిత, అనుబంధాల కొలువు తీర్చు సుస్మిత, తొమ్మిది నెలలు మోసి కని పెంచే త్యాగాలు రాగాల దివ్య చరిత, బిడ్డను చూసి మురిసే తన్మయీ అమ్మ, పెదవులు పలికే తొలి పలుకు అమ్మ, విద్యాబుద్ధులు నేర్పే తొలిగురువు అమ్మ, ముద్దు మురిపాలు పండించే అమృతవల్లి అమ్మ, అలిబిల్లి జాబిల్లిని చూపిస్తూ కథలెన్నో చెబుతూ గూడుముద్దలు తినిపించే మమతల మరుమల్లె అమ్మ, పొట్టిళ్లలో పాల చెక్కిళ్లను ముద్దాడి ప్రసవ వేదనను మరచి బిడ్డను చూసి మురిసే తన్మయీ అమ్మ, బ్రతుకు దారిని చూపే బాటసారి అమ్మ, అందుకే అమ్మను గుర్చిన మాట భాషకందని భావాల మూట, అష్ట కష్టాల కోర్చి తన ఇష్టాలను మరచి బిడ్డే సర్వసంగతనచే త్యాగమయ్యే అమ్మ, బిడ్డల జీవితాల్లో భాగస్వామి వచ్చిన తల్లికి తన బిడ్డ పసిబిడ్డతో సమానం, అందుకే తల్లి మనసు విశాలమైనది, ఆ తల్లి 10 మంది బిడ్డలనైనా ఆనందంగా పెంచి పెద్ద చేస్తుంది, కానీ ఆ బిడ్డలే ఒక్క తల్లిని గుప్పెడి మెతుకలు పెట్టలేని అమ్మ నా గుప్పెడి మెతుకలు పెట్టలేని నిజమైన అనాథలు ఎవరంటే వాళ్లే మేడం. అమ్మను పోగొట్టుకున్న జీవితం వృధా అవుతుంది. ఎవరికైనా ఉపకారం చెయ్యాలి అంటే ముందు అమ్మకు చెయ్యండి. మన జన్మకు కారకులైన అమ్మ నాన్నల్ని గౌరవించండి, అనాథ శరణాలయాల్ని పారద్దండి అంటాను మేడం నేను.
0: ఓకే అండి, చాలా చక్కగా మీ కవితలో అమ్మ జీవితాన్ని మొత్తం కళ్ళ ముందు చూపించేశారు. ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది.
1: బాగా లెంగ్త్ ఎక్కువ ఉందని మధ్యలో తగ్గించేసి చెప్పాను.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం, బాయ్ మేడం.
0: బాయ్ అండి.

0: హలో,
1: హలో మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నేను కొయ్యూరు నుంచి గోలచ్చమ్మ మాట్లాడుతున్నానండి.
0: గోలచ్చమ్మ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాండి. మీరు బాగున్నారా?
0: మేమందరం బాగున్నాం. ఫోన్ చేశారా?
1: చీరలు గడుపు చేయాలని చెప్తాను.
0: ఓకే, ఫోన్ కాల్ చేస్తున్నారు. కాల్ కలిసాక తింటారు.
1: అవును మేడం.
0: మరి వింటున్నారా రేడియో ప్రోగ్రామ్స్? అన్ని చెప్పండి. మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో, శుభ మధ్యాహ్నం అండి. రాధపసి గారు ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నామండి. వింటున్నారా రేడియో?
1: వింటున్నాం మేడం. ఈ రోజు నాకు అల్లర్పూర్ సినిమా నుంచి ఒక మనిషి పుట్టేదని పాట కావాలి కూడా.
0: ఓకే అండి, ఈసారి
1: మేడం
0: ఈసారి కాల్ చేసినప్పుడు చక్కగా పాడండి కూడా పాటని.
1: ఈ పాట చూడండి, మేము చూస్తాము. అన్నయ్య బాలపాతి, చిన్నపాతి, మా చిన్న తమ్ముడు కన్నపాతి.
0: మీ లెటర్స్ చదువుతూనే ఉంటాం మేము, లెటర్స్ కూడా చదువుతూనే ఉంటాం ఈ పేర్లన్నీ.
1: అవును మేడం, అందరూ రాస్తుంటాడు కదా మేడం.
0: అవునండి,
1: ఒక రోజుగా మేము రేడియో ఇలా రోజే లేదు మేడం మాకు.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీ అభిమానానికి మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో మేడం,
0: చెప్పండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రమాదేవి గారు, ఎలా ఉన్నారండి? చెప్పండి. మరి సుయాత్ నగర్ నుంచి మా కోసం కాల్ చేశారు. రేడియో వింటుంటారా? ఎక్కువ ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం మీకు? అన్ని వింటుంటారు. చైల్లో పనిచేస్తే చక్కగా అన్ని పాటలు వింటారు. పాటలు ప్రోగ్రామ్స్ అన్ని వింటారు. ఈ ఎండలో కూడా వెళ్తున్నారా పనికి? ఎండలో కూడా పనికి వెళ్తుంటారా? ఇంత ఎండలో కూడా? చెప్పండి మరి, ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? స్వర్ణలత గారు. ఏం చేస్తుంటారు? హలో స్వర్ణలత గారు, ఏం చేస్తున్నారు? ఓకే, మరి ఏ పాట వినాలనుకుంటున్నారు? మీకు ఇష్టమా ఈ పాట అంటే చాలా?
1: ఓకే
0: అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
1: హలో మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హారిక, ఏం చేస్తుంటావు నువ్వు? ఏ స్కూల్, ఎక్కడా? ఓకే, చెప్పమ్మా. ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నావు? హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఎండలో తిరగకుండా చక్కగా నీడ పట్టున ఉండే ఆటలు ఆడుకోవాలి ఎండాకాలం. సరే, మరి మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి. ఓకే, థ్యాంక్ యూ.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: రామారావు పంజాబ్ గడ్డ గొర్రె పద్మ బాబురావు అండి.
0: పద్మ గారు, ఫోన్ చేశారా?
1: అండి,
0: ఫోన్ చేశారా? ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నామండి. వింటున్నారా రేడియో? ఎక్కువ ఎలాంటి ఇష్టపడతారు? ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం బాగా మీకు?
1: నాకు ఎక్కువ చెప్పాలంటే అమ్మ పాటలకి ఎక్కువ ఇష్టం ఉంటుంది నాకు.
0: ఓకే, అమ్మ పాటలు అంటే బాగా ఇష్టం?
1: బాగా బాగా అంటే బాగా, మా పిల్లలు కూడా పెట్టినట్టు పెడతారు.
0: ఎక్కువగా అవే వింటారు? అయితే
1: బాగుంటాయి, బాగా ఇష్టం కూడా అవి. అమ్మ అంటే అమ్మ విని పాటలు అన్నా బాగా ఇష్టం.
0: ఓకే, మీ అమ్మగారు, మీ అమ్మగారితో మాట్లాడుతుంటారా?
1: మా అమ్మగారు లేదు మేడం, మా అమ్మగారు వెళ్తాయి.
0: ఓకే, అందుకే మీకు ఇలాంటి పాటలు అంటే బాగా ఇష్టం. ఆవిడకి, ఆవిడతో మాట్లాడాలనుకున్నప్పుడల్లా మీరు ఇలాంటి పాటలు వింటుంటారనమాట. అయితే చెప్పండి మరి, ఈ రోజు మీకోసం ఏ అమ్మ పాట వినిపించమంటారు మరి? ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ
0: అండి.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో
1: హలో, శుభ మధ్యాహ్నం స్వాతి గారు.
0: శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు?
1: బాగున్నారా? నేను స్వీటీ.
0: స్వీటీ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను.
0: భోజనం అయిందా? వింటున్నారా రేడియో ప్రోగ్రామ్స్? అన్ని
1: వింటున్నానండి.
0: అక్కడికి చాలా చక్కగా స్పష్టంగా వినిపిస్తాయా
1: రేడియో కార్యక్రమాలు?
0: చెప్పండి, ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఎక్కువ ఇష్టం మీకు?
1: మార్నింగ్ న్యూస్, తర్వాత ఎక్కువ సాంగ్స్ వింటుంటాను.
0: ఓకే, పేపరు చదివి తెలుసుకోకుండా చక్కగా వింటూ తెలుసుకుంటారు. మీ పని మీరు చేస్తూ రేడియో వింటూ అన్ని తెలుసుకుంటారు.

0: అవునండి.
1: ఓకే, మరి చెప్పండి, మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
0: ఓకే అండి.
1: ఓకే అండి.

0: హలో
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారండి?
1: సుజాత్నగర్ నుంచి మేడం మాధవి మాట్లాడుతున్నా.
0: మాధవి గారు, మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్ యూ మేడం.
0: చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: విమానం మూవీ నుంచి మేడం, మంచి సాంగ్ ఏంటి మేడం?
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ
0: అండి.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? రేణుక గారు ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నామండి. చెప్పండి, మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: యోగి సినిమాలో పాట కావాలి మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి. ఉత్తరాలు రాసేయండి చక్కగా, కింద లహరిలో చదివేస్తాం మీ శ్రోతల పేర్లన్నీ. ఓకేనా?
1: సరే మేడం, థాంక్స్ అండి.
0: ఓకే అండి.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నిహారిక.
0: నిహారిక ఎక్కడి నుంచి?
1: రాఘవాపురం.
0: రాఘవాపురం. నిహారిక ఏం చేస్తుంటావు నువ్వు?
1: టెన్త్.
0: ఇప్పుడు టెన్త్కి వచ్చావా?
1: అయిపోయింది.
0: టెన్త్ అయిపోయిందా? ఓకే, మార్క్స్ బాగా వచ్చాయా? మరి నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్నావా దేనికి?
1: బీటెక్.
0: బీటెక్? ఓకే, బీటెక్ కి బైపీసీ చదువుతావా? అయితే ఎంబీబీఎస్ కి బైపీసీ చదువుతావా, బీటెక్ కి బైపీసీ చదువుతావా? సరే, ఓకే, నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు, లైన్ కలిసిందని. సరే, మరి ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నావు చెప్పు.
1: వర్షం మూవీలో సాంగ్.
0: వర్షం మూవీ నుంచి పాట వినిపిస్తాను, వినండి. ఓకేనా?
1: ఓకే మేడం.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పు, ఎవరు మాట్లాడుతున్నారు? నీ పేరు?
1: సిరికొండ నవ్య మేడం.
0: నవ్య గారు, ఎక్కడుంటారు మీరు? ఓకే, నువ్వు చదువుకుంటున్నావా? ఏం చేస్తున్నావు?
1: చదువుకుంటున్నా మేడం.
0: ఏ క్లాస్ ఇప్పుడు?
1: 9th మేడం.
0: 9th వచ్చావు?
1: Yes మేడం.
0: ఓకే, చెప్పు, మరి హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? ఊరికి వెళ్ళావా? అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళలేదా? హాలిడేస్ కెటో వెళ్ళలేదా?
1: అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉన్నా మేడం ఇప్పుడు.
0: ఓకే, అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచే కాల్ చేస్తున్నావు. బాగా ఎంజాయ్ చేస్తున్నావా అయితే హాలిడేస్ అన్ని?
1: Yes మేడం, మంచిగా ఎంజాయ్ చేస్తున్నా.
0: ఓకే, స్కూల్ ఉంటే బాగుందా, హాలిడేస్ ఉంటే బాగున్నాయా?
1: హాలిడేస్ ఉంటేనే బాగున్నాయి.
0: స్కూల్ ఉంటే బాగాలేదా? రేపు స్కూల్కి వెళ్ళాలి, మరి టీచర్ వింటారు రేడియోలో.
1: అయ్యో,
0: ఓకే, అలా అలా కాదులే, సరదా కన్నాను. చెప్పు, మరి ఏ సినిమాల పాట వినాలనుకుంటున్నావు?
1: శ్రీరామదాసు సినిమా నుంచి భద్రశీల రాజమందిర సాంగ్.
0: నీకు ఇష్టమా ఈ పాట అంటే చాలా? ఓకే, నువ్వు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, విను. ఓకేనా?
1: ఓకే ఓకే మేడం.
0: ఓకే.

0: మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, చెప్పమ్మా, నీ పేరు? కరుణ గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు కరుణ?
1: సీతంపేట.
0: సీతంపేట. ఏం చేస్తుంటావు, ఏం చదువుతున్నావు?
1: నైన్త్
0: క్లాస్. ఇప్పుడు నైన్త్ వచ్చావు. చెప్పు మరి, ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నావు?
1: గోరింటాకు.
0: నీకు గోరింటాకు అంటే ఇష్టమా? పెట్టుకున్నావా?
1: పెట్టుకుంటాం మేడం.
0: పెట్టుకుంటావా? ఇష్టమా? సమ్మర్ హాలిడేస్ లో పెట్టుకున్నావా? మరి
1: పెట్టుకున్నాం మేడం.
0: పెట్టుకున్నావా? ఎంజాయ్ చేస్తున్నావా సమ్మర్ హాలిడేస్ లో? ఏం చేస్తున్నావు? మార్నింగ్ లేట్ గా లెగుస్తున్నావా? తొందరగానే లెగుస్తున్నావా? సమ్మర్ హాలిడేస్ బాగున్నాయా, స్కూల్ బాగుందా? రెండు బాగున్నాయా. ఓకే, వింటున్నావా రేడియో? ఎక్కువ ఏం నచ్చుతున్నాయి నీకు రేడియోలో? పాటల కోసం రేడియో వింటున్నావు. సరే, మరి నువ్వు కోరుకున్నట్లుగా గోరింటాక్ చిత్రం నుండి పాట వినిపిస్తాను, విను. ఓకేనా?
1: ఓకే మేడం.
0: ఓకే.

0: శ్రోతలు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
1: హలో మేడం,
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారండి? మళ్ళీ ఒకసారి చెప్పరా, నాకు సరిగా వినిపించలేదు. హలో, శ్రీదేవి గారు ఎక్కడి నుంచి, ఎక్కడుంటారు మీరు? రాంపురం నుంచి. శ్రీదేవి గారు చెప్పండి, వింటున్నారా రేడియో? రోజు వింటుంటారు. మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుని ఫోన్ చేశారు? శ్రీ ఆంజనేయ సినిమా నుంచి పాట వినిపించమంటారా? ఓకే అండి. ఫోన్ చేశారా? ఎండాకాలం చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. అందరూ కూర్చొని అష్టచమ్మ ఆడుకుంటున్నారు.
1: చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎండాకాలాన్ని ఇలానే ఎంజాయ్ చేయండి. మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? కోయగూడ నుంచి. చెప్పండి, మరి మీకు ఏ పాట వినిపించమంటారు? ఓకే అండి, వింటుంటారా రేడియో? ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి, కొంచెం గట్టిగా మాట్లాడరా. నాగమణి గారు చెప్పండి, మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి. ఎప్పుడైనా నెల్లూరు వెళ్ళారా? కానీ ఎప్పుడు నెల్లూరు వెళ్ళలేదు. అయితే అంతేనా మీకు నెల్లూరు తెలియదు? అయితే సరే, మీకు పాట ఇష్టమని అడిగారు అంతే. ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: శ్రోతలు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? రాజేశ్వరి గారు. చెప్పండి, మరి వింటుంటారా రేడియో రాజేశ్వరి గారు? ఎక్కువ ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం మీకు? అన్ని ఫాలో అవుతారు. ఓకే అండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, అందులో ఏ పాట వేయమంటారు? ఓకే ఓకే, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: సరే మేడం.

0: మరీనాటి మహిళలు మహారాణులు కార్యక్రమంలో లాస్ట్ లక్కీ కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? రాధిక గారు, ఈనాటి కార్యక్రమంలో లాస్ట్ కాలర్ మీరే. చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి. వింటున్నారా రేడియో ప్రోగ్రామ్స్ అన్ని?
1: వింటున్నాం మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

ఇంత వరకు మహిళలు మహారాణిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు కోటేశ్వరరావు గారు, ఆనంద్ గారు. మరి మీతో మాట్లాడి మీరు కోరిన పాటలు వినిపించిన మీ రేడియోనిస్తాం, నేను మీ సుంకర్నేని స్వాతి. ఇంతటితో మహిళలు మహారాణులు కార్యక్రమం సమాప్తం.

0: Hi, my name is Santosh. May I know your name, please?
1: Stella.
0: Stella? Oh, what a beautiful name.
2: శ్రోతలు, ఈనాటి ఏక చిత్రగానం శీర్షికన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై నిర్మించిన బాయ్స్ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్. ఈ చిత్రానికి గాత్రాన్ని అందించిన వారు కార్తీక్, చిత్ర, ఉదిత్ నారాయణ, వసుంధరాదాస్, కూనల్, డిమ్మి, చరణ్, టిప్పు తదితరులు. వినండి ఈనాటి ఏక చిత్రగానం శీర్షికన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్.

మీరు ఇంతవరకు ఈనాటి ఏకచిత్ర గానం శీర్షికన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై నిర్మించిన బాయ్స్ చిత్రంలోని పాటలు విన్నారు. ఈనాటి ఏకచిత్ర గానం శీర్షిక ఇంతటితో సమాప్తం.

శ్రోతలు 100.1 మెగా హెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. ఇప్పుడు వినండి రోజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: so sorry.
1: మీరు వింటున్న ఈ పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి.

చిత్రయితలు వింటున్నారు. మీరు వింటున్న ఈ పాట బృందావనం చిత్రం కోసం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: చిత్రగీతాలు వింటున్నారు, ఇప్పుడు వినండి రుక్మిణి ఈ చిత్రం కోసం ఈ పాట.

0: ఒక మాట మనసులో ఉంది, ఆ మనసు పెదవితో అంది.
1: ఇంద్రజిత్ ఈ చిత్రం నుంచి పాట వింటున్నారు.

0: to 6%. In the futures market at the multi-commodity exchange, gold for the June contract was trading nearly 6% higher at 1,62,597 rupees per 10 grams, while silver for the July contract was trading around 6.4% higher at 2,96,821 rupees per kilogram, according to latest reports. The government has raised the import duty, including cess, on gold and silver from 6% to 15%. Prime Minister Narendra Modi has significantly reduced the size of his convoy during recent domestic visits while retaining all essential security arrangements mandated under the Special Protection Group SPG protocols. According to sources, the reduction in the number of vehicles in the Prime Minister's convoy was implemented during his recent visits to Gujarat and Assam. Prime Minister Narendra Modi will embark on a six-day visit to the United Arab Emirates, UAE, the Netherlands, Sweden, Norway and Italy on Friday. Briefing media in New Delhi this evening, Secretary West of the Ministry of External Affairs, Sibi George, informed that on the first leg of his five-nation visit, Mr. Modi will reach UAE on Friday, where he will meet President Sheikh Mohammed bin Zayed Al Nahyan. He said the two leaders will exchange views on bilateral issues, in particular energy cooperation. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యను పరిష్కరించేలాగా మల్టీలెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊబర్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. నైపుణ్యాభివృద్ధి, భాష, వృత్తిపరమైన శిక్షణ ద్వారా యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగావకాశాలు కల్పించడం టామ్కామ్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేలాగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను కలిసిన ఒక ప్రైవేట్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీలెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన కోరారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈరోజు ఒక వాహన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖుస్రోషాహి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలంగాణలో తమ సంస్థ వ్యాపార కార్యకలాపాలను దారా ఖుస్రోషాహి వివరించారు. హైదరాబాద్లో తాము ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నట్లు వివరించారు. నైపుణ్యాభివృద్ధి, భాష, శిక్షణ, వృత్తిపరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. జర్మనీలో ఉద్యోగావకాశాల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొని మంత్రి మాట్లాడుతూ
4: బయట దేశంలో పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ అవసరము, సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ లాంగ్వేజ్ తో కూడగట్టుకుంటే అందరికీ ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి. సో మేము అందరికి కూడా మందమరి ప్రజలు, చెన్నూరు ప్రజలు, ఇంకా మన రాష్ట్రంలో ఉన్న ఎవరైతే బయటికి పోవాలి, నేర్చుకోవాలని చెప్పి ఒక పట్టుదల ఉంటుందో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడానికి మన టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేలాగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జీవనోపాధి కార్యక్రమాలు, ఆర్థిక స్వావలంబన చర్యలు ప్రజలకు స్పష్టంగా తెలియజేసేలాగా వారోత్సవాలు ఉండాలని సూచించారు. ప్రతిరోజు భిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను చాటి చెప్పే విధంగా

0: షెడ్యూల్ రూపొందించాలన్నారు. కనీసం 4000 గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలాగా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. విద్యావారోత్సవాల్లో భాగంగా ధర్మపురి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ,
1: జగిత్యాల జిల్లాకు సంబంధించిన విద్యావారోత్సవాల్లో గ్రామాల్లో ఉంటే పిల్లలు ప్రభుత్వ పాఠశాల ప్రైమరీ స్కూల్ నుంచి 10th వరకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలి. ఆ కుటుంబానికి ఆ పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఇబ్బంది జరగకుండా మరి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయడం అనేది అది గొప్ప సంకల్పం. కానీ జూన్ లో అమలు చేస్తున్నారు, వెల్కమ్ కిట్ అని చెప్పి ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వం వరకు అందించే విధంగా పథకాన్ని అమలు చేయడం.
0: నారాయణపేట జిల్లా నర్వ మండలంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను మంత్రి స్వయంగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గన్ని బ్యాగుల కొరత ఉన్న విషయాన్ని రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ శ్రీలతకు ఫోన్ చేసి అవసరమైన గన్ని బ్యాగులు తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర బృందం ఈరోజు రాజ్భవన్లో గవర్నర్ బీఎస్జీ చీఫ్ ప్యాట్రన్ శివప్రతాప్ శుక్లాను కలుసుకుంది. బీఎస్జీ రాష్ట్ర ప్రధాన కమిషనర్ దానకిషోర్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్తో కూడిన బృందం రాష్ట్రంలో సంస్థ విస్తరణ, అభివృద్ది కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై గవర్నర్కు వివరించింది. బీఎస్జీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, గవర్నర్ ఫండ్ సహాయంతో చర్యలు చేపడుతున్నామని దానకిషోర్ తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు పనిచేస్తుండగా 30,000 మందికి పైగా విద్యార్థులు స్కౌటింగ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని మోడల్ స్కూల్స్, జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్సులకు పాఠశాల విద్యాశాఖ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10th తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఏసీఈ, సిఈసీ గ్రూపుల్లో ఉచితంగా చేరవచ్చు. ప్రతి గ్రూప్లో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులను ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు సమర్పించవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో రేపు సాయంత్రం పల్లె పాటల పండుగ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర రీజనల్ ఛానల్ మేనేజర్ భానోత్ హరిసింగ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ఆవిర్భావ 90 వసంతాల వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంలో గత సంవత్సరం జూన్ నుంచి అనేక సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమం రేపు సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరుగుతుందని పేర్కొన్నారు. డాక్టర్ గోరటి వెంకన్న ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో గడ్డన్ రమేష్ బృందం వారి పల్లెపాటలు, ఏనుగుల నర్సయ్య బృందం వారి ఒగ్గు కథ ఆహూతులను అలరించనున్నాయని హరిసింగ్ వివరించారు. 2026-28 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి టీజీడీఈ సెట్ 2026 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు మొత్తం 32611 దరఖాస్తులు అందినట్లు డీసెట్ కన్వీనర్ కార్యాలయం తెలియజేసింది. వీటిలో తెలుగు మాధ్యమం నుంచి 12384, ఇంగ్లీష్ మాధ్యమం నుంచి 18993, ఉర్దూ మాధ్యమం నుంచి 1234 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. లారీలు, గన్ని బ్యాగుల కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు, ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ నేత ఎమ్మెల్యే మహేశ్వరుడు ఆరోపించారు. నిర్మల్ నియోజకవర్గంలో మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
1: మరి ఇప్పటి వరకు ఇంకొక సైడ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఇంకా మక్కలు పూర్తిగా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉన్నది. గన్ని బ్యాగ్స్ లేవు, లారీలు లేవు, అకాల వర్షాలు వస్తా ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉన్నది, కొనుగోలు కేంద్రాలు ఎందుక దుర్భీర్యమైనటువంటి పరిస్థితి ఉన్నది, ఒకసారి ప్రభుత్వం సమీక్షిస్తున్నదని అడుగుతా ఉన్నాను.
0: పేదల సొంతంటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో ఇందిరా మేళం ప్రారంభించిన అనంతరం లబ్దిదారులకు నూతన వస్త్రాలను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. ఎల్లుండి నుంచి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీల్చే అవకాశం ఉందని తెలియజేస్తుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో ఆధునిక ఇంగ్లీష్ మీడియం విద్యను ఉచితంగా పేద విద్యార్థులకు అందిస్తున్నామని, విద్యార్థుల బోధనా అవసరాలు తీర్చడానికి రాష్ట్రంలో 11,000 మంది ఉపాధ్యాయులు నియమించామని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తారు.

0: తన ప్రత్యేక విద్యావారోత్సవాల్లో ఎంపీ పాల్గొన్నారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ సివి ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్పీ మహేష్ బి గీతే పాల్గొన్నారు. తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించే సిఓఈ సెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. తమకు కేటాయించిన సిఓఈ ప్రిన్సిపల్ను ఎంపికైన విద్యార్థులు సంప్రదించాలని సంస్థ కార్యదర్శి కె సీతాలక్ష్మి సూచించారు. విశేషాలు మరొకసారి. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యను పరిష్కరించేలాగా మల్టీ లెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊబర్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. నైపుణ్యాభివృద్ధి, భాష, వృత్తిపరమైన శిక్షణ ద్వారా యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడం టాంకామ్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలియజేశారు. ఒక మోస్తరు వర్షాలు అక్కడ కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః నీత త్రిపాఠి. ముఖ్య వార్తాః. పశ్చిమేసియా సంఘర్షేణ ఉద్భూతస్య వైశ్విక ఊర్జా సంకట కాలస్య మధ్యే ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఆవాహనస్య అనంతరం కేంద్ర రాజ్యయోః ఇంధన సంరక్షణస్యోపాయాః తీవ్రాః జాతాః. కేంద్రీయ మంత్రిమండలేన చతుర్దశ ఖరీఫేతి గ్రైష్మిక సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యం స్వీకృతం. సూర్యపుష్పస్య బీజస్య సర్వాధిక వృద్ధిః తదనంతరం కర్పాసతిలయోః చ. తమిళనాడురాజ్యస్య జోసెఫ్ విజయస్య నేతృత్వే టీవీకే సర్వకారేణ రాజ్య విధానసభాయాం సహజ బహుమతేన శక్తి పరీక్షణం విజితం. ఎన్ రంగసామి పంచమం వారం పుడుచేరీ రాజ్యస్య కార్యకాలాయ ముఖ్యమంత్రిరూపేణ శపథం స్వీకృతవాన్. అపి చ సిబిఎస్ఈ ద్వారా అఖిల భారతీయ వరిష్ఠ మాధ్యమిక వర్గస్య ద్వాదశీ కక్షాయాః పరీక్షా పరిణామాః ఘోషితాః. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశేష రక్షా సమూహస్య ఎస్పిజి ప్రోటోకాల్ ఇత్యస్యాంతర్గతం సర్వాః ఆవశ్యకాః సురక్షా వ్యవస్థాః అవలంబ్య సద్యః ఇవ ఆంతరిక యాత్రాసు స్వస్య యాత్రావాహనానాం సంఖ్యా న్యూనీకృతవాన్. సూత్రానుసారం ప్రధానమంత్రిణః యాత్రావాహనానాం సంఖ్యాయాం న్యూనీకరణం తస్య సద్యః గుజరాతస్య అసమరాజ్యస్య చ భ్రమణకాలె కార్యాన్వితం. ఆర్థిక స్థిరతాయై యోగదానాయ నాగరికాన్ ప్రతి ప్రధానమంత్రిణః సప్తాగ్రహాణాం అనురూపం ఏతదభవత్. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఆగ్రహానంతరం కేంద్రీయ గృహమంత్రి అమితశాహేన ఉత్తరప్రదేశస్య మధ్యప్రదేశస్య దిల్ల్యాః చ ముఖ్యమంత్రిభిః విధాయకైః జనప్రతినిధిభిః చ ఆధికారికయానానాం సంఖ్యా 50% యావత్ న్యూనీకర్తుం ఆదేశ ప్రదత్తః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవాసరే సంయుక్త అరబ్ అమీరాత్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశానాం 6-దివసీయ యాత్రాం కరిష్యతి. అద్య సాయంకాలే నవదిల్ల్యాం ప్రసార మాధ్యమాన్ సంబోధయన్ విదేశ మంత్రాలయస్య సచివ సిబి జార్జ సంసూచితవాన్ యత్ 5 దేశానాం యాత్రాయాః ప్రథమ చరణ శ్రీమోదీ శుక్రవాసరే సంయుక్త అరబ్ అమీరాత్ దేశం ప్రాప్స్యతి, యత్ర హి సః రాష్ట్రపతినా షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యనేన సహ మేళనం కరిష్యతి. సహ అవదత్ యత్ ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక విషయేషు విశేషతః ఊర్జా సహకారే అపి చ పరస్పర హిత సంబద్ధేషు క్షేత్రీయ అంతరాష్ట్రీయ విషయేషు చ విచార వినిమయం కరిష్యతః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అద్య 98-శతమే వర్షే అస్మిన్నేవ దినే భారతే కృత పరమాణు పరీక్షణస్య స్మరణం కృతం. సామాజిక మాధ్యమేషు ఏకం సంస్కృత సుభాషితం వినిమయీ కురవన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ ఏతత్ పరమాణు పరీక్షణం దేశస్య అవిచల సంకల్పం ప్రదర్శయతి. త్రిమోదీ అవదత్ యత్ అస్య పరీక్షణస్యానంతరం సంపూర్ణేన విశ్వేన భారతం సంపీడితం, పరంచ దేశేన సిద్ధీకృతం యత్ కాపి శక్తిః భారతం

ఫోకస్ వాణి కొత్తూడెం కేంద్రం ప్రసార వివరాలు 100.1 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం కొత్తూడెం కేంద్రం నుంచి ఈ పూట రేపు ప్రసారం పెట్టిన కార్యక్రమాల వివరాలు మీరు ఇప్పుడు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:30 తిరిగి రాత్రి 9:30 చిత్రగీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం చర్యలే అవుతాయి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఇందులో కోల్డ్ స్టోరేజ్ ఉపయోగాలు, ఇంకా గ్రామప్రియ కోళ్ల పెంపకం వివరాలు, అనంతరం నువ్వులో ఆశించే చీడపీడలు, సస్యరక్షణ గురించి తెలుసుకుంటారు. వికసిత్ భారత్ 7:45 హైదరాబాద్ కేంద్రం రిలే. ఈ ప్రసారంలో 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8 ఢిల్లీ నుంచి రిలే. అనంతరం స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి 9:15 వింటారు. ఇక రాత్రి 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 10:45 మధురిమ ఆ పాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ ప్రసారంలో కార్యక్రమమైనటువంటి వివరాలు. ఇప్పుడు రేపటి ప్రసార అంశాలు. ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పించేవారు శ్రీమతి జి ఇందిరాదేవి. రైతు సమాచారంలో 6:30 వేరుశనగ సాగు వివరాలు తెలుసుకుంటారు. ఇక 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 7:10 డాక్టర్ సలహాలు. నోటి క్యాన్సర్ అవగాహన సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రాము దాములు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో గిరిజన పాటలు వింటారు. 8:00 సమాచార ప్రభాత హిందీలోను, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలోను వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 8:30 మీమార్తో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. ఇక రేపు ఉదయం 9:30 అనంతరం మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరథం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. అనంతరం చిత్రగీతాలు. మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ ఎస్సీఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం వింటారు. మధ్యాహ్నం 12:40 ఇక

సాయంత్రం 5 గంటలకు చిత్రగీతాల ప్రసారం అవుతాయి. మధ్యాహ్నం 2:30 కిన్నెర లహరి. 4 గంటలకు నాకు నచ్చిన పాట, శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు ప్రసారం అవుతుంది. రేపు సాయంత్రం ప్రసారంలో 6:35 జానపద సంగీతం, 6:50 వ్యవసాయ సూచనలు, అనంతరం 7 గంటలకు మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రానికి రిలే, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు. ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమ శరత్చంద్ర గారితో వివరణ వింటారు. అనంతరం చేపల పెంపకంలో నర్సరీ యాజమాన్యం గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 8 గంటలకు శ్రోతలు కోరిన చిత్రగీతాలు. ఇక రేపు రాత్రి 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీత కార్యక్రమం ఢిల్లీ నుంచి రిలే, 10 గంటలకు మధురిమ ఆ పాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట రేపు ప్రసారమైనటువంటి కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు.

సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని వింటున్నారు. గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం సిరివెన్నెల, సంగీతం కెవి మహదేవన్.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కుతరణ కేంద్రం సమయం 6:49 దాటి 44 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి అనంతరం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం అవుతాయి. ముందుగా ప్రకటించిన కార్యక్రమం విందాం. హైదరాబాద్ కేంద్రం నుంచి మరికొద్ది క్షణాల్లో

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మిరప పంటలో సమస్యలు తర్వాత ఏ విధంగా నివారించుకోవాలి, నిర్వహించుకోవాలి అన్న వివరాలు మనకు ఇలా అందజేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మిరప పండించే ప్రాంతాలలో రైతులు ఎదుర్కొంటున్న బూడిద తెగులు, కాయమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులు, కోయనోఫోరా, రసం పీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులు, జెమిని వైరస్ వంటి సమస్యలు గమనించడం జరుగుతుంది. వీటి నివారణకు ఇప్పుడు చెప్పబోయే చర్యలు చేపట్టుకుంటే రైతులకు చక్కగా పంట పండి లాభాలు పొందుతారు అని తెలియజేస్తున్నారు. ఇక బూడిద తెగులు విషయానికి వస్తే, చలి వాతావరణం మొదలైనప్పటి నుండి ఆకుల అడుగు భాగంలో బూడిద వంటి మచ్చలు ఏర్పడి క్రమంగా ఆకులు పసుపు వర్ణంలోకి మారి రాలిపోతాయి. దీని నివారణకు మైక్లోట్ బ్యూటనాల్ 1 గ్రాము లీటరు నీటికి, లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీలీటరు, లేదా టెబికోనజోల్ 1.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 1-2 సార్లు 7 నుండి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేసుకుంటే ఈ బూడిద తెగులను నివారించవచ్చు. ఇక కాయమచ్చ, కొమ్మ ఎండు తెగులు గురించి ఈ విధంగా. కొమ్మ లేత చిగుర్లపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా కొమ్మ క్రిందికి ఎండిపోతుంది. ఈ తెగులు పండిన కాయలపై ఆశించినప్పుడు గోధుమ రంగు వలయాకార మచ్చలు ఏర్పడి కాయలు రాలిపోతాయి, కాయ నాణ్యత దెబ్బతింటుంది. దీని నివారణకు ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు, డైఫెనోకోనజోల్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 1-2 సార్లు పిచికారి చేసుకుంటే ఈ కాయమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులును చక్కగా నివారించుకోవచ్చు. ఇక కోయనోఫోరా బ్లైట్, ఇది వర్షపు జల్లులు, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతంగా ఉంటుంది. లేత కొమ్మ చిగుర్లపై నల్లగా మచ్చలు ఏర్పడి క్రమేణా క్రిందికి కుళ్ళిపోతాయి. దీనిపైన శిలీంద్ర బీజాలు వృద్ధి చెందడం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ తెగులు రాకుండా వర్షం కురిసిన తర్వాత, గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు తెగులు లక్షణాలు గమనించిన వెంటనే కాపరాక్సి క్లోరైడ్ 30 గ్రాములు, ఇంకా ప్లాంటామైస్ 2 గ్రాములు, 10 లీటర్ల నీటిలో, లేదా పైరాక్లోస్ట్రోబిన్ ఇంకా మెటిరామ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇలా పిచికారి చేసినట్లయితే కోయినోఫోరా బ్లైట్ను నివారించుకోవచ్చు. ఇక రసం పీల్చే పురుగుల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. తామర పురుగులు నల్లి ఉన్నట్లయితే ఆకులు ముడుచుకుపోయి మొక్క పెరగకుండా ఉంటుంది. వీటి నివారణకు డైఫెన్ థయూరాన్ 1.5 గ్రాములు, లేదా క్లోరీఫెన్ఫిర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ ఉన్నట్లయితే ట్రైజోపాస్ 1.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఇక కాయ తొలిచే పురుగులు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు ఆకులపై కాయలకు రంధ్రాలు చేసి తొలిచి తింటాయి. ఈ పురుగులను నియంత్రించుటకు ప్రొఫెనోపాస్ 2 మిల్లీ

0: లీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారి చేసుకుంటే కాయదల్చే పురుగులను నియంత్రించవచ్చు. ఇక మిరప ఆకుముడత, అదే జమిని వైరస్ అంటారు. ఆకులు చిన్నగా మారి ఈ నెల ఆకుపచ్చగా ఉండి ఈ నెల మధ్య పసుపు వర్ణం మచ్చలతో పైకి ముంచుకుపోతాయి. మొక్కలు గిడసబారిపోయి కాత పూత రాకుండా పోతుంది. ఈ దశలో వచ్చే వైరస్ వల్ల నష్టం అధికంగా ఉంటుంది. ఇది తెల్లదోమ వల్ల ఇతర మొక్కలకు తోటంతటా వ్యాపిస్తుంది. కావున వైరస్ సోకిన మొక్కలను తీసివేసి ఈ విధంగా సూచించిన పురుగు మందులను పిచికారీ చేసి తెల్లదోమను నివారించవచ్చు. పసుపు రంగు జిగురు అట్టలను పొలంలో అమర్చుకుంటే కూడా చాలా బాగుంటుంది. మిరప పంటలో నష్టాన్ని తగ్గించడానికి కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు. ఈ మిరప పంటలో పండిన కాయలను వెంటనే కోసుకుని టార్బాలిన్ సీట్లపై ఆరబెట్టాలి. దీనివల్ల కాయలపై మచ్చ తాలుకాయలు తగ్గుతాయి. కోతకు ముందు మందులు ఎట్టి పరిస్థితుల్లో పిచికారి చేయరాదు. నీటి తడులను ఎడంగా ఇవ్వాలి. భూమిలో తేమ ఎక్కువగా ఉండకూడదు. వైరస్ సోకిన మొక్కలను తక్షణమే పీకి నాశనం చేయాలి. తెల్లదోమ, తామర పురుగులను సకాలంలో నివారించాలి. సిఫారసు చేసిన మందులను పిచికారి చేసుకోవాలి. బయో మందులను పిచికారి చేయరాదు. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయకూడదు. సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 1-2 సార్లు పిచికారి చేసుకోవాలి. పిచికారికి పిచికారికి మధ్య కనీసం 7-10 రోజుల వ్యవధి ఉండాలి. మంచు పడకుండా రాత్రిపూట మిరప కల్లాలపై పట్టాలు కప్పుకోవాలి. ఈ విధంగా మిరప పంటలో చక్కటి ఈ సమస్యలను ఈ విధంగా నిర్వహించుకుంటే చక్కటి ఫలసాయాన్ని రైతులందరూ పొందగలరని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు మనకు తెలియజేశారు.
1: ఇంతవరకు మీరు వ్యవసాయ సూచనలు విన్నారు.
2: ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా? నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు

0: బస్ ఎవరనుకుంటుండ్రు, మన గోరెడ్డి అంకన్న సార్ వస్తుందంట.
1: ఏరు వాకని సేత జల్లితే సాళ్ళు వారని గింజలుండవు, నీ ప్రేమ నెరిగినవేమో పక్షులు పలకంకుల తుంచి మేయవు.
0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్కటి వినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిలో చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిలో చేపెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాగిలి కార్యక్రమంలో వ్యవసాయ పరిశ్రమలో చెత్తను వినియోగించడం ఎలా, మోజల్ర వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె మిథున్ గారి ప్రసంగం వింటారు. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయంతో లాభాలు, మోజర్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ తాల్లా అరుణ్ గారి ప్రసంగం వింటారు. ఈరోజు రాత్రి

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం సిపాయి చిన్నయ్య, గానం ఘంటసాల, గీత రచన ఆరుద్ర, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7 గంటల 5 నిమిషాలు కావస్తుంది. తెలుగులో వార్తలు విందాం కొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 2026-27 ఖరీఫ్ సీజన్ కి 14 పంటల కను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కి సంబంధించి ఈ రోజు మహారాష్టలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈ రోజు పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్ లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తో రాయ్పూర్ లో తలపడుతుంది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు గాను 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమాపేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని చెప్పారు.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులకు సుమారు 2,60,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 2004-05 నుండి 2013-14 వరకు జరిగిన 4,75,000 కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18,99,000 కోట్ల రూపాయలని అశ్విని వేష్ణు వివరించారు. అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుండి 7,63,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆత్మ నిర్బర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఉత్తమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు లాభదాయకమైన ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ నిర్ణయం దేశంలోని రైతుల జీవితాల్లోకి మరింత శ్రేయస్సు తీసుకువస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలో ఈ పర్యటన వివరాలను మీడియాకు వివరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పశ్చిమ వ్యవహారాల కార్యదర్శి సివి జార్జ్, 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ప్రధానమంత్రి శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారని, అక్కడ ఆ దేశ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలియజేశారు.
2: The visit to the 4 European countries comes in the backdrop of the India-EU FTA that we finalized earlier this year. During the visit, the 3rd India-Nordic summit will also take place. India considers these countries as important partners in our Make in India initiative aimed at transforming India into a manufacturing hub. These visits will focus on our 3 T's, trade and investment, technology, particularly green technology, innovation, startups, and of course, again,
0: పర్యటనలో 2 దశగా ప్రధానమంత్రి అదే రోజు నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటన్ తో చర్చలు జరుపుతారని సిబి జార్జ్ తెలియజేశారు. తన పర్యటనలో 3వ దశలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం స్వీడన్ లోని గోథెన్బర్గ్ కు వెళ్లి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టసన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు నాయకులు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డెర్ లెయెన్ తో కలిసి ఇద్దరు ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటనలో నాలుగో భాగంగా మూడవ భారత నార్టిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇది తొలిసారి కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటిస్తున్నారు. మంగళవారం మూడవ భారత నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని సిబిజాష్ తెలియజేశారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకుడు సెర్గియో మట్టరెల్లాను కలుసుకుని ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కూడా చర్చలు జరుపుతారు. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 సంవత్సరం నుంచి భారతీయ సంస్థను వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్టలోని అహల్యానగర్ జిల్లాలోని రాహురి తెహసీల్కు చెందిన ఒక వ్యక్తిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి సిబిఐ ఈ అరెస్ట్ జరిపింది. ధనంజయ్ లోఖండే అనే ఈ వ్యక్తిని అహల్యానగర్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తరలించి అక్కడ సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ప్రత్యేక సిబిఐ బృందం అహల్యానగర్ కు చేరుకుని స్థానిక పోలీసుల సహాయంతో నీట్ పేపర్ లీకేజ్ నిందితుడిని అరెస్ట్ చేసింది. అసం ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన రాష్ట శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెడుతుంది. కొత్త పదవీ కాలంలో జరిగిన మొదటి కేబినెట్ సమాపేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. డాక్టర్ బిశ్వ శర్మ నిన్ననే వరుసగా రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి శ్రోతలకు తెలుసు. మే 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అస్సాం అసెంబ్లీ ప్రత్యేక సమాపేశాలు జరుగుతాయని, ఆ సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి తెలియజేశారు. సమావేశాల చివరి రోజున ఉమ్మడి పౌరస్మృతి బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని విదేశీ మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గగనతల ఆంక్షలు, విమాన ఇంధనం ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ సేవల హేతుబద్దీకరణ అమల్లో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలియజేసింది. ఢిల్లీ షికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్ మరో రెండు మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. బంగారం, వెండి ధరలు ఈ రోజు 6% వరకు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్లో తాజా నివేదికల ప్రకారం జూన్ లో అమ్మకానికి ఉద్దేశించిన బంగారం ధర దాదాపు 6% పెరిగి 10 గ్రాములకు 162,597 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా జులై కాంట్రాక్ట్ వెండి ధర సుమారు 6.4% పెరిగి కిలోకు 2,96,821 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వం బంగారం, వెండి పైన సెస్తో కలిపి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. ప్లాటినం పై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పళ్లు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, జంతు ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువుల అంతరాష్ట రవాణాపై ఉన్న ఆంక్షలను తొలగించింది. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల బంగాళాదుంప రైతులు, ఇతర వర్గాలు భారీ నష్టాలు చవిచూస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడానికి ముందే ఈ ఆంక్షలు తొలగిస్తామని భారతీయ జనతా పార్టీ రైతులకు హామీ ఇచ్చింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తూనే స్వదేశీ పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రధానమంత్రి ఇటీవల గుజరాత్ అసోం రాష్టంలో పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్ లో ఈ సాయంత్రం రాయ్పూర్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడుతుంది. ఇంకొద్దిసేపట్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ను 82 పరుగుల తేడాతో ఓడించి

0: సీట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరొకసారి 2026-27 ఖరీఫ్ సీజన్ కి 14 పంటలకు గాను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్టలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు గణనీయంగా పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు జరిగే మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడుతుంది. రాయ్పూర్ లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
2: ఈనాటి కార్యక్రమంలో కోల్డ్ స్టోరేజ్ ఉపయోగాలు వింటారు.
3: ముఖ్యంగా భారతదేశంలో ప్రపంచ పండ్ల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో, కూరగాయల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. కానీ పండ్లు కూరగాయల తలసరి లభ్యత చాలా తక్కువగా ఉంది. దీనికి కారణం సుమారుగా 25-30% వరకు ఈ పంట కోత అనంతర నష్టాలు జరుగుతున్నాయి. వీటి వల్ల పండ్లు కూరగాయల నాణ్యత వినియోగదారుడికి చేరే సమయానికి తగ్గిపోతుంది. అదేవిధంగా భారతదేశంలో సరియైన నిల్వ సౌకర్యాలు సరిగా లేకపోవటం వల్ల కూడా మనకి ఈ పంట నాణ్యత తగ్గుతుంది. కాబట్టి ఈ శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసుకుని పండ్లను కూరగాయలను నిల్వ చేసుకుని వాటి నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా తక్కువ ఉష్ణోగ్రత వద్ద వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయటం వల్ల సూక్ష్మ జీవుల కార్యకలాపాలను తగ్గించవచ్చు. ఆ విధంగా పండ్లు లేదా కూరగాయలను కుళ్ళిపోవటాన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా పండ్లు కూరగాయల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ కేవలం 2.2% మాత్రమే మనం ప్రాసెస్ చేస్తున్నాము. అదే ఇతర దేశాలతో పోల్చినట్లయితే మనం చాలా వెనుకబడి ఉన్నాం అన్నమాట. దీనికోసం కూడా మనం ఈ శీతల గిడ్డంగులను ఏర్పాటు చేసుకుని పండ్లు కూరగాయలను నిల్వ చేసుకున్నట్లయితే 1% ప్రాసెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన దేశంలో ఉల్లి, టమాటో, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, దోసకాయ, బఠానీలు, వెల్లుల్లి మొదలగు కూరగాయలు, అదేవిధంగా ద్రాక్ష, యాపిల్, నారింజ, అరటి, జామ, బొప్పాయి, కర్బూజా, మామిడి మొదలగు పండ్లు ఎక్కువగా పండిస్తున్నారు. అయితే వీటిలో నిల్వ నష్టాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకున్నట్లయితే మనం వీటి నష్టాన్ని అరికట్టవచ్చు. అదేవిధంగా పండ్లు కూరగాయలు సంరక్షించడంలో శీతల గిడ్డంగులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది ఒక శాస్త్రీయ సంరక్షణగా దోహదపడుతుంది. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ లో పండ్లు కూరగాయలు నిల్వ చేయటం ద్వారా మార్కెట్ లో ధరలను స్థిరీకరించవచ్చు. ఉదాహరణకు ఉల్లిపాయలు ధర తక్కువగా ఉన్నప్పుడు వాటిని ప్రభుత్వం సేకరించి కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకుని ఎప్పుడైతే ధర అధికంగా ఉన్నప్పుడు వాటిని మార్కెట్ లోకి విడుదల చేసుకోవడం ద్వారా ధరల్ని స్థిరీకరించవచ్చు. అధిక నాణ్యత గల పండ్లు కూరగాయల ద్వారా గరిష్ట నిల్వ కాలం పెంపొందించుకోవచ్చు. నిల్వ సామర్థ్యాన్ని పండ్లు కూరగాయల రకాలు, వాతావరణం, మట్టి, సాగు చేసే పద్ధతులు ప్రభావితం చేస్తాయి. నిల్వ కోసం ఉద్దేశించిన తాజా పండ్లు కూరగాయలకు పగుళ్లు, గాయాలు, మట్టి, దుమ్ము లేకుండా మనం కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా శీతల అంటే తక్కువ ఉష్ణోగ్రత కలిగిన రోడ్డు రైలు రవాణా సౌకర్యాలతో పండ్లు కూరగాయల రవాణాలో నష్టాలను తగ్గించుకోవచ్చు. కోల్డ్ స్టోరేజ్ లో నిల్వకు ముందు పండ్లు కూరగాయల ఉష్ణోగ్రతను వేగంగా తగ్గించడం ద్వారా శీతల గిడ్డంగుల్లో వాటిని నిల్వ చేసే కాలాన్ని పెంచుకోవచ్చు. నిల్వ సమయంలో పండ్లు కూరగాయల క్షీణత ఎక్కువగా ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. నిల్వ ప్రదేశంలో ఉష్ణోగ్రత తగ్గించడం వల్ల పండ్లు కూరగాయలను సరైన సమయంలో వాటిని దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా కోసుకొని మనం శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవచ్చు. ప్రతి పండు కూరగాయ ఒక అనుకూల నిల్వ ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత వద్ద ఎటువంటి అవాంఛనీయ చర్యలు జరగవు. వివిధ పండ్లు కూరగాయలు క్లిష్టమైన ఉష్ణోగ్రతలు గాలిలో తేమ శాతం గరిష్టంగా నిల్వ చేసే సమయం ప్రతి పండుకు ఉంటుంది. ఉదాహరణకు అరటి పండుకు అనుకూలమైన ఉష్ణోగ్రత 14 నుంచి 16

0: 6 డిగ్రీ సెంటిగ్రేడ్, దాంతోపాటు గాల్లో తేమ శాతం 85 నుంచి 90% ఉన్నట్లయితే ఈ అరటి పండ్లను మనం 8 నుంచి 10 నెలల కాలం నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా జామ పండ్లను శీతల గిడ్డంగిలో 8 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 85-90% గాలిలో తేమ శాతం ఉన్నట్లయితే 4 వారాల వరకు మనము నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా నిమ్మకాయనైతే శీతల గిడ్డంగిల్లో 85-90% గాలిలో తేమ ఉన్నట్లయితే 1 నుంచి 4 నెలల వరకు మనం నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మామిడి విషయానికి వచ్చినట్లయితే శీతల గిడ్డంగుల్లో 13 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 85-90% గాలిలో తేమ ఉండే విధంగా ఉన్నట్లయితే 2-3 వారాల వరకు కూడా నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక కూరగాయల విషయానికి వచ్చినట్లయితే క్యాబేజీ, క్యాలీఫ్లవర్లను 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతతో 90-95% గాలిలో తేమ ఉన్నట్లయితే శీతల గిడ్డంగుల్లో మనం 3-4 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇక ఉల్లిపాయ విషయానికి వచ్చినట్లయితే శీతల గిడ్డంగుల్లో 0 డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద 65-75% గాలిలో తేమ ఉన్నట్లయితే 6-8 నెలల వరకు కూడా మనం ఉల్లిపాయలను శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి ధర ఎక్కువ ఉంటుందో అలాంటి సమయంలో మార్కెట్ లోకి వదిలి ఆ ధరల స్థిరీకరణ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మిరపకాయ, చింతపండు వంటి పంటలను ముఖ్యంగా శీతల గిడ్డంగుల్లో 7-10 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద గాలిలో 85-90% తేమ ఉండే విధంగా చూసుకున్నట్లయితే వీటిని 4-8 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మిరప, చింతపండు వంటి పంటలను శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకున్నట్లయితే వాటి మీద ఉన్న రంగు కూడా ఎలాంటి మార్పుకు లోనవ్వకుండా ఉంటుంది. అదే మిరప పంటను బయట నిల్వ ఉంచుకున్నట్లయితే కొద్ది నెలల తర్వాత అవి తెల్లగా పాలిపోయి తాలుకాయలుగా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల మిరప వంటి పంటలను మనం ఈ శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకున్నట్లయితే 6-8 నెలల వరకు కూడా ఈ రంగు కోల్పోకుండా ఫ్రెష్ గా ఉంటాయి. దానివల్ల రైతులకు అధిక మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ శీతల గిడ్డంగులు అంటే బహుళార్థక కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ నిర్మాణానికి కూడా భారత ప్రభుత్వం సమగ్ర ఉద్యాన మిషన్ పథకం కింద మనకు రాయితీని అందిస్తుంది. పండ్లు, కూరగాయలు, పూలు చెడిపోకుండా సురక్షితంగా ఉంచేందుకు ఈ శీతల గిడ్డంగులను ఏర్పాటు చేసుకున్నట్లయితే రైతులకు లేదా వాటిని ఏర్పాటు చేసుకున్న వ్యక్తులకు ఖర్చులో క్రెడిట్ లింక్డ్ బ్యాంక్ ఎండ్ స్కీమ్ ద్వారా 40% రాయితీని అంటే 1 మెట్రిక్ టన్నులకు 1.2 లక్షలకు మించకుండా కల్పిస్తారు. అంటే 5,000 మెట్రిక్ టన్నుల వరకు ఒక వ్యక్తికి యూనిట్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే సుమారుగా 3 కోట్ల వరకు ఖర్చు అయినట్లయితే అందులో 40% వరకు ఒక వ్యక్తి లేదా రైతు రాయితీ ద్వారా ఈ శీతల గిడ్డంగులను 40% రాయితీతో శీతల గిడ్డంగులను నిర్మించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు కోల్డ్ స్టోరేజ్ ఉపయోగాలు విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం, గ్రామ ప్రియ కోళ్ల పెంపకం వివరాలు వింటారు.
2: మన దేశంలో తలసరి శాలిన గ్రుడ్ల లభ్యత సుమారు 40, కాని మనిషి 1 సంవత్సరానికి దాదాపు 180 గ్రుడ్లు తింటే మంచిది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువగా అంటే 5-20 గ్రుడ్లు తింటున్నారు. గ్రామీణ గిరిజన పల్లె ప్రాంత ప్రజల ఆహార అలవాట్లు గమనిస్తే వారు అధికంగా బియ్యం లేదా గోధుమలను ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిలో మాంసకృత్తులు మనిషి అవసరానికన్నా చాలా తక్కువ మోతాదులో ఉన్నందువల్ల ఈ ప్రాంత ప్రజల్లో పెరుగుదల రోగ నిరోధక శక్తి లోపిస్తోంది. ఈ ప్రాంతాల్లో ఇంటి పెరట్లలో మేలుజాతి కోళ్లను పెంచినచో అక్కడ దొరికే వ్యర్థ ఆహార పదార్థాలను, క్రిమి కీటకాలను, ఆహార గింజలను, పచ్చగడ్డి, వంటగది వ్యర్థ పదార్థాలు ఉపయోగించి రుచికరమైన పోషక విలువలు కలిగిన కోడి గ్రుడ్లు, మాంసాన్ని అతి తక్కువ వ్యయ ప్రయాసాలతో గ్రామాల్లోనే ఉత్పత్తి చేయవచ్చు. తద్వారా గ్రామీణ ప్రజల ఆరోగ్య ఆర్థిక పరిస్థితులను వృద్ధి చేయవచ్చు. మేలుజాతి కోడి గ్రామ ప్రియను ఉత్పత్తి చేశారు. ఇది రంగు రూపురేఖల్లో నాటుకోడిని పోలి ఉన్న అధిక గ్రుడ్లు, మాంసపు ఉత్పత్తినిచ్చే సామర్థ్యం కలిగి ఉంటోంది. తందూరి వంటి రుచికరమైన వంటకాల తయారీకి చాలా అనుకూలంగా ఉంటోంది.

అంతేకాకుండా ఇతర హానికర జంతువుల నుండి రక్షించుకోవడానికి అనువుగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి అధికంగా ఉండటం మూలంగా వీటిలో బ్రతకగల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఈ కోళ్లను మొదటి 6 వారాల వరకు నర్సరీలో పెంచి తరువాత పెరటి బయళ్లలో పెంచుకోవచ్చు. గ్రామప్రియ లక్షణాలు: ఆకర్షణీయమైన రంగుల ఈకలు, అనుకూలమైన శరీర బరువు, పొడవైన కాళ్ళు, అధిక గ్రుడ్ల ఉత్పత్తి, హానికర జంతువుల నుండి స్వరక్షణ, నాటుకోడిని పోలిన గ్రుడ్ల రంగు మొదలైన లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ గ్రామప్రియ కోళ్ల పెంపకం నర్సరీ యాజమాన్యం ఈ విధంగా ఉంటుంది. తల్లికోడి లేని కారణంగా గ్రామప్రియ పిల్లలను మొదటి 6 వారాలు బ్రూడింగ్ పద్ధతి ద్వారా పెంచాలి. చిన్నపిల్లలకు కావలసిన సంపూర్ణ దాణ, ఆరోగ్య పరిరక్షణ మరియు యాజమాన్య పద్ధతులు లేయర్ కోడి పిల్లల పెంపకంతో సమానం. గాలి వెలుతురు పుష్కలంగా ఉండే గదులు, పాకల్లో బ్రూడింగ్ చేయాలి. పిల్లలు రాకముందు 1-2 రోజులు నేలపై లిట్టరు అంటే వేరుశెనగ పొట్టు, వరి పొట్టు, రంపపు పొట్టును 2-3 అంగుళాల మందంగా పరచాలి. ఈ లిట్టరును కోడి పిల్లలు తినకుండా లిట్టరుపై కాగితాలు పరచి వాటిపై మధ్యలో బ్రూడర్ను, దాని చుట్టూ సమానంగా అవసరమైన నీటి మరియు దానా తొట్లను అమర్చాలి. కోడిపిల్లలు బ్రూడర్ నుండి దూరంగా వెళ్లకుండా 2-3 అడుగుల దూరంలో రేకులను అమర్చాలి. బ్రూడర్లో కరెంటు బల్బుల సహాయంతో కోళ్లకు వేడినివ్వాలి. బ్రూడర్ స్థలం అంతటా కోడిపిల్లలు తిరిగినట్లయితే వాటికి సరిపోయిన వేడి లభిస్తోంది. బల్బుల సంఖ్య మరియు బ్రూడర్ ఎత్తులను సవరిస్తూ కోడిపిల్లలకు అవసరమైన వేడిని అందివ్వాలి. ఇక దానా విషయానికి వస్తే, ఈ కోళ్లకు నర్సరీలో 6 వారాల వయసు వరకు సంపూర్ణ సమీకృత దానాను ఇవ్వాలి. అంటే దానాలో కోడిపిల్ల ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు అంటే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, లవణాలు అవసరమైన మోతాదులో ఉండాలి. శక్తి ధాతువు 2400 కిలోకేలరీలు, మాంసకృత్తులు 18%, లైసిన్ 0.85%, మిథైయోనిన్ 0.38%, కాల్షియం 0.7% మరియు భాస్వరం 0.35% దానాలో ఉండాలి. ఈ కోళ్లు బయట దొరికే ఆహారం నుంచి మాంసపు కృత్తులను పొందుతాయి. అదనంగా శక్తిని ధాన్యపు గింజల రూపంలో జొన్న, సజ్జ, రాగి, కొర్ర, వరి నూక, వరి తవుడు ఇవ్వాలి. గ్రుడ్లు పెట్టే సమయంలో పెట్టెల బరువు 1.6-1.8 కిలోగ్రాములు ఉండేటట్లు చూడాలి. తోలు గ్రుడ్లు పెంకు పగిలిన గుడ్లు రాకుండా ఉండటం కోసం కాల్షియం ఉన్న ఆలుచిప్పల పొడి, పాలరాతి పొడి, సున్నపు రాయి మొదలైన వాటిని ఒక్కో పెట్టకు 3-4 గ్రాములు ఉండేటట్లు ప్రతిరోజు ఇవ్వాలి. అవసరాన్ని బట్టి గ్రామప్రియ పుంజులను విడివిడిగా సంపూర్ణ దానా ఇస్తూ మాంసం కోసం పెంచుకోవచ్చు. దానాలో ప్రతిరోజు 2 సార్లు ఉదయం, సాయంత్రం సమంగా ఇవ్వాలి. పెరటి దొడ్లలో యాజమాన్యం ఈ విధంగా ఉండాలి. 6-7 వారాల వయస్సు వచ్చేటప్పటికీ గ్రామప్రియ కోడి 400-500 గ్రాముల బరువు ఉంటాయి. కోళ్ల ఉత్పత్తి సామర్థ్యం ఈ విధంగా ఉంటుంది. శరీర బరువు 6 వారాలైతే 400-500 గ్రాములు, గ్రుడ్లు పెట్టే వయసుకు 1600-1800 గ్రాముల వరకు ఉంటుంది. ఇక టీకాల విషయానికి వస్తే, హేచరీలో 1 రోజు HVT టీకా రకం ఇప్పించాలి. నర్సరీలో 5వ రోజు లసోటా టీకా ఇప్పించాలి. 14వ రోజు జార్జియా, 21వ రోజు పవర్ ఫ్యాక్స్, 28వ రోజు లసోటా టీకా ఇప్పించాలి. పెరటిలో అయితే 9వ వారం R2B, 12వ వారం ఫఫుల్ ఫాక్స్ అనే టీకాలు ఇప్పించాలి. ఈ టీకాలు కొక్కెర, గుంబారో, మసూచి ఇలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతాయి. గ్రామప్రియ కోడి పిల్లల కోసం 1 రోజు వయసు పిల్లలను ముందుగా డబ్బులు చెల్లించి పొందవచ్చు. డబ్బులను బ్యాంకు

0: ఈడీ రూపంలో పౌల్ట్రీ డైరెక్టర్ ప్రాజెక్ట్ డైరెక్టరేట్ ఆన్ పౌల్ట్రీ పేరు మీద తీసిన డీడీని ఈ అడ్రస్ కు పంపించవచ్చు. ఇంకా ఈ గ్రామ ప్రియ కోళ్ల వివరాల కోసం ఈ అడ్రస్ లో కూడా మీరు సంప్రదించవచ్చు. ప్రాజెక్ట్ డైరెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టరేట్ ఆన్ పౌల్ట్రీ, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030. ఇక ఫోన్ నెంబర్ లో కూడా మీరు ఇంకా వివరాలు తెలుసుకోవచ్చు. ఫోన్ నెంబర్ 0402401700. మరొక ఫోన్ నెంబర్ 2401561. ఈ ఫోన్ నెంబర్ లో కూడా మీరు గ్రామ ప్రియ కోళ్ల పెంపకం గురించి ఇంకా అలాగే గ్రామ ప్రియ కోడి పిల్లల గురించి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
1: మీరింతవరకు గ్రామ ప్రియ కోళ్ల పెంపకం వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: కార్యక్రమంలో మరొక అంశం, నువ్వులో ఆశించే చీడపీడలు సస్య రక్షణ.
1: నువ్వు పంటను మన రబీ లేదా వేసవిలో ఆరుతడి పంటగా సాగు చేస్తున్నారండి. ముఖ్యంగా ఈ పంట దిగుబడిని వివిధ రకాల తెగులు ఆశించి దిగుబడిని ప్రభావితం చేస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అండి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఆకులపై కాండం మీద కనిపిస్తాయి. తొలి దశల్లో ఆకులపైన చిన్న గోధుమ రంగు వలయాకారపు మచ్చలుగా ఏర్పడతాయి. తెగుళ్ల ఉధృతి పెరిగే కొద్దీ ఈ మచ్చలు వృత్తాకారంగా వలయాలుగా ఏర్పడి ఆకు అంతటా వ్యాపించి క్రమేణా ఆకులు ఎండిపోయి రాలిపోతాయండి. ఆకుకు తొడిమలు, కాండం, కాయలపైన కూడా ఇటువంటి గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగుళ్ల వ్యాప్తి విషయానికి వస్తే, ఈ తెగులకు సంబంధించిన శిలీంద్రం విత్తనాలలో, పంట అవశేషాలలో, నేలలో స్థావరం ఏర్పరచుకొని ఎప్పుడైతే తెగుళ్లకి ఈ వ్యాధికి అనుకూల పరిస్థితులు వస్తాయో అప్పుడు శిలీంద్ర బీజాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయండి. ఈ తెగులకు అనుకూల పరిస్థితులను గనక మనం గమనించినట్లయితే, మొక్క ఎదుగు దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉండడం, ముఖ్యంగా 80-90% తేమ ఉండడం, వాతావరణ ఉష్ణోగ్రత 20-25 డిగ్రీల సెల్సియస్, అలాగే మబ్బుతో కూడిన వాతావరణం మరియు అధిక వర్షపు జల్లులు, ఇటువంటి పరిస్థితులు ఈ తెగుళ్లు వ్యాప్తికి దోహదం చేస్తాయండి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ శిలీంద్రానికి సంబంధించిన సిద్ధ బీజాలు తొందరగా వ్యాప్తి చెంది మొక్కల్ని తొందరగా నాశనం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నివారణ చర్యల్లో ముఖ్యంగా ఈ తెగులు ఆశించిన పంట అవశేషాలను నిర్మూలించాలండి. కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం లేదా 3 గ్రాముల క్యాప్టన్ తో కలిపి మనం మొదటగా విత్తన శుద్ధి చేసుకోవాలి. పంట దశలో ఆకులపై ఈ వ్యాధి లక్షణాలు గమనించినట్లయితే వెంటనే మ్యాంకోజెప్ అనే ఫంగిసైడ్ తోటి, శిలీంద్ర నాశని తోటి 250 గ్రాములండి ఎకరాకి, 250 గ్రాములు ఎకరాకి నీటిలో కలిపేసి, 200 లీటర్లో కలిపేసి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకుని తెగుళ్లను మనం అరికట్టవచ్చు. ఇంకో రకము తెగుళ్లలో వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులండి. ఈ తెగులు సోకిన నువ్వు మొక్కలు ఆకులు పసుపు వర్ణానికి మారి వేలాడుతుంటాయండి. తర్వాత ఆకులు అంచులోనికి ముడుచుకొని పోయి రాలిపోతాయి. నేల దగ్గర కాండం పైన నల్లటి చారాలు ఏర్పడతాయండి. అటువంటి మొక్కను మనం నేల నుంచి తీసి వాటి వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన మొక్కల యొక్క వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్ళిపోతాయి. వ్యాధి సోకిన మొక్కలు అలా కంప్లీట్ గా చనిపోయి వాటి కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంద్ర బీజాలు సముదాయంగా కనిపిస్తాయండి. ఈ తెగులు వ్యాప్తి విషయానికి వస్తే, ఈ తెగులు కలిగించే శిలీంద్రం భూమిలోను, విత్తనాలు మరియు పంట అవశేషాలపైన జీవిస్తుందండి. అనుకూల పరిస్థితులు గనక మనం చూసినట్లయితే, ఈ తెగులు పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, దీర్ఘకాలిక నీటి ఎద్దటి అంటే వర్షాభావ పరిస్థితి అటువంటి సమయంలో ఈ తెగులు ఎక్కువగా ప్రభావాన్ని చూపే అవకాశం ఉందండి. ఈ తెగుళ్ల నివారణకి ముఖ్యంగా మనం పంట మార్పిడి క్రమం తప్పకుండా చేయాలండి. మరియు పంట అవశేషాలు, ఏదైతే వ్యాధి సోకిన మొక్కల భాగాలు ఉంటాయి కదండి, ఆ భాగాల్ని మనము కలెక్ట్ చేసి అంటే దాన్ని సేకరించి వాటిని నాశనం చేయాలండి. కిలో విత్తనానికి 3-5 గ్రాముల ట్రైకోడర్మ విరిడి లేదా 10 గ్రాముల సుడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే జీవ శిలీంద్ర నాశిని కలిపి మనము తొలి అంటే

విత్తే ముందు మనం విత్తన శుద్ధి చేయాలండి. అలాగే మనము చేను దశలో విత్తనం విత్తిన తర్వాత ఒకవేళ పంట కాలంలో ఈ తెగులు గమనించినట్లయితే కాఫరాక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజర్ 3 గ్రాముల నీటి కలిపి దీన్ని పిచికారీ చేసుకుని ఈ తెగులను మనం అరికట్టవచ్చు. ఇంకా బూడిద తెగులు అండి. బూడిద తెగుల లక్షణాలు ముఖ్యంగా ఏంటంటే మొదటగా ఆకులపై తెల్లని బూడిద పొడి లాంటి శిలీంద్రపు పెరుగుదల కనిపిస్తుందండి. అటువంటి మొక్కల అడుగు భాగంలో వ్యాధి సోకిన మొక్కలు పసుపు వర్ణంలోకి మారిపోయి క్రమేణా ఆకులన్నీ కూడా ఎండిపోతాయండి. ఈ తెగులను వ్యాప్తి చేసే శిలీంద్రము పంట అవశేషాలపైన

0: నీటిలో కరిగే గంధపొడి, గంధకప్పు పొడి అంటామండి, దాన్ని 3 గ్రాములు అంటే ఎకరాకు వచ్చేసి మనకు 300 గ్రాములు సరిపోతాయండి. లేదా 1 మిల్లీలీటర్, 1 మిల్లీలీటర్ అంటే మన ఎకరాకు వచ్చేసి 100 మిల్లీలీటర్లు సరిపోతుంది. దాన్ని మనం నీటిలో 200 లీటర్ సరిపోతుందండి ఎకరాకి. మనము ఇది మనం కలిపింది చెప్తున్నాను నేను. దాన్ని కలిపి మనం పిచికారీ చేసి తెగులను అరికట్టవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం నువ్వుల్లో ముఖ్యంగా వెర్రి తెగులు అంటామండి, ఫిల్లోడి తెగులు అంటామండి. సో ఈ తెగుల లక్షణాలు కనుక మనం చూసినట్లయితే ఈ తెగులు పూత సమయంలో వాసిస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్నీ ఆకుల్లాగా మారిపోయి కాయలు కంప్లీట్ గా వ్యాధి సోకిన మొక్కల నుంచి కాయలు ఏర్పడవు. మొక్కల ఎదుగుదల తగ్గి పై భాగంలో చిన్న చిన్న ఆకులు కుబురుగా ఉండి వెర్రి తల మాదిరిగా మనకు వ్యాధి సోకిన మొక్క కనిపిస్తుంది. వ్యాప్తి విషయానికి వస్తే ఈ తెగుళ్లను ఫైటోప్లాస్మా అనే ఒక మైకోప్లాస్మా పోలిన సూక్ష్మ జీవి అండి అది కలుగజేస్తుంది. ఈ వ్యాధికారకం నువ్వులతో పాటు వివిధ రకాల పంటలు, గడ్డిజాతి మొక్కలలో స్థావరం ఏర్పరచుకుని అనుకూల పరిస్థితిలో వ్యాధిని కలుగజేస్తుంది. ఈ తెగులు పచ్చదీపపు పురుగు ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణ పద్ధతులు: వ్యాధికారక స్థావరాలను మనము ముందుగానే నాశనం చేయాలి. తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను నాశనం చేయాలి. వ్యాధిని తట్టుకునే రకాలైన రాజేశ్వరి, చందన, హిమ వంటి వ్యాధిని తట్టుకునే రకాలను ఎంచుకోవాలండి. ఇది ముఖ్యంగా దీప పురుగు ద్వారా వ్యాపింపజేస్తుంది కాబట్టి ఆ దీప పురుగును మనం అరికట్టాలండి. దాని నివారణకి మీథైల్ డెమటాన్ 1 మిల్లీలీటర్లు లేదా డైమిథోయిడ్ 3 మిల్లీలీటర్లు అంటే మీథైల్ డెమటాన్ 1 ఎకరాకి 100 మిల్లీలీటర్లు సరిపోతుంది. అదే డైమిథోయిడ్ అయితే 1 ఎకరాకి 300 మిల్లీలీటర్లు సరిపోతుంది. దీనిని 200 లీటర్లకు కలిపి పిచికారీ చేసి దీప పురుగులను అరికట్టాలి. పూత సమయంలో 300 ppm టెట్రాసైక్లిన్ మందును పిచికారీ చేయాలి. దీన్ని ఎలాగా అంటే 10 లీటర్లో 1 గ్రామ్ వేసుకోవాలండి. టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ ను 10 లీటర్లకు 1 గ్రామ్ వేసుకుని పిచికారీ చేస్తే ఈ వెర్రి తెగులుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు.
1: మీరింతవరకు నువ్వులో ఆశించే చీడపీడలు సస్యరక్షణ గురించి కొన్ని వివరాలు విన్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: 15 నిమిషాలు తర్వాతి కార్యక్రమం వెంటనే
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాధు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాధు గారు మన ఆకాశవాణి స్టూడియోస్ లో మనతో ఉన్నారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి హరిసాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
3: నమస్కారం సార్.
2: హరిసాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
3: అవును సార్.
2: ఇంకో విషయం ఏమిటంటే మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
3: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్. రిస్క్ ని తీసుకోగలగడం, ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది. అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు. ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్గా పరిగణిస్తాం. 30 PPTకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
2: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి?
3: అవును సార్.
2: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి?
3: అవును సార్.
2: ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
3: సార్, మన భారతదేశంలో ఆక్వా రంగానికి అత్యున్నతంగా బలోపేతం చేసే నిమిత్తం ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది సహయోజన అనేది కేంద్ర కేబినెట్ 8 ఫిబ్రవరి 2024 ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు, అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్, అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం అని చెప్పుకోవచ్చు.
2: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
3: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20,000 నుంచి 25,000 ఎకరాల్లో సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం, దాదాపు 50,000 నుంచి 60,000 ఎకరాల వరకు
2: సాగు జరుగుతుంది.
3: 60,000 ఎకరాల వరకు ఉంది సార్. 50,000 నుంచి 60,000 ఎకరాలు ఉంది.
2: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
3: చేపల సాగులో సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 లక్ష రూపాయలు, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 1,20,000 రూపాయలు 1,20,000 వచ్చే అవకాశం ఉంది సార్.
2: ఇక రొయ్యల సాగులో అయితే అండి?
3: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
2: ఈ ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
3: వాస్తవం సార్.
2: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
3: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్. వెన్నామి రొయ్యల్లో అయితే, అదే చేపల్లో అయితే స్టేబుల్ గా ఉంటుంది సార్. నష్టాలేం ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్ గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్ తో కూడింది, ఆదాయం కూడా ఒడిదడుకులు ఉండేది.
2: వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 7:45 కావస్తున్నది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: పథకాన్ని ప్రవేశపెట్టారు కదా.
1: అవును సార్.
0: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని. అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
1: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా 4 కాంపొనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపొనెంట్ లో 2 సబ్ కాంపొనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపొనెంట్ ఏం చేస్తుందంటే, ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్ కి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపొనెంట్. రెండో కాంపొనెంట్ ఏంటంటే, వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కావలసినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత రెండో కాంపొనెంట్కి వచ్చినట్లయితే, ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వా రంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్ గా, అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత 3వ అంశం ఏంటంటే, సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది కాబట్టి, అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేషన్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలింది మొదలుకొని పంట బయటకు తీసి అది మళ్ళా ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళా స్టోరేజ్ మళ్ళీ ఎక్స్పోర్ట్ అన్ని అంశాలలో ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క 3వ కాంపొనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపొనెంట్ ఏం చేస్తుందంటే, ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండే పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
0: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా. ఈ యాప్ లో కానీ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
1: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్. ఇది దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది, వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
0: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక, ముందు చేపలు పండించేవాళ్ళు కానీ చేపలు పట్టేవాళ్ళు కానీ అట్లా ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
1: ఈ ఆక్వా రంగంలో సార్ 2 విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. ఒకటి క్యాప్చర్ ఫిషరీస్, 2వది కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్ గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్ కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్ లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్ లో చాలా మంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్ లో, అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్ లో చాలా మంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే ఈ వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
0: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజ్లు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
1: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్, ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వస్తే చాలా 1000తో కోటాను కోట్లతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్లో కూడా మీరు గమనించినట్లయితే, ఆ బ్రూడర్ తల్లి రొయ్యను మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లార్వల్ స్టేజెస్ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగితేనే దానికి తగ్గ

0: ఎక్విప్మెంట్స్ విషయమైతేనే అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ తో పాటు ఆ బ్రోడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యమైనది వస్తుంది. ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైనది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్ గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టి చాలా ఖర్చుతో కూడిన విషయం
0: అవును
1: ఇవన్నిటిని.
0: అవునండి,
1: ఈ మధ్య ముఖ్యంగా ఈ ఆక్వారంగం ఎలాంటి ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటుందండి?
0: ఈ ఆక్వారంగంలో ఒడిదొడుకులు చెప్పాలంటే మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం,
1: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా.
0: అవునండి,
1: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి? మరో విషయం ఏమిటంటే ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా.
0: అవునండి,
1: దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి?
0: సార్, దీని ప్రధాన ఉద్దేశమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికీ రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
1: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
0: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో దాదాపు సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% గాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
1: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు గాని రొయ్యలు పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
0: వాళ్ళు కోఆపరేటివ్స్ గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్ కి, అలానే ఎఫ్పిఓస్ కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
1: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందండి?
0: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ రెండవ అంశానికి వస్తే వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
1: హరిసాధు గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్ కు వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: 100.1 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం కొత్తోడం కింద నుంచి మీరు ప్రసారాలు వింటున్నారు. శ్రోతలు కోరినటువంటి చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి. కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక ప్రకటన.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విందాం. ముందుగా శ్రోతలు నిజామాబాద్ నుండి చులక నారాయణ అనసూర్య యమున వీరు కోరుతున్నారు శారద చిత్ర నుంచి పాట వినిపించమంటూ.

సుజాతనగర్ మండలం సింగభూపాలెం గ్రామం నుంచి నరేష్, సంజన, సుశీల, అయాన్ మీరు కోరుతున్నారు. డాడీ చిత్ర నుంచి హరిహరన్ పాడిన పాట వినిపించమంటూ, గీత రచన సీతారామ శాస్త్రి.

జగిత్యాల జిల్లా లక్ష్మారెడ్డి కాలనీ నుంచి భూమేశ్వర్, భూలక్ష్మి, శశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నరసయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, అనిల్, కిషోర్, హరిప్రియ వీరంతా కోరుతున్నారు భార్యాబిడ్డల చిత్రం నుంచి ఘనశాల వెంకటేశ్వరరావు ఎల్ఆర్ ఈశ్వరి పాడిన పాట వినిపించమంటూ. గీత రచన ఆచార్య యాత్రియ, సంగీతం కెవి మహాదేవన్. వీరి కోసం ఈ పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989607 6.
1: మరొక నెంబర్ 7989707158.

శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు మరొక ఉత్తరం చూద్దాం. వీరు మధు, మాధవి, నారాయణ స్వామి, సుచరిత, జగన్, పద్మ, శ్రీనివాసరావు. వీరంతా ప్రశాంతి నగర్ గ్రామం లక్ష్మీదేవిపల్లి మండలం నుంచి రాస్తున్నారు. వీరు కోరుతున్న ఈ పాట కృష్ణవేణి చిత్రం నుంచి. గానం పి సుశీల, గీతరచన కోసరాజు, సంగీతం విజయభాస్కర్.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు మరొక ఉత్తరం చూద్దాం. శ్రోతలు అక్షయ్, ఋషికేష్, శ్రీహిత, శ్రీనిధి, లవణ్య, సవిత, రాజు, రవి గుప్తా, నాగనాథ్ గుప్తా వీరంతా నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాల్ నుంచి రాస్తున్నారు. వీరు కోరుతున్న పాట పల్లకీలో పెళ్లి కూతురు ఈ చిత్రం నుంచి.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు భద్రాచల నుంచే యోగిత, రాగిణి, సుజాత, శంకర్, ప్రభు, దేవేందర్, సుమలత, జానకి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా సుఖదుఖాల చిత్రం నుంచి పాట వినిపించమంటూ కోరుతున్నారు.

శ్రోతలు, హనుమంతరావు శేషాద్రి సుశీల వీరస్వామి శ్రీకాంత్ కవిత జస్వంత్ సాయి ఆకాంక్ష రమేష్ పద్మ ఇంకా వెంకన్న నర్సింగ్ వీరంతా గరీపేట గ్రామం సుజాతనగర మండలం నుంచి రాస్తున్నారు. వీరు కోరుతున్న ఈ పాటని ఘనశాల వెంకటేశ్వరరావు పి సుశీల ఆలపించారు. సాహిత్యం అనిశెట్టి, సంగీతం పెండియాలా.

శ్రోతలు, కార్తీక, మోహిత్, సిద్ధార్థ, వేదాంశ్, చరితనందన్, స్వరూపరాణి, ప్రవీణ్ కుమార్, సతీష్, సరోజిని, నాగేశ్వరరావు, వీరంతా నెహ్రూ బస్తీ నుంచి రాస్తున్నారు. వీరు కోరుతున్న పాటని రామకృష్ణ ఆలపించారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం దేవుడు చేసిన పెళ్ళి.

శ్రోతలు కొత్తూరు నుంచి యశ్వంతరావు, జానకి, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరు సంసారం ఒక చదరంగం ఈ చిత్రం నుంచి పాట వినిపించమంటూ కోరుతున్నారు.

0: కిన్నెరల హరి. మీరు ఇంతవరకు శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తడం కేంద్రం సమయం 8:44 8:45 సమాచార సంధ్య హిందీలోనూ, అనంతరం 9:00 News@9 ఆంగ్లంలోని వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్ర నుంచి. ముందుగా హిందీలో వార్తలు విందాం మరికొద్ది క్షణాల్లో.
1: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं प्रियंका अरोड़ा. मुख्य समाचार. केंद्रीय मंत्रिमंडल ने विपणन सत्र 2000

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతలు వింటారు.

చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి, కృష్ణావతారం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ పాడిన పాట. గీత రచన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం కెవి మహాదేవన్.

ప్రేమించు పెళ్ళడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వినండి. సంగీతం ఇళయరాజా.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తున్నది. ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి కె రవిప్రభ, శ్రీమతి కె ఈశ్వరి బృందం వారి నాదస్వర ద్వయం వింటారు. శ్రీ ఎం మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. షణ్ముఖ ప్రియ రాగాలాపన తానం, నీరజాక్షి కామాక్షి అఖిలలోక జనని అనే పల్లవి, తిస్రజాతి త్రిపుట తాళం.

0: మీరింతవరకు శ్రీమతి కె రవిప్రభ, శ్రీమతి కె ఈశ్వరి బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ ఎం మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ ఆ పాద మధుర గీతాలు వింటారు. ముందుగా సత్యకాలపు సత్తయ్య ఈ చిత్రం నుంచి ఘనశాల వెంకటేశ్వరరావు పి సుశీల పాడిన పాట వినండి. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథం.

సతీ సక్కుబాయి ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట వినండి. సహిచం సముద్రాల సీనియర్, సంగీతం పి ఆదినారాయణరావు.

మధురిమ సినీ మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి సీతారాములు ఈ చిత్రం కోసం ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు: ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పించేవారు శ్రీమతి జి ఇందిరాదేవి. రైతు సమాచారంలో 6:30 వేరుశనగ సాగు వివరాలు తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 డాక్టర్ సలహాలు, నోటి క్యాన్సర్ అవగాహన, సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రాము దాములూరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం చిత్రగీతాలు. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో గిరిజనుల పాటలు వింటారు. 8:00 సమాచార ప్రభాత హిందీలోను, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లలోను వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 8:35 మీ మారుతో ఓ పాట ఫోన్ లైవ్ ప్రోగ్రాం వెలువడుతుంది. 9:30 ఏకచిత్రగానం. ఇక 10:00 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:15 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్రా సంగీతం వింటారు. 2:30 కిన్నెర లహరి, 3:30 ఏకచిత్రగానం, 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట కార్యక్రమం ప్రసారమవుతుంది.

5 గంటలకు చిత్రగీతాలు. సాయంత్రం 6:30 జానపద సంగీతం, 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు, హైదరాబాద్ కేంద్ర నుంచి రిలే. 7:15 కిసాన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమ శరత్ చంద్ర గారి వివరణ వింటారు. ఇంకా చేపల పెంపకంలో నర్సరీ యాజమాన్యం గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 కిన్నెర లహరి. ఇక 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీత కార్యక్రమం ఢిల్లీ నుంచి వింటారు. 10:00 మధురిమ సినీ మధుర గీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 11:03:05. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై మా తర్వాతి ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.